నుంచి ఆ త్రిమూర్తుల అంశతో తమకొక కుమారుణ్ణి ప్రసాదించమని.

0: FM 90.4.
1: ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి మహానుభావుడు. ఆయన అంటారు, స్త్రీ ప్రణస్తీతి కారుణ్యాత్ రాముడు ఎందుకు ఏడుస్తున్నాడో సీతమ్మ గురించి చెప్తున్నారు. ఈ తల్లి గురించి ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఆశ్రితేత్యాన్ నృశంసత పత్నీనష్టీతి శోకేన ప్రియేతి మదనేన చ. నాలుగు కారణాలకు ఏడుస్తున్నాడు రాముడు ఈమె కనపడలేదని. ఒకటి, స్త్రీ ప్రణస్తీతి కారుణ్యాత్, ఈమె స్త్రీ కాబట్టి ఈమె తనని తాను రక్షించుకోలేదు, తన రక్షణకి రాముడి మీద ఆధారపడింది. రాముడు ఉండగా నాకేమవుతుంది అని నమ్మింది ఆవిడ. ఇప్పుడు ఆవిడ నమ్మింది కాబట్టి ఆవిడ తప్పు చేసిందా చేయలేదా వేరు విషయం, రక్షించడం నాకు అత్తవిడ. అలా నన్ను నమ్మి వచ్చిన స్త్రీని నేను రక్షించలేకపోయాను కాబట్టి ఇప్పుడు అయ్యో

నన్ను నమ్మి ఎంత బాధపడుతోందో, నన్ను నమ్మినందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకి చాలా జాలిగా ఉంది సీతమ్మ మీద, నా వల్ల ఇన్ని బాధలు పడుతున్నావా అని. ఆశ్రితేత్యాం నృశంస్యత, తనని ఆశ్రయించింది ఆవిడ. నువ్వు నా భర్తవయ్యా, నేను నీ పక్కన ఉంటే నాకు సంతోషం, నువ్వు లేని అయోధ్య కాదు అడవి అంది. అలా తనని ఆశ్రయించి అనుగమించి వచ్చినటువంటి స్త్రీ, రావణుడు ఎత్తుకుపోయి 10 నెలలైంది, తాను జాడ కనిపెట్టలేకపోయాడు. ఇప్పుడు ఆయన దయతో ఉన్నాడు సీతమ్మ మీద. పత్నీ నష్టేతి శోకేన, ఇప్పుడు ఆయన భార్య పక్కన కూర్చుంటే తప్ప చెయ్యడానికి వీలు లేని కార్యాలు ఏమున్నాయో అవి చెయ్యడానికి వీలు లేని స్థితి వచ్చింది. ఎందుకంటే పత్ని పక్కన ఉండాలి, ఆ పత్ని లేదు కాబట్టి ఆయన శోకిస్తున్నాడు. ప్రియేతి మదనేనచ, ఆయనకి మన్మథమానం పడితే ఒక స్త్రీ కాదు కావలసింది, కేవలము ఆయన ప్రియపత్ని కావాలి. ఆయన ప్రియం, ఆయన మనస్సు ఎవరి వలన రంజిల్లుతుంది? ఆయన మనసు మన్మథపరంగా పొంగేది ఒక్క సీతమ్మ విషయంలోనే. ఇది ఆయన ఏకపత్ని వ్రతం. ఆయన అంటూ కామదృష్టితో చూసేది ఒక్క సీతమ్మనే తప్ప ఆయనని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, శూర్పణకా చూస్తుంది ఆయన్ని, కానీ ఆయన చూడ్డం. ఆయన అంటూ అలా చూడాలంటే ఒక్క సీతమ్మే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆయన మన్మథపరంగా బాధపడుతున్నాడు, పత్ని పక్కన లేదని శోకిస్తున్నాడు, స్త్రీ తన వలన బాధపడిందని జాలిపడుతున్నాడు, ఆశ్రయించినది కనపడలేదని దయతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన భావాలన్నీ కూడా అన్ని విధాలుగాను తను విఫలమైపోయానన్న క్రోధం అంతా కూడా సీతమ్మ వలననే గూడు కట్టుకుని ఉంది. ఇప్పుడు ఇన్ని బాధలకి కారణం వీడే అని వీడు ఎదురుగుండా కనపడితే వీడిక మిగులుతాడా? సీతమ్మ శోకంతో సరిపోదు, సీతమ్మ రాముడి కోసం శోకిస్తోంది. రాముడు సీతమ్మ కోసం 4 కారణాలకి శోకిస్తున్నాడు కాదు. ఇందులో అసలు చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి, ఆయన శోకము ఆయన క్రోధమునకు ఎంత కారణం అవుతుందో లెక్క కట్టారు. ఈవిడ శోకం రాముడి బాధకి కారణమై, ఈవిడ శోకం రామశోకం కన్నా గొప్పది ఎందుకయిందో లెక్క కడతారు. ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి ఆయన, అది ఎక్కడ ఎలా లెక్క కడతారో మీకు చూపిస్తారు. అస్యా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్య యథారూపం తస్యేయమసితే క్షణ. రామచంద్రమూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎటువంటి సౌష్టవంతో ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అటువంటి సౌష్టవంతోనే ఉన్నాయి. అంటే సీతమ్మలో ఎవరు కనపడ్డారు? రాముడు కనపడ్డాడు. విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి, లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి. ఇలా కనపడడం, జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం. ఇది ఆయనకి కనపడింది. ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మ యందు రాముడు కనపడ్డాడు. ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం. ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి. ఇప్పుడు ఆయన నోటి వెంట ఓ మాట అన్నారనుకోండి, అది సత్యం అవుతుంది. శాస్త్రంలో ఏమిటంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును అనుభవించినవాడు బ్రహ్మమైపోతాడు. అందుకేగా చతుర్ముఖ బ్రహ్మగారు అవుతున్నారు. ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారనుకోండి, అదే నిజం అవుతుంది. నీ 10 తలలు తెగిపోతాయిరా అన్నారు, తెగిపోయి. కొన్ని 1,00,000,000 వానరములు వస్తాయన్నారు, వచ్చాయి. లంక కాలిపోతుందన్నారు, కాలిపోయింది. ఇప్పుడు లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు, ఆయన అన్నారు కాబట్టి కాలిపోయింది అన్నారు మీరు. ఎందుకో తెలుసా అండి, యోగి వాక్ అయింది అయింది. ఇది ఆయన పొందిన స్థితి. ఇది పొందించిన తల్లి మాయామానుష స్వరూపం. ఆవిడ అయోనిజయ్యి, ఆవిడ సాక్షాత్ జగదంబయ్యి ఉంది. ఒకరిని నశింపజేయడానికి అలా కనపడుతోంది, ఒకరిని ఉద్ధరించడానికి అలా కనపడుతోంది. ఆయనకి అలా ప్రచోదనం చేస్తోంది, ధియో యోన ప్రచోదయాత్, ఇంకోటికి అలా ప్రచోదనం చేస్తోంది. ఇది ఆవిడ యొక్క వైభవం, సీతా వైభవం. సీతాయాశ్చరితం మహత్, ఇన్ని కోణాల్లో తిరుగుతుంది సుందరకాండ. కాబట్టి అస్యా దేవ్యా మనస్తిస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచ ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. ఎంత పెద్ద మాట అండి ఇది నిజంగా. ఈ సీతమ్మ ఇంత ఏడుస్తోంది కదా, రాముణ్ణి విడిచి ఈవిడ బతికి ఉండకూడదు, ఇంత బెంగున్నది. రాముడంతా ఏడుస్తున్నాడుగా, తను చూసొచ్చారుగా. ఆ సీతమ్మ పక్కన లేకపోవడం వల్ల ఏడుస్తున్న రాముణ్ణి చూసిన వారు ఈయన, రాముడు పక్కన లేకపోవడం

వల్ల ఏడుస్తున్న సీతమ్మని చూసింది ఈమె. ఈయన తప్ప అలా చూసినటువంటి వాళ్ళు కోట్ల కోట్ల వానరుల్లో ఇంకొకరు లేరు. కాబట్టి ఇప్పుడు ఈమె చెప్పాలి ఏదైనా చెప్తే. ఈయన ఏం చెప్తున్నారంటే, మరి సీతమ్మని విడిచి శోకిస్తున్న రాముడు బతకూడదు, రాముణ్ణి విడిచి శోకిస్తున్న సీతమ్మ బతకూడదు, మరి వీళ్ళిద్దరు ఎలా బతుకున్నారు? నిజంగా శోకించట్లేదా, శోకిస్తున్నట్టు శోకిస్తున్నారా? చచ్చిపోదామని నటించి ఏదో ఇంకో మార్గం లేక చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసిన అంగదుళ్ళా? ఏదో భర్త కనపడలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తోందా? నిజంగా ఏడుస్తోందా? సీతమ్మ కనపట్టలేదని ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడా? నిజంగా ఏడుస్తున్నాడా? నిజంగా అన్నాళ్ళు ఏడిస్తే చచ్చిపోవద్దు, మరి ఎలా బతికున్నారు? ముహూర్తమపి జీవతి. నిజంగా ఇంత ప్రేమలున్నవాళ్ళు ముహూర్తం బతకూడదే, మరి ఎలా బతికున్నారు? నాకు అర్థమైందన్నారు. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం. ఈయన మనసు ఈయన దగ్గర లేదు, ఈయన మనసు ఆవిడ దగ్గరుంది, ఆవిడ మనసు ఆవిడ దగ్గర లేదు, ఈయన దగ్గరుంది. అందుకే శ్రీరామాయణంలో చమత్కారం ఏమిటంటే, రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగితే రాముడు కొంతమందికి కానుకలు ఇచ్చాడు, సీతమ్మ కొంతమందికి కానుకలు ఇచ్చింది, సీతారాములు ఇద్దరూ కలిపి ఒక్కడికే కానుకిచ్చారు. అది ఎవరికి? ఆవిడ మెళ్ళలోంచి ముత్యాలహారం తీసి పట్టుకుని చూసింది, ఏమి మాట్లాడలేదు, రాముడి వంక చూసింది ఇలాగా. అదేంటి అందరికీ ఇచ్చాం కదా, మళ్ళీ ఇదెవరికి అని అడిగాడు అనుకోండి, ఈవిడ మనసు ఆవిడ ఆయనకు అర్థం కాలేదనే కదా గుర్తు. ఆయనేమన్నారో తెలుసా అండి, సీత ఈ హారం ఇద్దాం అనుకుంటున్నావా? ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సర్వశః. యుద్ధకాండ. నువ్వు ఇద్దామనుకుంటే పౌరుషము బుద్ధి పరాక్రమము బలము నీ సౌభాగ్యమునకు కారణము ఎవరో ఆయనకి అన్నారు. ఆవిడ వెంటనే హనుమకిచ్చింది, హనుమ మెళ్ళ వేసుకున్నారు, ఇద్దరూ కలిసి ఇచ్చింది హనుమకి. ఇద్దరి మనసులు ఎవరి మనసు వారి దగ్గర లేదు, ఇంకొకరి దగ్గర ఉంది. ఇదే మనం దాంపత్యంలో కోరుకుంటాం. ఆయన ఏమిటో, ఆయన ఊరెళ్ళి 10 రోజులు అయిపోయిందని బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం కాదు, బెంగ పెట్టుకున్నట్టుగా ఉండడం వల్ల నిద్ర పట్టక, బెంగ పెట్టుకోవడం వల్ల సరిగ్గా అన్నం తినక, బెంగ పెట్టుకోవడం వల్ల మనిషి సరిగ్గా స్వస్థతగా ఉండక, ఉంటే మనసులు మారాయని గుర్తు. ఆయన కోసం ఆవిడ పరితపిస్తోంది, ఆవిడ కోసం ఆయన పరితపిస్తున్నాడు, మనసులు మారాయి ఇద్దరివి. ఆయన మనసులో ఆవిడెళ్ళింది, ఆవిడ మనసు ఈయన దగ్గరికి వచ్చింది. ఇది జరగాలని మనం కోరుకుంటాం. సనాతన ధర్మంలో పెళ్లి చేస్తే జీలకర్ర బెల్లం పెట్టిస్తే, జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తమా, ఇద్దరూ చూసుకోవడం ముహూర్తమా? సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టండి అంటారు, సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు, చూసుకోవడమే ముహూర్తం. చూసుకోవడం ముహూర్తం కాబట్టి తెరపెట్టారు. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం అయితే తెరక్కర్లేదు. ఆ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టిస్తే చాలు. మంత్రం ఎలా నడిచిందంటే, ఒకరినొకరు చూసుకోవడం సుముహూర్తం. సుముహూర్తం చూసుకోవడానికి అయిన తర్వాత వెంటనే అడుగుతాడు వరుడు, ఈమె నా ఇంట ప్రవేశించిన తరువాత ఇదిగో ఏదో పశువులు బాగుండాలి, అవి బాగుండాలి, ఇవి బాగుండాలి అన్ని అడుగుతాడు. అడిగిన తరువాత అప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఎందుకు పెట్టిస్తారో తెలుసా అండి? నీ బాధ నా బాధ, నీ సుఖం నా సుఖం, నాకు సుఖం నీకు దుఃఖం, నీకు దుఃఖం నాకు సుఖం, ఈ రెండు లేవు. ఆయన బాధపడితే ఆవిడ బాధపడుతుంది, ఆవిడ ఆవిడ సంతోషపడితే ఆయన సంతోషపడతాడు, ఆయన సంతోషపడితే ఆవిడ సంతోషపడుతుంది. అంతేగాని ఆయన సంతోషంగా ఉండడం, ఈవిడ దుఃఖంగా ఉండడం అలా ఉండవు. ఇది ఏకీకృతం అవడానికి జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మక విద్యుత్తు పుడుతుంది. అది మూర్ధన్య స్థానముల మీద పెట్టిస్తే ఒకరి కొరకొకరు త్యాగం చేస్తారు, త్యాగం చేసి ఒకటవుతాయి మనసులు. ఆయనకి వెల్లుల్లిపాయ వేస్తే పప్పు పులుసు ఇష్టం, ఈవిడికి వెల్లుల్లిపాయ లేకపోతే ఇష్టం. ఇప్పుడు ఆవిడ రెండు పప్పు పులుసులు వండుతుంది, లేదా వెల్లుల్లిపాయ పప్పు పులుసే వండి తేట ఆవిడ పోసుకుంటుంది. ఏమి నువ్వు వెల్లుల్లిపాయ లేకుండా పెట్టుకోకపోయావా అంటాడు. మీరు తిందురు, మీరు మీ బాగుందా బాగుందా అంటే మీరు చూడండి, లోకంలో ఇది ఇద్దరే అడుగుతారు. హోటల్ వాడు అలా అడగడు, బాగుందా అండి పప్పు అని ఏమి అడగడు. వాడి 30 రూపాయలు ఇచ్చేది ఆలు అడిగి, మీరు తింటే వాడికి అడగాలి, తినపోతే అడగాలి, లేకపోతే సత్రవుల్లోనూ అక్కడే ఉండి అన్నీ బాగున్నాయండి అన్నీ బాగున్నాయండి అని వాళ్ళు ఏమి అడగరు మిమ్మల్ని. మీరు కడుపు నిండా తిన్నారా లేదా అంతే వాళ్ళకి కావచ్చు. కడుపు నిండా తిన్నారా అన్నది కూడా కొంచెం అనుమానమేననుకోండి, మేము పెట్టేశామనుకుంటే వాళ్ళకి చాలు, అది అన్నదానం అయిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. కానీ భార్య తల్లి వడ్డిస్తే ఓ మాట అడుగుతారు, ఏమంటే బాగుందా, ఏమంటే బాగుందా అంటారు. చాలా

బాగుంది అని మీరు ఊరుకున్నారనుకోండి, రెండో మాట వేసుకోలేదే, రెండో మాట వేసుకోలేదే, రెండో మాట వేసుకోలేదే అంట. ఏ ఎందుకనాలి, మీరు సరిగ్గా తినలేదు ఇవాళ, ఏం కూర బాగోలేదా, ఏమన్నా తేడా వచ్చిందా అంటే చస్తారా. ఆఖరికి లేదులే, ఇవాళ ఏమైందంటే ఏమిటో అంత బాగా రుచి రాలేదు. అంటే చాలా జాగ్రత్తగా చేశాను, ఎండాకాలం కదా, దిక్కుమాలిన వంకాయలు ఎంత జాగ్రత్తగా చేసినా బాగుండవు, ఇవాళ బాగుంటుంది, మీరు కడుపు నిండా తింటారనుకున్నాను. ఆ బీరకాయ అన్న ఉండవలసి వంకాయ ఉండాలని పీకేసుకుంటుంది ఆవిడే. ఎందుకని, వండేసేయడం ఆవిడకి తృప్తి కాదు, మీరు అబ్బా ఏమి వంకాయ కూర అన్నారనుకోండి ఆవిడికి గజారోహణం. ఆడది ఇంకంతకన్నా కోరుకునేది ఏమి ఉండదు, భర్త తృప్తి ఆవిడికి సమస్తం. నేను అందుకే అనుకుంటాను, ఎవరన్నారో కానీ అది ఎక్కడన్నారు ఎవరన్నారో అన్నది వదిలేయండి, ఆవిడికి తృప్తి ఏమిటంటే మగడు మెచ్చిన చాల కాపురంలోన మొగలి పూలా గాలి ముత్యాలవాన. కాబట్టి ఈ మనసులు మారాలని కోరుకుంటుంది సనాతన ధర్మం. తప్ప నీ మోహం వెల్లుల్లిపాయ పులుసు నీకు మొన్న వండానుగా, ఇవాళ నేను వండుకున్నాను, తింటే తినలేక మానే, మొన్న నీకోసం వండి నేను ఇంకోటి తినలా, అస్తమానం మీకే వండుతారేంటి, అలా ఏం కుదరదు, నేను వండుకుంటాను అని ఇంకక్కడి నుంచి, లేకపోతే నా అంతటి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీనని చిన్న కారణానికి వెంటనే డైవర్స్ ఇచ్చేసుకోవడం, లేకపోతే పుచ్చేసుకుని ఇంట్లో ఉంటూ ఉండడం, ఇలాంటి విర్రి విర్రి వేషాలు సనాతన ధర్మంలో ఉండవు. మనసులు మారి బతుకుతారు ఇక్కడ. ఇది సీతారాముల యందు సిద్ధించింది దాంపత్యం, అందుకని బతికుండగలిగారు. కాబట్టి అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి, లేకపోతే క్షణకాలం వీళ్ళిద్దరు బతకలేరు, అంత ప్రేమైక మూర్తులు. అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు అని జానక్యాహ కమలామలంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. ఈ శ్లోకం లేకుండా మనం అసలు వెయ్యం శుభలేఖలు. దాంపత్యం అంటే సీతారాములే. కాబట్టి ఆ మాట అని ఆయన అంటారు, దుష్కరం కురితే రామో ఏమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. దుష్కరం కురితే రామో, అబ్బబ్బబ్బా, ఈ రాముడు చెయ్యకూడని పని చేసేసాడు, చెయ్యరాని పని చేసేసాడు. ఏమిటో తెలుసా, ఏమాం మత్తకాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. ఇంత గొప్ప తల్లి, ఇంత శోకిస్తోంది ఈవిడ, ఈవిడ శోకం ఇలా ఉంటుందని తెలిసి కూడా బతికున్నాడంటే నిజంగా రాముడి గుండె గుండె కాదు బండ. ఇప్పటి వరకు హనుమకి రాముణ్ణి స్తోత్రం చేయడం వచ్చు తప్ప అసలు రాముణ్ణి ఇలా అండం ఆయనకి రాదు ఇప్పటి వరకు. అలాంటి ఆయన ఎప్పుడు అంటున్నారంటే సీతమ్మని చూశాక అంటున్నారు. ఎందుకన్నారు ఈ మాట, ఎందుకనాలండి, ఆయన రాముడు కూడా బాధపడుతున్నాడు, నాలుగు కారణాలకు బాధపడుతున్నాడు అన్నారు కదా, ఇప్పుడు ఆ నాలుగు కారణాలకు బాధపడడం రావణ వధ ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడం. మరి సీతమ్మ తల్లి బాధపడుతోంది అంటున్నారు కదా, సీతమ్మ తల్లి బాధపడుతుంటే చూసి ఆ రాముడు అసలు నిజంగా ఇంత బాధపడుతోందని తెలిసి బతికున్నాడంటే ఆయన గుండె గుండె కాదు బండ, ఎలా బతికున్నాడో అన్నారంటే ఏ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని అనాలి ఈ మాట. ఆవిడ చాలా పతివ్రత కాబట్టి, రాముడి గురించి ఇంత ప్రేమగా ఉంది కాబట్టి, ఇంత ప్రేమ కలిగినటువంటి భార్యని విడిచిపెట్టి కూడా బతికున్నాడంటే ఆయన ఎంత బండ అయినటువంటి గుండె ఉన్నవాడో అంటే ఈవిడకున్నంత ప్రేమ ఆయనకి లేదని మీరు అన్నట్లు గుర్తు. అదే ఆయన ఉద్దేశం, హనుమ యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన బుద్ధిమతాం వరిష్టం. మీరు గుర్తుపట్టవలసింది ఏమిటో తెలుసా అండి, శోకమునందు ఉండేటటువంటి తేడాని ఆయన లెక్క కట్టారు. సీతమ్మ శోకిస్తోంది, రాముడు శోకిస్తున్నాడు, కానీ ఇద్దరి శోకానికి ఏమిటి తేడా అంటే రాముడు శోకిస్తున్నా తన వారి మధ్య ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, పక్కన లక్ష్మణమూర్తి ఉన్నారు, తను నమ్మిన ధనుర్వేదం ఉంది, తనకి అస్త్ర శస్త్రములు తెలుసు, ఇవాళ కాకపోతే రేపు సీతమ్మని తెచ్చుకోగలనన్న ధైర్యం ఉంది, ఋతువు మారితే తన వేపు నుంచి వానలు వెడతారని తెలుసు, తను సైన్యాన్ని సమీకరించగలని తెలుసు. సీతమ్మ అబల, ఒక ఆడది భర్త నుంచి దూరంగా మోసగించి తేబడింది, ఉన్నది రాక్షస స్థావరంలో, ప్రతిరోజు కాముకుడైనటువంటి రావణుడు చూస్తున్నాడు, తన మనసు మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు, విశేషమైనటువంటి దుర్బోధ చేస్తున్నాడు, రామ నింద చేస్తున్నాడు. ఈవిడిది కష్టమా రాముడిది కష్టమా, ఎవరిది కష్టం శోకంలో? ఇద్దరూ ఏడుస్తున్నారు కానీ ఏడవడంలో, ఎవరు శోకించడంలో చాలా భయంతో కూడి ఎక్కువ శోకంతో ఏడుస్తున్న వాళ్ళు ఎవరు? ఈవిడ కష్టం ఎక్కువ ఏడిచేటప్పుడు.
ఈవిడ కష్టంతో పోలిస్తే ఆయన

కష్టం తక్కువ. ఇంత ఎక్కువ కష్టంలో ఆవిడ ఉండి ఉంటుందని ఊహించలేనంత అమాయకుడా రాముడు కాడే? 10 నెలల నుంచి రావణుని యొక్క బంధనంలో ఆవిడ ఉంది అంటే తన భార్య మనసు మారదు, తన గురించే అలమటిస్తోందని తెలుసు, అలమటిస్తుందని తెలుసు, కొన ఊపిరి వరకు తననే నమ్మి బతుకుతుందని తెలుసు. రావణుడు కాముకుడై అనకూడని మాటలు అంటూ ఉంటాడని తెలుసు. రాక్షస స్థావరం మధ్యలో ఉండిపోయిందని తెలుసు. తెలిసి తాను లక్ష్మణుడితో ఉన్నాడు, సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు, వానరుల మధ్యలో ఉన్నాడు, తనకి అస్త్రశస్త్రాలు తెలుసు. తను శోకిస్తూ ఉండడం వేరు, ఈవిడ శోకం వేరు. తను శోకిస్తూ ఈవిడ శోకము యొక్క వ్యగ్రతని తెలిసి కూడా తాను నిగ్రహించుకోగలిగాడంటే అయ్య బాబోయ్, అలా తట్టుకోగలిగిన శక్తి సామాన్యమైన గుండె కాదది బండ. లేకపోతే ఇంకోడైతే తన భార్య ఇలా ఉంటుందనుకుంటే పగిలిపోతుంది. ఇటువంటి ప్రేమైక మూర్తి గురించి శోకమునందు ఉండేటటువంటి తారతమ్యాన్ని లెక్క కట్టినప్పుడు ఆవిడ పడుతున్న బాధ ఊహించినంత మాత్రం చేత ఎవరి గుండె అయినా వ్రక్కలైపోతుందన్నారు అంతేహరువ. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తే, అమ్మా నువ్వు ఏ అవతారమైనా స్వీకరించు కానీ ఇంకా ఎప్పుడూ సీతమ్మగా మాత్రం రావద్దు. ఏమవుతుంది రావణుడు బతికుంటే? మమ్మల్ని కొడతాడు, మమ్మల్ని చంపుతాడు. అయినా కొట్టి చంపేసేంత యజ్ఞాలు యాగాలు ఇప్పుడు మేమేం చేయట్లేదు. రావణుడు అక్కర్లేదు, ఇప్పుడు మాకు చాలామంది ఉన్నారు వద్దని వాళ్ళు, అప్పుడు ఒక్కడే. కాబట్టి మా జోలికి వచ్చేవాడు ఎవరు? వచ్చి కొడితే కొట్టినాయి, అవే తేలిక. అంతే తప్ప నువ్వు ఇంత కష్టపడి అశోకవనంలో ఉండి ఇన్ని బాధలు పడడాన్ని మాత్రం మేము చదవలేం, మా వల్ల కాదు. అందుకని ఇంకెప్పుడు సీతమ్మగా మాత్రం నువ్వు అవతారమును స్వీకరించవద్దు అని వేడుకున్నారు పరాశర భట్టర్లు. అంటే ఆయన ఎంతగా ఉద్విగ్నత పొందారో శ్రీరామాయణ పఠనం చేత మీరు గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, సుముహూర్తమివ ధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపః. సుందరకాండని ఎక్కడ పడితే అక్కడ ఆపడం కుదరదు, అలా ఆపకూడదు సుందరకాండని. ఏదో ఒక మంగళప్రదమైన ఘట్టం దగ్గరికి విడితే తప్ప ఆపడం కుదరదు. కాబట్టి సుముహూర్తమివ ధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ, ఆయన సీతమ్మ తల్లిని చూసి కన్నుల వెంట నీరు కారిపోయి ఏడి చేస్తున్నారా అన్నట్టుగా ఏడుస్తున్నారు. మరి ఏడవకపోతే ఎలా ఏడుస్తున్నారు అంటే, ఆత్మని తెలుసుకున్నటువంటి యోగి, ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి యోగికి కన్నుల వెంట ఇట్నించి బాష్పధారలు కారణం ఎలా ఉంటుందో అలా ఆయన కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయి. కాదు, బాహ్యంలో నిజంగా సీతమ్మ శోకానికి ఒక కొడుకుగా ఆయన శోకిస్తున్నారు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఈ శ్లోకం కానీ జీర్ణం అయితేనండి ప్రతి చిన్న విషయానికి ఏడవకుండా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కదిలిపోకుండా ఉండడం, హైపర్ సెన్సిటివ్ అంటారు చూసారా, ప్రతి చిన్న విషయానికి ఉద్వేగమే, ప్రతి చిన్న విషయానికి కదిలిపోవడమే, అలా ఉండకుండా ఉండడం మీకు అలవాటు అవుతుంది. గోరు చుట్టేసింది అంతే, ఇక జీవితమే పోయినట్టు ఉంటాడు ఒక్కొక్కడు. నీ గోరు చుట్టుకి సీతమ్మ పడ్డ శోకానికి తుల్యమా? ఆయన అంటున్నారు, హనుమ మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య, ఆ తల్లి ఏ లక్ష్మణమూర్తి యొక్క బుద్ధి గురువుల చేత శిక్షింపబడిందో, ఏ లక్ష్మణమూర్తి వశిష్ఠ విశ్వామిత్రాది మహర్షులను సేవించి సర్వోత్కృష్టమైన బుద్ధి పొందాడో అటువంటి లక్ష్మణమూర్తి చేత సేవింపబడేటటువంటి తల్లి ఆ సీతమ్మ. ఆమె గురుప్రియ. గురుప్రియ అంటే పెద్దల చేత అభినందింపబడినటువంటి నడవడి కలిగినటువంటి తల్లి. మొన్న నేను మీకు సీతాసహస్రంలో పూజ చేసినప్పుడు ఈ విషయమే మనవి చేశాను. సీతాసహస్రంలో ఆవిడికి 2 నామాలున్నాయి. ఆవిడ శతానంద ప్రియాయై నమః, వశిష్ఠ ప్రియాయై నమః. ఆమె శతానందుని చేత అభినందింపబడింది. ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఆమె నడవడికి పురోహితులు సంతోషించారు. పుట్టింట్లో ఉంటే సంతోషించడం ఏంటి అంటే, పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల ఏ నోము పట్టినా, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా దేని కొరకు చేస్తుందంటే ఉత్తముడైన భర్త తనకి రావాలని చేస్తుంది, తప్ప అన్యప్రయోజనం ఉండదు. అందుకే ఆడపిల్లలకు ఏదో ఈ అట్ల తద్ది, ఉండ్రాళ్ల తద్ది, లేకపోతే గొబ్బిళ్ళు పెట్టించి
ముద్ద

బంతి వంటి మొగుణ్ణి ఇయ్యావే అని పాటలు పాడిస్తారు. ఏది చేసినా దేనికి అంటే మంచి భర్త కొరకు చేస్తుంది. పెళ్ళైపోయాక తన కొరకు అని ఏం చేయదు. పెళ్ళైపోయినటువంటి ఆడది తన కొరకు అని చేసేటటువంటి అధికారం కూడా లేదు సనాతన ధర్మంలో. ఎందుకో తెలుసా అండి, ఆవిడ సుఖం ఏమిటి, ఆయన సుఖమే, ఆయన సుఖమే ఆవిడ సుఖం. ఆయన సుఖం కానిది ఆవిడికి సుఖం కాదు, ఆయన దుఃఖం ఆవిడ దుఃఖం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి సుఖం అడగాలి, ఆయన సుఖం అడగాలి. తర్వాత అడిగితే ఏమి అడగాలి, తన పుట్టింటి సుఖం అడగాలి. అడగచ్చా, అడగచ్చు. ఎందుకో తెలుసా, ఆడపిల్లని చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చేయరు. నమః అని ఇదం నమమ అని కన్యాదానంలో సంకల్పంలో చెప్పరు. ఎందుకు ఇస్తాడో తెలుసా, ప్రమాణం చేస్తే ఇస్తాడు ఆడపిల్ల తండ్రి. ధర్మీచ అర్ధేచ కామీచ నాతి చరామి, అయ్యా నాకు ఒక పత్ని ఉంటే నేను యజ్ఞయాగాది క్రతువులు చేసి తరిస్తాను, అందుకని మీరు నాకు పిల్లనివ్వండి అని అడుగుతాడు. ఆడపిల్ల తండ్రి వెళ్ళి అడగలేదు మగపిల్లాన్ని ఇమ్మని, మగపిల్లాడి తండ్రి వచ్చి అడిగాడు ఆడపిల్లని. కన్యావరణం మీరు చూడండి, పెళ్లిలో మగపిల్లాడు మగపిల్లాడి తండ్రి పురోహితుల్ని పిలిచి తాంబూలం ఇచ్చి మా అమ్మాయి మా అబ్బాయికి తగిన భార్య ఎక్కడ ఉందో మీరు వెతికి రండి అని పంపిస్తాడు. గౌరీ తపస్సు చేస్తున్నటువంటి ఆడపిల్ల పుట్టినిల్లుగా భావించి పురోహితులు అక్కడికి వచ్చి ప్రవర చెప్తారు మూడు మాటలు. ఈ అమ్మాయి ఉంది, ఫలానా అమ్మాయికి మీరు వరుణ్ణి ఇస్తే బాగుంటుంది, ఫలానా వాడికి మీ అమ్మాయిని ఇస్తే బాగుంటుందని అంగీకరించిన వాడు కన్యాదాత. కాబట్టే సభావీధిక ఎవరిది అంటే కన్యాదాతదే. వివాహంలో ఉపనయనంలో తండ్రిది, ఉపనయనంలో తండ్రిది, వివాహంలో కన్యాదాతది. నా కూతురు పెళ్లి చేస్తున్నాను అనుకోండి, వేదిక నాది. నా కొడుకు పెళ్లి చేస్తున్నాను అనుకోండి, నేను ఇంక్రోచ్ అవ్వకూడదు. ఎందుకనంటే అది నా వియ్యంకుడిది. ఆయన ఏం చేస్తుంటే నేను దానికి గౌరవం ఇచ్చి నిలబడాలి. ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతోంది, అలా ఉండు అని చెప్తోంది. కాబట్టి ఆడపిల్ల తండ్రి మగపిల్లవాడి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మగపిల్లవాడి తండ్రి ఆడపిల్ల తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఇదే బాలకాండలో చెప్తాడు, ఆడపిల్లని కన్నా తండ్రి తల ఉంచుకుని మాట పడవలసిన వాడేం కాడు, నిన్ను ఉద్ధరించడానికి ఆడపిల్లనిచ్చినవాడు. కాబట్టి నమమాని చతుర్థి విభక్తి వేసి నీకు ఇవ్వలేదు, నీకు ధర్మార్థ కామముల యందు కావాలని అడిగావు కాబట్టి నా కూతుర్ని నీకు ఇచ్చాను. కాబట్టి నా కూతుర్ని ఎప్పుడైనా నేను మళ్ళీ తీసుకెళ్లాలనుకుంటే నాకు అధికారం ఉంటుంది. నా ఇంట్లో శుభకార్యం అవుతోంది అనుకోండి, నా పిల్లని నేను తీసుకెళ్ళడానికి నాకు అధికారం ఉంటుంది. నువ్వు తీసుకెళ్లొద్దనగలగడానికి వేదం ఒప్పుకోదు, ఎందుకంటే నేను ఇవ్వలేదు చతుర్థీ విభక్తి వేసి. ఆ పిల్లని ఈ చతుర్థీ విభక్తి వెయ్యలేదు కాబట్టి ఇప్పుడు ఆడపిల్ల తన సౌశీల్యం చేత, తన నడవడి చేత, తన ప్రవర్తన చేత, తన పాతివ్రత్యం చేత రెండు వంశాలను ఉద్ధరిస్తుంది. అత్తింటి వారిని ఉద్ధరిస్తుంది, పుట్టింటి వారిని ఉద్ధరిస్తుంది. కన్న తల్లిదండ్రులు కూడా ఉద్ధరణ పొందుతారు. అందుకే ఆమె అత్తవారింటి కోసం మొదటి పూజ, రెండో పూజ పుట్టింటి వారి కోసం. ఆ తర్వాత అడగాలి తప్ప, మొదట మా పుట్టింటి వారు బాగుండాలి, మా అత్తారు ఏమైపోయినా పర్లేదు, మా నాన్నగారు చూసుకుంటారులే, మా ఆయన అనకూడదు. మా ఆయన ముందు మామగారి గురించి అడగాలి, మా మామగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి, మా అత్తగారు సర్వశ్రేయస్సుతో ఉండాలి, మావారు నామరుదులు నా బావగారులు సంతోషంగా ఉండాలి, మా నాన్నగారు అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి ఆడపిల్ల. మొదటి స్థానం భర్త గారింటి వైపు నుంచి అడగాలి తప్ప పుట్టింటి వైపు నుంచి అడగకూడదు మొదటి స్థానం. కానీ పుట్టింటి వైపు అభ్యున్నతిని కోరచ్చు ఆడపిల్ల. రెండు తరాలని ఉద్ధరిస్తుంది కూడా, రెండు కుటుంబాలని ఉద్ధరిస్తుంది. సీతమ్మ ఉద్ధరించింది కూడా.

0: ని గమనించారు. ఎరువుల ధరలు పెరుగుతుండటంతో అనేక మంది రైతులు తమ భూములని సహజమైన పద్ధతిలో ఆరోగ్యంగా ఉత్పాదకంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు. పొలపు ఎరువు మంచిదే కానీ తరచుగా దొరకదు.
1: ఒకప్పటి రోజుల్లో పొలం పనుల్లో సహాయపడతాయని చాలా పశువులను పెంచేవాణ్ణి కాబట్టి పెద్ద మొత్తంలో ఎరువు లభించేది. కానీ పొలం కోసం ట్రాక్టర్ని కొన్న తర్వాత పశువుల్ని పెంచడం తగ్గించారు.

0: మట్టిలోని సూక్ష్మ జీవులు చనిపోయి మట్టి గట్టి పడిపోయిందన్నారాయన. రసాయనిక ఎరువులను వాడటం ఇంకా కొనసాగిస్తే నా దిగుబడి నశించడమే కాక భూసారం మరింత తగ్గిపోయి అసలు వ్యవసాయాన్నే కొనసాగించలేకపోతానని కూడా అన్నారు.
1: దక్షిణ భారతదేశపు రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు మీ పొలం చుట్టూ చెట్లు పొదలని నాటవచ్చు.
0: విత్తనాలు నాటి అవి పెరిగిన తర్వాత చేర్చితే అది భూసారాన్ని పెంచడమే కాక మట్టిలోని మంచి సూక్ష్మ జీవాలను పెంచుతుంది కూడా. ఇలా నేను గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నా మట్టి మళ్లీ మెత్తగా మారింది. నాకు మంచి దిగుబడి దక్కుతూ లాభాలు వస్తున్నాయి. ఇలాంటి సేద్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.
1: సూక్ష్మజీవులు పనిచేయడం వలన మట్టి గట్టితనం తగ్గి మట్టి రేణువుల మధ్య ఎడం పెరుగుతుంది కాబట్టి అందులో నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. ఇంకా మరెన్నో లాభాలున్నాయి. మినుములు, నువ్వులు, అలసందలు, వేరుశనగ, సోయాబీన్స్ వంటి కొన్ని హరిత ఎరువు మొక్కల వేళ్లల్లో జీవించే కొన్ని మేలు చేసే సూక్ష్మక్రిములు గాలిలోని నత్రజనిని గ్రహిస్తాయి. అవి ఈ నత్రజనిని మొక్కలు పీల్చుకోగలిగే రూపంలోకి మార్చుతాయి. హరిత ఎరువు పంటలు కలుపు మొక్కలని కూడా అణిచివేస్తాయి.
0: నేను కొబ్బరి, జామ తోటల్ని సేద్యం చేస్తున్నాను. కప్పుడు పంట లేకపోతే చెట్ల మధ్య కలుపు మొక్కలు బాగా పెరిగి నేను చెట్లకు ఉద్దేశించిన ఎరువుని, నీళ్లను తీసేసుకుంటాయి. నేనెప్పుడు హరిత ఎరువు పంటల్ని నాటి మట్టిలో చేర్చుతాను. అది కలుపు మొక్కల ఎదుగుదలను తగ్గించి పంటకు పోషణనిస్తుంది.
1: హరిత ఎరువు పంటలు నేలని కప్పేస్తాయి కాబట్టి భారీ వర్షాల నుంచి, మండే ఎండల నుంచి దాన్ని కాపాడి కోతని అరికడతాయి. వాటి వేళ్లు మట్టి కణాలని పట్టి ఉంచి కదలనివ్వవు. మట్టికి జైవిక పదార్థాలను చేర్చి హరిత ఎరువు మట్టి పొందికను పెంపొందిస్తుంది. హరిత ఎరువు పంటలు తెగుళ్లు, వ్యాధుల జీవక్రమాన్ని ఛిద్రం చేస్తాయి.
0: నేను కూరగాయల సేద్యం చేస్తాను. నా వంగతోటకి వ్యాధి సోకితే పంటని మొత్తం కోసిన తర్వాత కూడా మట్టిలో వ్యాధి మిగిలి తర్వాతి పంట మీద దాడి చేస్తుంది. వేసిన పంటనే వేస్తే మొక్కలకు వ్యాధి సోకి దిగుబడి రాదు. దీన్ని అరికట్టి మట్టిని సంపన్నం చేయడానికి ప్రధాన పంట వేయడానికి ముందు హరిత ఎరువు పంటల్ని పెంచుతాను. కూరగాయల పంటనిచ్చే రోగ కారకాలకు ఇవి నచ్చవు కాబట్టి ఆహారం లేక అవి చచ్చిపోతాయి. దాంతో నా ఎరువులు, తెగుళ్ల మందుల ఖర్చులు ఆదా అవుతాయి.
1: ఇప్పుడు హరిత ఎరువు పంటలని ఎలా నాటాలో చూద్దాం. ముందు మీ పొలాన్ని పైపైన దున్ని, గడ్డలను చిదిమి, మట్టిని మెత్తబరచడానికి నొల్ల చేయాలి. అర హెక్టార్ కి వేర్వేరు రకాల పంటల విత్తనాలు 10 కిలోలు కావాలి. మీ వద్ద ఉన్నదాన్ని బట్టి హరిత ఎరువు పంట రకాన్ని, విత్తనాల మొత్తాన్ని సరిచేయవచ్చు. అర హెక్టారులో నాటడానికి భారతదేశంలోని రైతులు 2 కిలోల మిల్లెట్ లేదా జొన్న గాని, 2 కిలోల పప్పులు వంటివి, పెసలు లేక మినుములు గాని తీసుకుంటారు. ఇంకా 2 కిలోల నువ్వులు లేక సోయాబీన్స్ వంటి నూనె ధాన్యాలను తీసుకుంటారు. వీటికి 2 కిలోల జీలుగు లేక జనపనార వంటి హరిత ఎరువు పంటల విత్తనాలని కలుపుతారు. కొత్తిమీర, జీలకర్ర వంటి మసాలా దినుసుల విత్తనాలు 2 కిలోలు చేర్చుతారు. మట్టిలోకి చేర్చినప్పుడు ఈ 5 రకాల పంటలు నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంకా అనేక సూక్ష్మ పోషకాలని సమకూర్చుతాయి. ఈ విత్తనాలన్నీ కలపాలి.
0: పప్పు ధాన్యాల హరిత ఎరువులకు సిరిధాన్యాల కన్నా ఎక్కువ నీళ్లు కావాలి. అందుకని ఒకే రకపు విత్తనం కన్నా నేను అనేక రకాల విత్తనాలు నాటుతాం. పైగా సిరిధాన్యాల్లో కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పు ధాన్యాల్లో జింక్, నూనె పుప్పుల్లో మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇతర పంటల కన్నా హరిత ఎరువు పంటల్లో నత్రజని ఎక్కువ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి మీరు చవకైన విత్తనాలను వాడవచ్చు. అందుబాటులో ఉన్న విత్తనాలని ఎక్కువగాను, తక్కువ దొరికే విత్తనాలని తక్కువగాను వాడవచ్చు.
1: నాటే ముందు 1 లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి ఆ ద్రావణంలో విత్తనాలు అరగంట సేపు నానబెట్టాలి. విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధులని అదుపు చేసే శిలీంద్రనాశక లక్షణాలు గోమూత్రానికి ఉన్నాయి. శుద్ధి చేసిన విత్తనాలని ఇప్పుడు పొలంలో నాటాలి. కరువు ఏర్పడితే పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. మొక్కలు 5 నుంచి 6 వారాలవి అయ్యాక వాటిని మట్టిలో పైపైన చేర్చి వారం రోజుల పాటు పుల్లనివ్వాలి. సూక్ష్మజీవుల సాయంతో ఈ మొక్కలు మీ ప్రధాన పంట కోసం పోషకాలని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇప్పుడు మీ పొలం సేద్యానికి సిద్ధంగా ఉంది. కొందరు రైతులు ఇతర ఆకులతో కూడా తమ పొలాలని సంపన్నం చేస్తున్నారు. మీ పొలాన్ని జైవిక పదార్థాలు, పోషకాలతో సంపన్నం చేయడానికి పచ్చని ఆకులని, చెట్ల కింద రాలిపడిన ఆకులని చేర్చవచ్చు.
2: పొలం చుట్టూ చాలా చెట్లని పెంచాను. ప్రధాన పంట నాట్లు వేసే ముందు ఆ చెట్ల ఆకులని సేకరించి పొలంలో పరిచి దున్నుతాను. వారం రోజుల పాటు వాటిని కొళ్ళనిచ్చి అవి ఎరువుగా మారాక అప్పుడు

0: ప్రధాన పంట నాట్లను వేస్తాను. దీనివల్ల పంట ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి, సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దీంతో నాకు సమయం ఆదా అవుతుంది.
1: మీ పొలంలోను చుట్టూ తాను పూల మొక్కలను పొదలను చేర్చితే అవి అదనపు లాభాలని అందిస్తాయి.
0: పొలం చుట్టూత పూల మొక్కలని పెంచుతాను. మట్టి సంపన్నమై దిగుబడి పెరుగుతుంది. పూలలోని తేనె నుంచి ఆహారాన్ని పుప్పొడిని సేకరించడానికి తేనెటీగలు వస్తాయి. మొక్కలని పుష్ప పరాగ సంపర్కం జరుగుతాయి కాబట్టి నాకు మెరుగైన దిగుబడి లభిస్తుంది.
1: బంజరు భూములని మీరు సేద్య భూములుగా మార్చాలనుకుంటే హరిత ఎరువు విత్తనాలని 2 నుంచి 3 సార్లు నాటడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత 6 వారాల వయసున్న హరిత ఎరువు పంటల్ని మట్టిలోకి చేర్చాలి. ఇలా చేస్తే మట్టి గట్టిదనం తగ్గి సారవంతమై సేద్యానికి అనుకూలమవుతుంది. ఉప్పదనంతో బాగా దెబ్బతిన్న భూములని పునరుజ్జీవింప చేయడానికి కూడా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.
2: పొలాన్ని దున్నిన తర్వాత వరి మొక్క, పెసలు, జిలుగు, ఆముదపు విత్తనాలని కలిపి నాటాను. నెల తర్వాత హరిత ఎరువును చేర్చాను. అప్పుడు పొలం చుట్టుపక్కల నుంచి పచ్చని ఆకులను సేకరించి పొలంలో పరిచి దున్నాను. వారం తర్వాత బాగా కుళ్లిన ఆవు పేడను వేసి మళ్లీ మట్టిని దున్నాను. ఇలా 2 సార్లు చేశాక కూరగాయ పంటలు పండించి మితమైన దిగుబడి పొందాను. అయితే హరిత ఎరువుని 1 కన్నా ఎక్కువ సార్లు నాటాకే తర్వాత వేసిన కూరగాయల పంటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి వచ్చింది. ఆవు పేడ దొరకకపోతే హరిత ఎరువు పంటల్ని మరో 2 సార్లు నాటి అప్పుడు పంటలు వేయడం మొదలు పెట్టవచ్చు.
1: మనం ఏం నేర్చుకున్నాం? హరిత ఎరువు పంటలని వాడి మీ భూమిని స్వస్థపరిచి దాని ఉత్పాదకతను పెంచవచ్చు. మట్టిలోకి చేర్చినప్పుడు వేర్వేరు పంటలు, చెట్ల ఆకులు వేర్వేరు స్థాయిల్లో సూక్ష్మస్థూల పోషకాలని అందజేస్తాయి. ఇది జైవిక పదార్థాలని చేర్చి మేలు చేసే మట్టి సూక్ష్మజీవులని పెంచి భూసారాన్ని పెంచుతుంది. అర హెక్టారుకి సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, హరిత ఎరువు పంటలు, మసాలా దినుసులు విత్తనాలని 10 కిలోలు కలిపి వాడాలి. లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. శుద్ధి చేసిన విత్తనాలని నాటి 5 నుంచి 6 వారాల పాటు పెరగనివ్వాలి. పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. తక్కువ వయసు హరిత ఎరువు మొక్కలని మట్టిలోకి చేర్చాలి. మీ పొలంలోనూ చుట్టూ తాను పెరిగిన పొదలు, చెట్ల ఆకులను కూడా చేర్చవచ్చు. ప్రధాన పంట సేద్యానికి ముందు వారం రోజుల పాటు ఆకులను కుళ్ళనివ్వాలి. మీ పొలం ఆరోగ్యాన్ని, సారాన్ని పుంజుకున్న తర్వాత మీ కుటుంబాన్ని పోషించడానికి ఆరోగ్యవంతమైన పంటలను పండించవచ్చు.
0: ఆహారోత్పత్తిని పెంచడానికి మన భూములు, గాలి, నీళ్లను కలుషితం చేసే రసాయనిక ఎరువులను వాడటం ఆపేయాలి. బదులుగా హరిత ఎరువులను వాడాలి. ఇలా చేస్తే మన పర్యావరణానికి హాని జరగకుండా భూసారాన్ని పెంచవచ్చు. మనం ప్రకృతి వైపు తిరిగి మళ్ళవలసిన సమయం వచ్చింది.
3: ఆరోగ్యమాగా ఇరుకలాం.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: హెల్లో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ శ్వాసతోనే లభిస్తుంది. అయితే మనం పీల్చుకున్న గాలి ముందు శ్వాసనాళం మరియు గాలి గొట్టాల్లోకి, అక్కడ నుంచి సూక్ష్మమైన గాలి గదుల్లోకి వెళ్తుంది. అప్పుడు గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి చేరుతుంది. అదే సమయంలో గాలి గదులు రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి మనం విడిచిపెట్టే గాలి ద్వారా బయటకు పంపుతాయి. అయితే ఇంతటి కీలకమైన పనిని నిర్వహించే ఊపిరితిత్తులు దెబ్బతింటే ఇంకేమైనా ఉందా? మరి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి ప్రక్రియే అస్తవ్యస్తమవుతుంది. సీఓపీడీలో కూడా జరిగేది ఇదే. దీనికి మూలం గాలి గొట్టాలు, గాలి గదులు దెబ్బతినటమే. అయితే మన ఊపిరితిత్తుల్లో కోట్లాది గాలి గదులుంటాయి. నిజానికి మనకు వీటిల్లో మూడో వంతే సరిపోతాయి. ఇది ఒక రకంగా వరం, మరో రకంగా శాపం.

అయితే ఊపిరితిత్తులు బాగా దెబ్బతినేంత వరకు ఇబ్బందులేమీ ఉండవు. కానీ అప్పటి వరకు సీఓపీడి నిశ్శబ్దంగా లోపల దాడి చేస్తూనే వస్తుంది. మనం గుర్తించేసరికే గాలిగదులు, గాలిగొట్టాలు కోలుకోలేనంతగా చెడిపోతాయి. సీఓపీడి జబ్బు బాగా ముదిరేంత వరకు మనం తెలుసుకోలేకపోవటానికి కారణమిదే. అయితే పరిస్థితి విషమిస్తే మరణించే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ మరణాలకు దారితీస్తున్న జబ్బుల్లో సీఓపీడి 4 స్థానంలో ఉండడమే దీనికి నిదర్శనం. నివారించుకునే అవకాశమున్నా, అదుపులో ఉంచే మందులున్నా సరే దీనికి బలవటమనేది నిజంగా విచారకరం. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీన్ని బారిన పడుతుండటం ఆందోళనకరం. మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే, దాదాపు 70% మందిలో జబ్బు గుర్తించకుండా ఉండిపోవటం, వయసుతో పాటు దగ్గు మామూలేనని అనుకోవటం, చిట్కాలేవో పాటించడం, ఇతర జబ్బుల్లా పొరపడటం వంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి. కాబట్టి దీనిపై అంత అవగాహన కలిగించడం తప్పనిసరి. తరచూ ఆయాసం వస్తుందా? ముఖ్యంగా శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అదేనండి సీఓపీడి కావచ్చు. దీన్ని ఆదిలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స ఆరంభించవచ్చు, మందులతో నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే దీని లక్షణాలు ఆలస్యంగా మొదలవ్వటం, వీటిని గుర్తించేసరికి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని ఉండటం దురదృష్టకరం. అందుకే సమస్యను తొలి దశలోనే గుర్తించడం ముఖ్యమని ప్రపంచ సీఓపీడి దినం నొక్కి చెబుతోంది. ఆయాసమా? అయితే సీఓపీడి కావచ్చు అని నినదిస్తోంది. మరి దీనికి కారణాలేంటి? పొగ తాగటం అతిపెద్ద కారణం. పొగ తాగటమే సీఓపీడి బాధితుల్లో 95% మంది పొగ తాగేవారే. అయితే ఒకప్పుడు సమస్య 55 నుంచి 60 ఏళ్ల వారిలో కనిపిస్తుండేదట. మరి ఇప్పుడైతే 35 నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. దీనికి కారణం చిన్నతనంలోనే పొగ తాగటానికి అలవాటు పడటమాట. మరి ఎంత ఎక్కువ కాలంగా పొగ తాగితే అంత ఎక్కువ ముప్పు పొంచి ఉంటుంది. పొగాకులోని రసాయనాలు గాలిగొట్టల్లో, గాలిగదుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపించి అవి దెబ్బతినేలా చేస్తాయట. సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికే కాదు, వారి పక్కన ఉండి ఆ పొగలను పీల్చేవారికి కూడా ముప్పేనట. మరి వెలుగుతున్న సిగరెట్ నుంచి వెలుగుపడే పొగ మరింత ప్రమాదకరమట. బీడీల్లో నాసిరకం పొగాకు వాడటం వల్ల హానికారకాలు ఎక్కువగా ఉంటాయట. బీడీ ఆకు నుంచే వెలుగుపడే పొగ కూడా ప్రమాదమే. మరి ఇంటి కాలుష్యం కూడా దీనికి కారణమే అట. కట్టెలు, బొగ్గులు, పిడకల పొయ్యల నుంచి వెలువడే పొగ కూడా హానికరమే. ముఖ్యంగా ఇరుకిరుకు గదుల్లో ఇలాంటి పొయ్యిల మీద దీర్ఘకాలం వంట చేసే మహిళలకు ముప్పు చాలా ఎక్కువట. మరి బయట కాలుష్యం, వాయు కాలుష్యం, రసాయన పొగలు, దుమ్ము, పంట వ్యర్థాలను కాల్చడం కూడా సీఓపీడికి దారితీస్తాయట. మరి ఆస్తమా, చిన్నప్పుడు తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డవారికి, ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందని వారికి ఇది రావచ్చట. ఇన్ఫెక్షన్లు పెద్ద వయసు కూడా కారణం కావచ్చు. సీఓపీడీలో క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫెసిమా అనే 2 రకాలున్నాయట. చాలా మందికి ఇవి 2 ఉంటాయి. అయితే కొందరికి మాత్రం ఏదో ఒకటే ఉండొచ్చు. మరి క్రానిక్ బ్రాంకైటిస్, ఇది గాలిగొట్టాల్లో వాపు ప్రక్రియ తలెత్తిస్తుంది. పెద్ద ఎత్తున లోపలికి చొచ్చుకొచ్చే సిగరెట్ల పొగ వంటి వాటిని గాలిగొట్టాలు అంతగా ఎదుర్కోలేవట. మరి దీంతో సున్నితమైన లోపలి పొర దెబ్బతింటుంది. మరోవైపు రోగనిరోధక వ్యవస్థ పొగను శత్రువుగా భావించి ఎదురుదాడి చేస్తుంది. దీంతో వాపు ప్రక్రియ తలెత్తుతుంది, గాలిగొట్టాలు ఉబ్బి లోపలి మార్గం సన్నబడుతుంది, కళ్ళె ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎంఫెసిమా, ఇందులో గాలిగొట్టాలతో పాటు గాలి గదులు కూడా దెబ్బతింటాయి. కొన్ని గదులు చిట్లిపోవచ్చు, మరికొన్నైతే 2-3 గదులుగా కలిసిపోవచ్చు. దీంతో లోపలికి వెళ్లిన గాలి బయటకు రాలేక చిక్కుకుపోతుంది. అప్పుడు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. సరేనండి, ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వెల్కమ్.

ఆయుష్మాన్ భవ. దగ్గే ప్రధాన లక్షణమట. సీఓపీడీ లక్షణాల్లో ప్రధానమైనది ఎడతెరపలేని దగ్గు. ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుందట. మరి దగ్గుతో పాటు కళ్ళ కూడా పడుతుంది. 3 నెలలు దాటిన దగ్గు తగ్గకపోతే సీఓపీడీని అనుమానించాల్సిందే. రాను ఆయాసం మొదలవుతుంది. మొదట్లో కాస్త కష్టమైన పనులు చేసినప్పుడు ఆయాసం కలుగుతుంది. ఆ తర్వాత మెట్లు ఎక్కటం వంటివి చేసినప్పుడు శ్వాస కష్టంగా అనిపిస్తుంది. అనంతరం రోజువారి పనులు చేస్తున్న ఆయాసం వేధిస్తుంది. చివరికి కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా ఆయాసం రావచ్చు. మరి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాయామం ఆపద్దు. రోజుకి కనీసం 40 నిమిషాలు సేపైనా నడవాలి. ఆయాసం వచ్చినప్పుడు కాసేపు కూర్చొని తిరిగి నడవాలి. దగ్గు ఆయాసం మూలంగా సరిగా తినకపోవటం వల్ల కూడా పోషణ లోపం తలెత్తొచ్చు. కాబట్టి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సాధారణంగా అయితే 60 కిలోల బరువున్న వారికి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. కానీ సీఓపీడీ గల వారికైతే 90 నుండి 120 గ్రాములు కావాలి. న్యూమోనియా ఫ్లూ టీకాలు విధిగా తీసుకోవాలి. మరి దీన్ని ఎలా నిర్ధారణ చేయొచ్చు? సీఓపీడీని ఖచ్చితంగా నిర్ధారించడం చాలా ముఖ్యం. అయితే అప్పుడే సరైన చికిత్స సాధ్యమవుతుంది. సమస్యని గుర్తించకుండా దగ్గు ఆయాసం తగ్గటానికి ఏవేవో మందులు తీసుకుంటూ సీఓపీడీ లోపలే ముదురుతూ వస్తుందని గుర్తించాలి. లక్షణాలు తీరుతెన్నులను బట్టి దీన్ని అనుమానిస్తారు. కొన్ని ప్రశ్నల సాయంతో తీవ్రతను అంచనా వేస్తారు. స్పైరోమెట్రీ ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో శ్వాసని గట్టిగా తీసుకొని ఒక గొట్టం లాంటి పరికరంలోకి గాలిని బలంగా ఊదిస్తారు. సాధారణంగా గాలిని ఊదినప్పుడు మొదటి క్షణంలోనే 80 నుంచి 90% బయటకు వస్తుంది. అదే సీఓపీడీలో అయితే 70% కన్నా ఎక్కువగా బయటకు వస్తుంది. సీఓపీడీన ఆస్తమాన అన్నది తెలుసుకోవటానికి స్పైరోమెట్రీ ఉపయోగపడుతుంది. మరి ఆస్తమాలో తొలి క్షణంలో గాలి బయటకు బాగా వస్తుంది, కానీ సీఓపీడీలో అంతగా రాదు. క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్లోనూ దగ్గు, కళ్ళె పడటం వంటివి ఉంటాయి. అయితే అందువల్ల ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమో అని తెలుసుకోవటానికి ఎక్స్రే, రక్త, కళ్ళె పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. చికిత్స. ఇప్పుడు సీఓపీడీకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటికన్నా కూడా ముందు కౌన్సిలింగ్ చాలా అవసరం. పొగ అలవాటు పూర్తిగా మానేయటం అన్నిటికన్నా ముఖ్యం. ఇందుకు కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. రోజుకు 8 సిగరెట్లు తాగుతున్నారు, ఆర్థిక స్థితులేంటి అనే దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. సీఓపీడీలో ఒకసారి గాలి గొట్టాలు, గాలి గదులు దెబ్బతింటే తిరిగి మామూలు స్థితికి రావు. అయినా కూడా మందులతో లక్షణాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. గాలి గొట్టాలు విప్పారేలా చేసే బ్రాంకోడైలేటర్లు, కళ్ళ ఉత్పత్తిని తగ్గించే మస్కరినిన్ యాంటోగోనిట్స్, వాపును తగ్గించే మందులు మేలు చేస్తాయి. వీటిని ఇన్హేలర్ల రూపంలో రోజుకు ఒకసారి తీసుకుంటే చాలు, 24 గంటలు పనిచేస్తాయి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అది 2011 సుమారు 5 కిలోల బరువున్న 6 నెలల పసికందును ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే తీవ్ర గుండె వైఫల్యం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నాయి. పరీక్షల అనంతరం గుండె గోడలో పలుచోట్ల రంధ్రాలున్నట్టు తేలింది. మంచి చికిత్స చేసిన ఇన్ఫెక్షన్ ఆయాసంతో పరిస్థితి బాగా విషమించింది. అయితే కృత్రిమ శ్వాస అవసరమైంది. శస్త్రచికిత్స చేయలేని పరిస్థితి. మామూలుగానైతే ట్రాన్స్కార్టర్ పద్ధతిలో ఆర్టరీ యోవీనస్ లూప్ ఏర్పాటు చేసి గుండె రంధ్రాలు మూసేయాల్సి ఉంటుంది. అయితే అది సంక్లిష్టమైన ప్రక్రియ, సమయము ఎక్కువ పడుతుంది. అయితే ముఖ్యంగా శిశువులకు ఇది ముప్పు కలిగించవచ్చు. బిడ్డ పరిస్థితి నాజూకుగా ఉండటం వల్ల తేలికైన సురక్షితమైన విధానంతో రంధ్రం మూసేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన మెదిలింది. ఇదే మొత్తం చికిత్స గతిని మార్చేసింది. ఆ శిశువుకు రెట్రోగ్రేడ్ వైర్ ఓన్లీ విధానంతో గుండె రంధ్రాలను మూసేయాలని నిర్ణయించాం. ముందుగా 5 చిన్న ఫ్రెంచ్ ఆర్టెరియల్ షీట్స్ హైడ్రోఫోలిక్ గైడ్ తీగ సాయంతో గుండె రంధ్రాలు ఆవలికి చేరుకున్నాం. అనంతరం ఆంప్లాట్జర్ డక్ట్ ఆక్లూడర్ 2 పరికరంతో గుండె కుడి ధమని ద్వారా పెద్ద రంధ్రాలను మూసేశాం. మిగిలిన చిన్న రంధ్రాలన్నీ వాటంతట అవే పూడుకున్నాయి. అయితే బిడ్డ ఎదుగుదల సక్రమంగా సాగింది. ఈ అనుభవమే కొత్త పరికరం ఆవిష్కరణకి దారితీసింది. అదే కోనార్ ఎంఫస్. ఓ చిన్నారి అవసరం, బిడ్డను కాపాడాలనే తాపత్రయమే దీనికి మూలం. చిట్టి కుండల చికిత్సలో

ఇది విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన మా తొలి అనుభవాలు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి. సంప్రదాయ పద్ధతులకు ప్రయత్నంగాను ఇప్పుడు దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. గుండె రంధ్రాలను పూడ్చటానికి రూపొందించిన ఈ రెట్రోగ్రేడ్ విధానానికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ 2012లో ఉత్తమ ఆవిష్కరణ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దీనికి భారత్, అమెరికా, దక్షిణ కొరియా, వియట్నాం, ఫిలిప్పీన్స్, యూరోపియన్ ప్రాంతాల్లో పాటు ఎన్నో అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి. గుండె రంధ్రాలను పూడ్చటానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంతో మంది దీన్ని అనుసరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే పరికరాన్ని రూపొందిస్తూ మెరుగుపరుస్తూ వచ్చాం. దీన్ని మొదట్లో మల్టీఫంక్షనల్ ఆక్లూడర్ అనే పిలిచేవాళ్ళం. యూరోపియన్ కాన్ఫార్మిటీ ప్రామాణిక చిహ్నాన్ని కేటాయించేటప్పుడు నా పేరు స్ఫురించేలా కోనార్ ఎంఫస్ అని నామకరణం చేసింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దీనంతటికీ మూలం ఒక శిశువు విషమ పరిస్థేనని తోస్తుంది. బిడ్డను బతికించాలనే తాపత్రయమే ప్రపంచ స్థాయి ఆవిష్కరణకు దారితీసింది. లక్షలాది పిల్లల ప్రాణాలను రక్షించటానికి ఇది తోడ్పడుతుంది. డాక్టర్ ఆలోచనే కాదు, వైద్య విజ్ఞారంగం తీరునే ఒకే ఒక్క రోగి మార్చగలడని ఈ అనుభవం గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: विष्णु एफएम 90.4
1: जडास्तपो विश्लधयन्ति देहं बुधा मनश्चापि विकारहेतुं स्वामुक्तमस्त्रं दशतीति कोपात् क्षेत्रारमुद्दिश्य हिनस्ति सिंहः।
2: మూఢులు తపస్సుల చేత దేహేంద్రియాదులను కృశింపచేసుకుంటున్నారు. బుద్ధిమంతులు వికారములకు హేతువైన మనస్సును స్వాధీనపరుచుకుంటున్నారు. మీదకు విసిరబడిన కర్రను కరవబోతుంది కుక్క, కానీ సింహం విసిరిన వాని మీదికే ఉరుకుతుంది కదా. అంటే మూఢంగా దేహేంద్రియ మనోబుద్ధుల్ని కృశింపచేసుకుని చేసే తపస్సు ముఖ్యం కాదు. తపస్సు అవసరమే, కానీ మనస్సుని స్వాధీనపరచుకోవడం అన్నిటికంటే ముఖ్యం అంటున్నారు ఇక్కడ. ఉదాహరణగా, మీదకు విసిరివేయబడిన కర్రను కరవబోతుంది కుక్క, కానీ సింహము ఆ విసిరివేయబడిన వాని మీదకే ఉరుకుతుంది. అంటే ఆ మనసును స్వాధీనపరచుకోమంటున్నారు ఇక్కడ. అది హెచ్చరిక.

0: 8773.
1: न कामयेहं गतिमीश्वरात्पराम् अष्टर्धियुक्ताम पुनर्भवञ्च आत्तिं प्रपद्येऽखिल देहभाजाम् अन्तःस्थितो येन भवन्त्य दुःखाः.
2: అష్టసిద్ధులతో కూడిన పరమేశ్వరుని ఐశ్వర్యం కాని జన్మరాహిత్యం కాని నేను కోరటం లేదు. సర్వప్రాణుల యందు ఉండి వారి బాధలను నేనే అనుభవించవలనని, జీవుల దుఃఖాల్ని నివృత్తి చేయగలిగి ఉండవలనని మాత్రమే కోరుతున్నాను అని రంతిదేవ మహారాజు అంటాడు. ఈ మహాభారతంలో ఈ రంతిదేవుడు తనకున్నదంతా ఆకలితో అలమటిస్తూ కూడా ఆహారాన్ని కోరి వచ్చిన వానికి తనకున్నదంతా అర్పించి నిరాహారుడై ఉన్న మహానుభావుడు ఈ రంతిదేవుడు. భగవంతుని ఎవరైనా కోరుకునేది జన్మరాహిత్యం లేదా ఐశ్వర్యాలు, కానీ ఈ రంతిదేవుడు అటువంటివేమీ కోరటం లేదు. కేవలం జీవుల దుఃఖాన్ని నివృత్తి చేయగలిగే అవకాశాన్ని అర్థిస్తున్నాడన్నమాట. ఎంతటి మహానుభావుడు ఈ రంతిదేవుడు!

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేనడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: FM 90.4.
1: రెడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పాఠం ఉత్వసంధి వింటారు.
2: సెలవునాడు పిల్లలంత తోటకెళ్ళిరి, పువ్వులన్ని కాయలన్ను కోసి తెచ్చిరి. తరువులెక్కి దూకుచున్న ఉడత పిల్లలు అర్పులు కేరింతలతో అదరగొట్టిరి. కోకిలమ్మ పాటలతో గొంతు కలిపిరి, కుందేళ్లయ్య అందిందు గంతులేసిరి.
3: అక్క అక్క అక్క,
2: రామచిలుక పలుకులెంత మధురమైనవై, నివలిపించమెంత బాగా విచ్చుకున్నదై, తోటయాత్ర పిల్లలకు ఆనందమివ్వగా పసికన్నుల కోటి వెలుగు రవతరించెను. కనుల ముందున్న ప్రకృతి అందమైనదై, తోట కలియజూడ ఆనందమౌనుగా.
3: అక్క రాఘవ, ఎందుకలా అరుస్తున్నావు?
4: నేనెంత పిలిచినా అక్క మాట్లాడట్లేదే. ఏదో రైమ్ చదువుతూ నా మాట వినిపించుకోవట్లేదు.
3: హర్ష చూడు తల్లి, తమ్ముడు ఎందుకో పిలుస్తున్నాడు.
2: అమ్మా, వాడి మధ్య ఒట్టి సుత్తి మాటల కోసం పిలుస్తూ అరుస్తూ టైం అంతా పాడు చేస్తున్నాడు. నేను యూనిట్ టెస్ట్ కోసం చదువుకోవాలి.
4: నేను కూడా చదువుకోవటానికే పిలుస్తున్నానే.
2: అయితే వస్తున్నానుండు. ఆ, ఏం చెప్పాలిరా నీకు?
4: నాకు తెలుగు గ్రామర్ చెప్పాలి.
2: నాకు తెలుగే బోరంటే అందులో గ్రామర్ కూడానా? అయినా అదొక కొరకరాని కొయ్య, నా వల్ల కాదు. అమ్మనో మావయ్యనో అడుగు. మావయ్య అయితే బిఏ లిటరేచర్ చదువుతున్నాడు, బాగా చెప్పగలడు కూడా.
3: హర్ష, బోరంటున్నావేంటమ్మా?
2: తెలుగంటేనే బోర్ నాకు రాదు, అందున గ్రామర్ అస్సలు ఇష్టముండదు. అయినా నాలెడ్జ్ పెంచే మ్యాథ్స్ సైన్స్ సరిపోవా అమ్మా? అసలు ఈ తెలుగు ఎందుకు పెట్టారే మా సిలబస్ లో?
3: నాలెడ్జ్ ఎందుకు పనికొస్తుంది?
2: మంచి ఉద్యోగం సంపాదించేందుకు, బాగా డబ్బు సంపాదించేందుకు పనికొస్తుంది.
3: చూడు తల్లి, జీవితం కేవలం ఉద్యోగ విధులు, డబ్బు సంపాదన కొరకు మాత్రం.

0: మాత్రమే కాదు, విజ్ఞానం సంపాదించడం కూడా కేవలం వీటి కొరకే కాదు. అదిగో మావయ్య వస్తున్నాడు, వాణ్ణి కూడా అడుగుదాం. ఎరా శ్రీపాల్, జీవితం చదువు కేవలం సంపాదన కోసమేనా?
1: ఎవరన్నారక్క, మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవుల్ని, మనుషులను, సన్నివేశాలను పరిశీలించేందుకు, ఇతరులతో కలిసిమెలిసి జీవించేందుకు, భావాలు ఆలోచనలు పెంపొందించుకోవటానికి, ఇతరుల ఆలోచనలు తెలుసుకోవటానికి, మన ఆలోచనలు ఎదుటివారికి చెప్పటానికి, డబ్బు సంపాదించే సామర్థ్యము పెంపొందించుకోవటానికి, బ్రతుకులోని చాలా చాలా అవసరాలను తీర్చుకోవటానికి మనం చదువుకోవాలి, విజ్ఞానం పెంచుకోవాలి.
0: బాగా చెప్పావురా. మనుషులందరూ కలిసిమెలిసి జీవించేందుకు కావలసిన లక్షణాలు ఏ సబ్జెక్టులు మనలో కలిగిస్తాయి?
1: భాషలు. ఇప్పుడు మా సిలబస్లోని తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషలు ఇందుకోసం ఉపయోగపడేవే.
2: మామయ్య, భాషలు బాగా నేర్చుకుంటే మనకేం తెలుస్తుంది?
1: రకరకాల కథలు, సన్నివేశాల్లో మనం ఎలా మెలగాలో, ఎలా మెలగవలసి ఉంటుందో భాషలు మనకు నేర్పిస్తాయి.
2: ఓకే, ఒప్పుకున్నాం. మరి గ్రామర్ ఎందుకు చదవాలి బాబు?
1: గ్రామర్ అనే పదాన్ని తెలుగులో ఏమంటారు చెప్పు.
2: వ్యాకరణం అంటారు. ఇంతకు అలా అంటే అర్థం ఏంటి?
1: చెప్తాను. వ్యాకరించేది అనర్థం, విశ్లేషించేది అనర్థం. రకరకాల పదాలను, వాక్యాలను విడదీసి పదాల వాక్యాల స్వరూపాలు, నిర్మాణ రీతులు మనం తెలుసుకునేందుకు అది ఉపయోగపడుతుంది. దానితో సాహిత్యం చదవటం మనకు సులభం అవుతుంది. అలా చదివితే చాలా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అందుకే మనం వ్యాకరణాన్ని చదవాలి.
3: మీరంతా మీ మాటల్లో పడిపోయి నన్ను మర్చిపోయారు. నాకు వ్యాకరణం చెప్పాలి, రేపే నాకు పరీక్ష.
0: ఇంతకు నీకేం కావాలరా?
3: రేపు మా తెలుగు పరీక్షలో ఉకారసంధిస్తారట, అది నాకు నేర్పాలి.
0: సరే, నీకు ఉకారసంధి నేర్పిస్తాం, గాని ముందు సంధి అంటే అర్థం తెలుసా నీకు?
2: తెలియదు. అంటే ఏంటో చెప్పవు?
1: నేను చెప్తాను రండి. భాషను మాట్లాడేటప్పుడు గాని, రాసేటప్పుడు గాని సులభంగా ఉండటం కోసం రెండు గాని అంతకంటే ఎక్కువ పదాలను గాని కలిపేస్తుంటాం. ఇలా పదాలు కలిసేటప్పుడు వాటి నడుమ కలిగే మార్పును సంధి అంటాం.
3: సంధి హల్లుల్లో కలుగుతుందా, అచ్చుల్లోనా?
1: రెండు అచ్చులు కలిసినప్పుడు కానీ, రెండు హల్లులు కలిసినప్పుడు కానీ, ఒక అచ్చు ఒక హల్లు కలిసినప్పుడు కానీ సంధి ఏర్పడవచ్చు. పొడవైన సమాసాలున్న రచనలైతే ఎక్కువ పదాలు కలిసే పెద్ద పదంగా ఏర్పడవచ్చు. 10వ తరగతి వరకైతే మనకు దాదాపుగా రెండు పదాల కలయికతో ఉన్న సంధులే కనిపిస్తాయి.
0: రాఘవ, అచ్చులు హల్లులు అని వేటినంటారా?
3: వర్ణమాలలో ఆ నుండి అవ్ వరకున్నవి అచ్చులంటారు, కా నుండి హా వరకున్నవి హల్లులని మా టీచర్ చెప్పారులేవే.
2: మామయ్య, రెండు పదాలు కలిస్తే సంధి అన్నావు కదా, రెండు పదాలు వేర్వేరుగా ఉన్నప్పుడు, అవి కలిసినప్పుడు ఆ పదాలను ఏమని పిలుస్తారు?
1: పదాల కలయికకు పూర్వం విడివిడిగా ఉన్న పదాలని వ్యస్త పదాలు అని, రెండు పదాలు కలిసిన రూపాన్ని సమస్త పదమని పిలుస్తాం.
2: రాఘవకి ఉకార సంధి గురించి చెప్పాలట, వివరించవు?
1: అలాగే రాఘవ, రాముడతడు అనేటప్పుడు అందులో ఏమేం పదాలున్నాయో చెప్పగలవా?
3: ఓస్, ఇది తెలియదా? రాముడు ప్లస్ అతడు అనే రెండు పదాలున్నాయి.
1: వెరీ గుడ్. అలాగే సోముడితడు, మనముంటిమి, అతడెవరు, ఇతడొకడు అనే పదాల్లో గల రెండు పదాలేవో చెప్పు.
3: సోముడితడు, ఇందులో సోముడు ప్లస్ ఇతడు అనేవి పదాలు. మనముంటిమి, ఇందులో మనము ప్లస్ ఉంటిమి అనేవి పదాలు. అతడెవరు అనే దానిలో అతడు ప్లస్ ఎవరు అనే పదాలున్నాయి. ఇతడొకడు, ఇందులో ఇతడు ప్లస్ ఒకడు అనే పదాలున్నాయి.
1: వెరీ గుడ్. ఇప్పుడు రాముడు, అతడు అనే రెండు పదాలు తీసుకున్నాం. రాముడు అనే పదంలోని చివరక్షరంలో ఉన్న అచ్చేది?
2: మామయ్య, హల్లులన్నీ అచ్చుల సహాయంతోనే పలుకుతాం కదా, అలాంటప్పుడు మొదటి రెండు అక్షరాల్లో కూడా అచ్చులున్నాయి కదా.
1: హల్లులన్నింటినీ అచ్చులతో పలికే మాట నిజమే, కానీ సంధి జరిగేటప్పుడు ఏ ఏ పదాలను మనం తీసుకున్నామో వాటిలో మొదటి పదం, చివరక్షరం, రెండవ పదంలోని మొదటక్షరం, వీటిలోనే మార్పు జరుగుతుంది.
3: అలాగా మామయ్య, రాముడు అనే పదంలోని చివరి అక్షరం డు, అందులో ఊ అనే అచ్చు ఉంది.
1: మరి

0: రెండవ పదంలోని మొదటి అక్షరం ఏది?
1: రెండవ పదం అతడు అనేది. దీనిలోని మొదటి అక్షరం ఆ అనే అచ్చు.
0: హర్ష, సంధిలో తీసుకున్న మొదటి పదాన్ని రెండవ పదాన్ని ఏమని పిలుస్తాం?
2: మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని పరపదమని అంటారని మా టీచర్ చెప్పారు.
0: ఇప్పుడు రాముడు అనే పూర్వపదంలో చివరన ఊ అనే అచ్చు, పరపదమైన అతడులో మొదట ఆ అనే అచ్చు ఉందన్నాడు కదా. మరి అవి రెండు పదాలు కలిసినప్పుడు ఏ మార్పు జరిగిందో చూసి చెప్పు.
2: మామయ్య, డూ అనే అక్షరంలో ఊ తొలగిపోయింది, రెండవ పదంలోని ఆ అనే అక్షరం అందులో చేరింది. దానివల్ల రాముడతడనే పదం ఏర్పడింది.
0: వెరీ గుడ్. రాఘవ, సోముడితడు అనే పదంలోని పూర్వపదమేదో పరపదమేదో చెప్పు.
1: సోముడితడు అనే సమస్త పదంలో సోముడు అనేది పూర్వపదం, ఇతడు అనేది పరపదం కదా మామయ్య.
2: ఈ రెండు పదాలు కలిసినప్పుడు ఏ మార్పు జరిగిందో చెప్పు చూద్దాం.
1: సోముడు అనే పదంలోని డు అనే అక్షరంలోని ఉకారం తొలగిపోయింది. రెండో పదమైన ఇతడు అనే దానిలోని ఈ అనే అచ్చు ఆ స్థానంలో చేరి సోముడితడు అనే పదం ఏర్పడింది.
3: మానాయనే బంగారు కొండ, ఒక్కసారి వినగానే పట్టేస్తాడు.
2: అమ్మా, నాకు కూడా సులభంగానే వచ్చిందే. మామయ్య, మిగతా పదాలకు నేను చెప్పనా?
0: పరీక్షలో రాయాల్సింది రాఘవ కదా, వాణ్ణి చెప్పని.
1: ఓ, ఎలా చెప్తానో చూడు. నువ్వు చెప్పిన మూడో పదం మనముంటిమి. ఇందులో మనము ప్లస్ ఉంటిమి అనే రెండు పదాలున్నాయి. మనము అనే పదంలోని మూ అనే అక్షరంలో గల ఉకారం తొలగిపోయి రెండో పదం మొదట్లో ఉన్న ఊ అక్కడ చేరి మనముంటిమి అనే రూపం ఏర్పడింది.
2: ఈసారి నేను చెప్తాను మామయ్య. నువ్వు చెప్పిన నాలుగవ పదం అతడెవరు, అందులో అతడు ప్లస్ ఎవరు అనే రెండు పదాలున్నాయి. మొదటి పదమైన అతడులోని ఉత్వానికి ఎవరు అనే పదంలో మొదటిదైన ఏ అనే అచ్చు పరం కావడం వలన సంధి జరిగింది. సంధి జరగడం వలన అతడులోని ఉకారం తొలగిపోయి అతడ్ అనే పొల్లుహల్లు రూపం మిగిలింది. దానికి ఎవరు అనే పదంలోని ఎత్వం కలవడం వలన అతడెవరు అనే రూపం ఏర్పడింది.
1: చివరి పదం ఇతడొకడు అని చెప్పావు కదా మామయ్య. ఇందులో ఇతడు ప్లస్ ఒకడు అనే రెండు పదాలున్నాయి. పైన అక్క చెప్పినట్లుగానే ఇందులో కూడా ఇతడు అనే పదంలో డు అనే అక్షరంలో ఉత్వం ఉంది. దీనికి ఓ అనే అచ్చు పరం కావడంతో సంధి జరిగింది. ఇతడొకడు అనే రూపం ఏర్పడింది.
3: నాన్న, ఐదు పదాలు విడదీసి సంధిలో మార్పు ఎలా జరిగిందో చూశారు కదా, మరి మార్పు ఎక్కడ జరిగిందో చెప్పగలరా?
1: ప్రతిసారి ఉన్న రెండు పదాల్లో మొదటి పదం చివరన రెండో పదం మొదట ఉన్న అచ్చుల్లోనే మార్పు కనిపించింది.
2: ప్రతిసారి మొదటి పదం చివర అక్షరంలో ఉన్న ఊ అనే అచ్చు తొలగిపోయింది. రెండవ పదం మొదటి అక్షరంగా ఉన్న అచ్చు వచ్చి మొదటి పదం చివర పొల్లుహల్లుల్లో చేరింది.
1: మొదటి పదాలలో చివరిలో ఉన్న ఊ పోయిందని దీని ఉకారసంధి అన్నారా మామయ్య?
0: దీర్ఘం లేని ఊ అనే అక్షరానికి ఉత్తు అని పేరు, కాబట్టి దీనిని ఉత్వసంధి అని పిలవాలి. మొదటి పదం చివరలోని హ్రస్వమైన ఉకారానికి రెండవ పదం ప్రారంభంలో అచ్చు ఎదురైతే సంధి జరుగుతుంది అనేది ఈ సంధికి సూత్రం.
2: మామయ్య, సంధి విడదీయడం నాకు సులభంగానే అనిపించింది. దీన్ని బట్టి వ్యాకరణం నేర్చుకోవడం ఇంట్రెస్టింగ్గానే ఉంటుందనిపిస్తోంది.
0: మనం మాట్లాడేటప్పుడు సులభంగా ఉండటం కోసం పదాల్లో సంధి చేస్తాం, అవి పరిశీలిస్తే ఇంకా ఉత్సాహంగా ఉంటుంది.
1: మామయ్య, అయితే ఉత్వసంధి తెలుగు టెస్ట్ పోర్షన్లోదే అనుకున్నాను, అది మనకు మాట్లాడేటప్పుడు పనికొస్తుందన్నమాట.
3: రాఘవ, ఇంతకుముందు మనం మాట్లాడిన మాటల్లో చాలా వాటిల్లో ఉత్వసంధి ఉంది, నువ్వు జ్ఞాపకం చేసుకుని చెప్పు చూద్దాం. అలా చెప్పగలిగితేనే నీకు ఉత్వసంధి అర్థమైనట్లు.
1: అమ్మా, ఇంతకుముందు నేను అక్కను గట్టిగా పిలిస్తే నువ్వేమన్నావు, ఎందుకలా అరుస్తున్నావు అని అడిగావు కదా. అందులో ఎందుకు ప్లస్ అలా ఎందుకలా అని ఉత్వసంధి ఉంది. అరుస్తున్నావు అనేది ఉత్వసంధి పదమే.
2: ఇప్పుడు అమ్మతో నువ్వేమన్నావు అని అన్నావు కదా రాఘవ, అందులో కూడా నువ్వు ప్లస్ ఏమన్నావు అనేవి కలిసినప్పుడు ఉత్వసంధియే కనిపిస్తోంది రాయ్.
1: అంతేకాదు, ఇష్టముండదు అచ్చులంటారు అంటూ మనం ఉత్వసంధిని చాలానే వాడేశాం.
0: ఏది?

0: ఇంకోసారి చెప్పు.
1: సంధిలోని రెండు పదాల్లో పూర్వపదం చివరన ఉకారం ఉండి రెండో పదం ప్రారంభంలో అచ్చు ఉంటే అక్కడ సంధి జరుగుతుంది. మొదటి పదం చివరిలోని ఉత్వం తొలగిపోయి రెండో పదం మొదట్లో ఉన్న అచ్చు అక్కడ చేరుతుంది. మధురమైనవి, తరువులెక్కుట వంటి పదాలన్నీ దానికి ఉదాహరణలు.
2: బాగా చెప్పావు నాన్న, పోయి కాసేపు ఆడుకోండి. ఆ తర్వాత నువ్వు అక్క మామయ్య లైబ్రరీకి వెళ్లే టైం అవుతుంది కదా.
1: అలాగే లేవే అమ్మా. మామయ్య బాయ్.
0: బాయ్ అక్క. నేను వెళ్ళరానా?
2: సరేలేరా తమ్ముడు, వెళ్ళరా.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పాఠం ఉత్వసంధి విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పాఠం ఇకార సంధి వింటారు.
4: తాతయ్య, వానలు పడడం వల్ల కాలువ నిండి నీరంతా వృధాగా పోతుంది కదా.
5: అవును స్వాతి.
6: ఈ నీరు వృధా పోకుండా ఏమైనా చేయలేమా?
5: ఏదైనా ఉపాయం ఆలోచించండి.
7: తాతయ్య, ఆనకట్ట ఎత్తుగా కడితే నీరు వరదగా పొంగి పొర్లదు.
4: ఆనకట్టల ద్వారా జలసంపదను అదుపు చేస్తే లోకానికి ఉపయోగపడుతుంది.
5: అవునర్రా. అలాగే ప్రతినిత్యం హద్దుపద్దు లేకుండా పెరుగుచున్న భాషను అదుపు చేసి అర్థవంతంగా ఉపయోగించుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. భాషను అర్థవంతంగా ప్రయోగించటాన్నే ఏమంటారో తెలుసా?
6: తెలీదు తాతయ్య.
5: వ్యాకరణం అంటారు. నేటి విద్యార్థులకు వ్యాకరణ పరిజ్ఞానం ఎంతో అవసరం.
4: వ్యాకరణంలో వేటి గురించి చెప్పారు తాతయ్య?
5: భాషాభాగాలు, సంధి, సమాసాలు, వాక్యాలు, రకాలు, అలంకారాలు మొదలైన వాటి గురించి. పిల్లలు, ఈ పదాన్ని చూడండి. రాముడతడు అనే పదంలో ఎన్ని పదాలున్నాయి?
8: రెండు పదాలు తాతయ్య.
5: దీనిని విడదీయి స్వాతి.
4: రాముడు ప్లస్ అతడు.
5: రాముడు అను పదాన్ని పూర్వపదం అంటారు. అతడు అను పదాన్ని పరపదం అంటారు. ఈ రెండు పదాల కూడికయే సంధి. రాముడు ప్లస్ అతడు రాముడతడు. వ్యాకరణపరంగా సంధీయతే అనేనేతి సంధి అని సంధి పదమునకు వ్యుత్పత్తి.
6: కొంచెం వివరంగా చెప్పుతాతయ్యా.
5: భాషాపరంగా సంధి అంటే రెండు పదాలు గాని, రెండు వర్ణాలు గాని ఒక పదంగా లేక ఒక వర్ణంగా చేయునది సంధి. ఉదాహరణకు ఏది ప్లస్ అయినా, ఏదైనా. ఏది అనుపదం, అయినా అనుపదం రెండూ కలిసి సంధి జరిగి ఒక పదంగా ఏర్పడింది.
4: ఏమంటిరి తాతయ్య, మళ్ళీ చెప్పండి.
5: ఏమంటిరి అను పదాన్ని విడదీయి గణేష్.
6: ఏమీ ప్లస్ అంటిరి, ఏమంటిరి.
5: ఆ, ఈ రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడుటనే సంధి అంటారు. వ్యాకరణపరంగా సంధి అంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగుట సంధి అంటారు.
8: దీనిలో కొత్త కొత్త పదాలున్నాయి, వివరించి చెప్పండి తాతయ్య.
5: తప్పకుండా. ఉదాహరణకు ఏమంటిరి అను పదమును ఏమి ప్లస్ అంటిరి అని విడదీయగా ఏమి అను పదము పూర్వపదము, అంటిరి అను పదము పరపదము. ఇక్కడ వరకు అర్థమైందా పిల్లలు?
4: అర్థమైంది తాతయ్య.
5: సంతోషం రా. పూర్వపదంలోని చివరి అక్షరం మీలోని ఇకారము, పరపదంలోని మొదటి అక్షరం అకారము కలిసి సంధి జరిగి ఏమంటిరి అనురూపం సిద్ధించింది.
8: ఏకాదేశం అంటే ఏంటి తాతయ్య?
5: పూర్వ పరవర్ణముల రెంటి స్థానంలో పూర్వపదంలోని చివరి అచ్చు ఇకారము, పరపదంలోని మొదటి అక్షరం అకారంతో సంధి జరిగినప్పుడు మరొక అచ్చు లేక రెండవ పదం మొదటి అచ్చు వచ్చుటనే ఏకాదేశం అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే రెండు అక్షరముల స్థానంలో ఒక అక్షరం వచ్చుట ఏకాదేశం. ఉదాహరణకు ఏమి ప్లస్ అంటిరి, ఏమంటిరి.
6: తాతయ్య, సంధులు ఎన్ని విధాలు?
5: సంధులు రెండు విధాలు. ఒకటి తెలుగు సంధులు, రెండు సంస్కృత సంధులు. ఈ ఉదాహరణ విడదీయండి. గూనవ్వ.
4: గూని ప్లస్ అవ్వ, గూనవ్వ.
5: గూనవ్వ అను పదం ఇకార సంధి.
8: ఎలా గుర్తించారు తాతయ్య?
5: ఇకార సంధి సూత్రము ద్వారా.
6: తాతయ్య,

0: మాకు ఇకార సంధి గురించి కొంచెం వివరంగా చెప్పవా? మా టీచర్ చెప్పినప్పుడు మేము వెళ్ళలేదు తాతయ్య.
1: తప్పకుండా చెబుతాను. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు.
2: ఏమ్యాదుల అంటే
1: ఏమి, మరి, కిషష్టి, అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలైన వాటిని ఏమ్యాదులు అంటారు.
2: ఇత్తునకు అంటే ఏంటి తాతయ్య?
1: హ్రస్వ ఇకారం లేక పొట్టి ఇకారం.
3: ఇల్లు అను పదంలోని ఈ అను అక్షరం కదా తాతయ్య?
1: ఆ అవునర్రా.
0: సంధి వైకల్పికముగా నగు అని చెప్పారుగా తాతయ్య, అందులో వైకల్పికం అంటే ఏంటి తాతయ్య?
1: విధించిన సంధి కార్యము ఒకసారి వచ్చుట మరొకసారి రాకపోవుటను వైకల్పికం అంటారు.
3: ఆ అవును తాతయ్య. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, ఏమి అంటివి అని పుస్తకంలో చూశాను.
1: ఆ మూల కొన్ని వస్తువులు పడి ఉన్నాయి చూడండి.
0: అవేంటవి తాతయ్య?
1: ఆటబొమ్మలు.
2: ఇదేంటి, మన ఇంట్లో చిన్నపిల్లలు లేరుగా.
1: మీ పిన్ని కూతురు కోసం తీయించాను, కానీ అందులో ఒక రాణి బొమ్మ ఉండేది.
3: ఏమైంది ఆ బొమ్మ?
1: మరొకరు పట్టుకెళ్లారు. మన ముచ్చట్లలో కొన్ని పదాలు ఉపయోగించాం. వాటిలో అవేంటివి, ఇదేంటి, ఏమయ్యింది, మరొకరు, ఇవన్నీ ఇకారసంధి పదాలు.
0: అవేంటివి పదాన్ని నేను విడదీస్తాను తాతయ్య. అవి ప్లస్ ఏంటివి, అవేంటివి.
1: స్వాతి, ఇదేంటి పదాన్ని విడదీయి.
2: ఇది ప్లస్ ఏంటి, ఇదేంటి.
1: ప్రతాప్, ఏమయ్యింది అను పదాన్ని విడదీయి.
3: ఏమి ప్లస్ అయ్యింది, ఏమయ్యింది.
1: పిల్లలు, మీరు విడదీసిన పదాలు సంధికార్యపరంగా చూస్తే అవి ప్లస్ ఏంటివి, అవేంటివి, ఇది ప్లస్ ఏంటి, ఇదేంటి, ఏమి ప్లస్ అయ్యింది, ఏమయ్యింది, మరి ప్లస్ ఒకరు, మరొకరు. వీటిలో పూర్వ పరపదాలను పరిశీలిద్దాం. స్వాతి, అవి ప్లస్ ఏంటివిలో పూర్వ పరపదాలు చెప్పమ్మా.
2: అవి అను పదము పూర్వపదము,
1: ఏంటివి అను పదము పరపదము. పూర్వపదం చివరి అక్షరం. విలో ఎన్ని అక్షరాలున్నాయి?
0: రెండు అక్షరాలున్నాయి తాతయ్య. అవి వ్ ప్లస్ ఈ వి.
1: పరపదం మొదటి అక్షరం ఏంటి?
3: ఏంటివి అను పదములో ఏ అక్షరం తాతయ్య?
1: పూర్వపదం చివరి అక్షరం ఇకారముతో పరపదం మొదటి అక్షరం ఏకారము కలిసి సంధి జరిగి ఈ ప్లస్ ఏ అను అక్షరము వచ్చి అవేంటివి అను రూపం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి, ఏమి అంటివి అను రూపం కూడా ఏర్పడుతుంది.
2: ఇక్కడ సంధి జరగక వైకల్పికం వచ్చింది కదా తాతయ్య.
1: అవునర్రా. భేష్, ఈ పదాన్ని విడదీయి గణేష్. హరికి నిచ్చే.
0: హరికి ప్లస్ నిచ్చే, హరికి నిచ్చే.
1: కాదురా గణేష్, హరికిన్ ప్లస్ ఇచ్చే, హరికి నిచ్చే.
2: దీనిని ఏమంటారు తాతయ్య?
1: కిషష్టి లేక షష్టి విభక్తి ప్రత్యయం వచ్చుట. ఆ విధంగా షష్టి విభక్తి ప్రత్యయం చేరి హరికిన్ ప్లస్ ఇచ్చే, హరికి నిచ్చే అను రూపం వచ్చింది.
3: తాతయ్య, నేను ఒక ఉదాహరణ చెప్తాను. అది ప్లస్ ఏది, అదేది.
2: చిన్నదైన ఆవగింజ అను వాక్యములో చిన్నదైన అను పదము ఇకార సంధి పదం కదా తాతయ్య?
1: అవునమ్మా. చిన్నదైన అను పదాన్ని విడదీయి గణేష్.
0: చిన్నది ప్లస్ అయినా, చిన్నదైనా.
1: ఈ కర్ర నాకంటే పదింతలు పెద్దదిగా ఉంది. ఈ వాక్యంలో పదింతలు అనే పదాన్ని విడదీయండి.
2: పది ప్లస్ ఇంతలు, పదింతలు.
1: అదేవిధంగా ఎప్పటి ప్లస్ అట్లా అనే పదాన్ని కలిపి చెప్పండి.
0: ఎప్పటి ప్లస్ అట్లా, ఎప్పటి అట్లా.
1: స్వాతి, ఈ పదంలో సంధి జరిగిందా?
2: జరగలేదు తాతయ్య.
1: సంధి జరగక ఏమయ్యింది?
3: సంధి జరగక వైకల్పికం వచ్చి ఎప్పటి ప్లస్ అట్లా, ఎప్పటట్లా అవుతుంది. కాని ఎప్పటి అట్లా అని రూపం వచ్చింది.
1: ఇకార సంధి సూత్రం చెప్పండి.
2: ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు.
1: భేష్, చక్కగా చెప్పావు. వచ్చితిమి, తెచ్చితిమి, పోయితిమి, రాసితిమి, చదివితిమి మొదలైన పదాలను భాషాభాగాలలో ఏమంటారు?
0: క్రియాపదాలంటారు తాతయ్య.
1: వచ్చితిమిప్పుడు అనే పదాన్ని విడదీయి స్వాతి.
2: వచ్చితిమి ప్లస్ ఇప్పుడు, వచ్చితిమిప్పుడు.
1: తెచ్చితిమిప్పుడు అనే పదాన్ని

0: అండి
1: తెచ్చితిమి ప్లస్ ఇప్పుడు తెచ్చితిమిప్పుడు.
2: వచ్చితిమి తెచ్చితిమి అనే పదాల చివరనున్న అక్షరం ఏది?
0: ఇకారము తాతయ్య.
2: క్రియాపదాల చివరనున్న ఇకారముతో సంధి జరిగిందా?
3: జరగలేదు తాతయ్య.
2: మరేం జరిగింది?
1: తెచ్చితిమి ప్లస్ ఇప్పుడు తెచ్చితిమి ఇప్పుడు, వచ్చితిమి ప్లస్ ఇప్పుడు వచ్చితిమి ఇప్పుడు అని వైకల్పికం జరిగింది.
2: దీనినే ఇలా చెప్తారు, క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగు అని. ఇకార సంధికి మరొక సూత్రం.
0: ఇకార సంధికి మరేమైనా సూత్రాలున్నాయా తాతయ్య?
2: మరో రెండున్నాయమ్మా.
3: అవేంటి తాతయ్య?
2: మధ్యమ పురుష క్రియలయందిత్తునకు సంధియగు.
1: ఈ సూత్రంలో క్రియలు, ఇత్తు అను పదాలు తెలిసినవే, కాని మధ్యమ పురుష అంటే ఏంటి తాతయ్య?
2: చక్కగా అడిగావురా. పురుషలు మూడు. ఒకటి ఉత్తమ పురుష, రెండు మధ్యమ పురుష, మూడు ఉత్తమ పురుష. ఇందు మధ్యమ పురుష అంటే ముందుగా ఈ ఉదాహరణాన్ని పరిశీలించండి.
3: చెప్పండి తాతయ్య.
2: నీవు అన్నం తిన్నావా? ఈ వాక్యంలో ఎవరిని అన్నం తిన్నావా అని అడుగుతున్నారు.
0: నీవు.
2: మీరు ఎక్కడికి పోతున్నారు? ఈ వాక్యంలో ఎవరిని ఎక్కడికి పోతున్నారు అని అడుగుతున్నారు.
1: మీరు.
2: ఈ వాక్యాలలో నీవు, మీరు అనే పదాలు భాషాభాగాలలో ఏ కోవకు చెందుతాయి?
0: సర్వనామాలు తాతయ్య.
2: వినువానిని అంటే ఎదుటివానిని సూచించు సర్వనామాలు మధ్యమ పురుషకు చెందినవి. ఈ ఉదాహరణ పదాన్ని విడదీయండి. ఏలితివపుడు.
3: ఏలితివి ప్లస్ అప్పుడు. ఏలితివపుడు.
2: ఇక్కడ సంధి జరిగిందా చెప్పండి.
0: జరిగింది తాతయ్య.
1: ఎలా?
2: ఏలితివి అను పూర్వపదములోని ఇకారము పరపదంలోని మొదటి అక్షరమైన అకారంతో కలిసి సంధి జరిగి వికారము వకారముగా మారి ఏలితివపుడు అను రూపం ఏర్పడింది. వ్ ప్లస్ ఈ ప్లస్ ఆ వా అయిందన్నమాట. అదేవిధంగా లాలించిరపుడు అనే పదాన్ని విడదీయండి.
3: లాలించిరి ప్లస్ అప్పుడు. లాలించిరపుడు.
1: నేను కూడా ఒకటి చెప్తాను తాతయ్య.
2: చెప్పు గణేష్.
1: చదివించిరి ప్లస్ ఇప్పుడు. చదివించిరిప్పుడు.
2: దీనికి సంబంధించిన సూత్రాన్ని చెప్పమ్మా.
0: మధ్యమ పురుష క్రియల ఎందిత్తునకు సంధియగు.
2: ఇంకొక సూత్రం కూడా ఉందర్రా.
3: చెప్పండి తాతయ్య.
2: మీకు ముందుగా కొన్ని పదాలు చెప్తాను, వాటిని గుర్తించాలి మరి.
0: సరే తాతయ్య.
2: వచ్చినాడు వచ్చి, తెచ్చినాడు తెచ్చి, చదివినాడు చదివి, ఇవి క్రియాపదాలు. ఈ క్రియాపదాల్లో గల తేడా చెప్పండి.
1: వచ్చినాడు, తెచ్చినాడు, చదివినాడు అను క్రియాపదాలు పూర్తి పనిని తెలుపు క్రియాపదాలు.
3: వచ్చి, తెచ్చి, చదివి అను క్రియాపదాలు పూర్తి కాని పనిని తెలుపు క్రియాపదాలు.
2: వచ్చినాడు, తెచ్చినాడు, చదివినాడు అను క్రియాపదాలను సమాపక క్రియాపదాలని, వచ్చి, తెచ్చి, చదివి అను క్రియాపదాలను అసమాపక క్రియాపదాలని అంటారు.
0: వచ్చి, తెచ్చి, చదివి అను క్రియాపదాలు భూతకాలంలో ఉన్నాయి కదా తాతయ్య.
2: అవునర్రా. భూతకాలిక అసమాపక క్రియకేక్త్వార్థం అని పేరు. గణేష్, నీవు కొన్ని త్వార్థ క్రియాపదాలు చెప్పు.
1: రాసి, తిని, పోయి, వండి మొదలగునవి.
2: రాముడు పాఠం చదివి నిదురపోయెను, ఇందుక్త్వార్థ క్రియాపదం ఏది?
3: చదివి.
2: ఇప్పుడు చూడండి పిల్లలు, త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. ఉదాహరణకు వచ్చి ప్లస్ ఇచ్చెను, వచ్చిచ్చెను లేక వచ్చి ఇచ్చెను. అదేవిధంగా తెచ్చిచ్చెను సంధిపదాన్ని విడదీయండి.
1: తెచ్చి ప్లస్ ఇచ్చెను, తెచ్చిచ్చెను లేక తెచ్చి ఇచ్చెను.
2: స్వాతి, నీవొక ఉదాహరణ చెప్పమ్మా.
3: రాసి ప్లస్ ఇచ్చెను, రాసిచ్చెను లేదా రాసి ఇచ్చెను.
2: ఆ, మరొక్కసారి పునర్విమర్శ చేసుకుందాం. మరొక అను పదాన్ని విడదీయండి.
0: మరి ప్లస్ ఒక, మరొక.
2: ఇకార సంధిలో మరొక పదము ఏ సూత్రానికి వర్తిస్తుంది?
3: ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా నగు సూత్రానికి తాతయ్య.
2: వైకల్పికము అంటే ఏంటి?
1: సంధి ఒకసారి వస్తుంది, మరొకసారి జరగక ఎడాగమము వచ్చుటను వైకల్పికం అంటారు.
2: క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగు ఈ సూత్రానికి ఉదాహరణ చెప్పండి.
0: చుచ్చితిమి ప్లస్

0: ఏని చుచ్చితిమేని లేక చుచ్చితిమి ఏని.
1: మధ్యమ పురుష అంటే ఏమిటి?
2: వినువాణిని అంటే ఎదుటివాణిని సూచించు సర్వనామములనే మధ్యమ పురుష అంటారు. ఉదాహరణకు ఏలితిరి ప్లస్ ఇప్పుడు, ఏలితిరిప్పుడు.
3: ఈ ఉదాహరణకు సంబంధించిన సూత్రాన్ని చెప్పండర్రా.
4: మధ్యమ పురుష క్రియల యందిత్తునకు సంధియగు.
2: తాతయ్య ఇంకొక సూత్రం ఉంది కదా.
1: త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు. ఉదాహరణకు వచ్చి ప్లస్ ఇచ్చెను, వచ్చిచ్చెను, వచ్చి ఇచ్చెను. పిల్లలు, ఇకార సంధిని గూర్చి ఈరోజు సవివరంగా నేర్చుకున్నాం. పొద్దుపోయింది, రేపు మాట్లాడుకుందాం. ఇక వెళ్ళండి వెళ్ళండి.
2: సరే తాతయ్య.
5: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం తెలుగు పాఠం ఉత్వ సంధి మరియు ఇకార సంధి పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
6: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
7: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
6: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి క్యాలెండర్ పేజీని July 29 తిప్పుతూ మరి ఈ రోజుకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో July 29 అంతర్జాతీయంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇక 2010 రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన అంతర్జాతీయ పులిల సంరక్షణ సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి ఏటా ఈ July 29 అంతర్జాతీయ పులిల దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. భూగోళంపై క్షీణించిపోతున్న పులిల జనాభాను పరిరక్షించడం, వాటి సహజ ఆవాసాలను కాపాడటం మరియు వన్యప్రాణుల సంరక్షణ పట్ల అవగాహన పెంచడం ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
0: ఈ July 29 అంతరిక్ష పరిశోధనలో ఒక నూతన శకానికి నాంది పడింది. 1958 July 29 అమెరికా ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనల కోసం ప్రతిష్టాత్మక నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనందరికీ సుపరిచితమైన నాసా సంస్థని అధికారికంగా ఏర్పాటు చేసింది. మానవాళి రోదసి విజ్ఞానంలో చంద్రమండల ప్రయోగాలు మరియు ఇతర గ్రహాల పరిశోధనలో నాసా సాధించిన విజయాలు అంతర్జాతీయ విజ్ఞాన రంగాన్ని మలుపు తిప్పాయని చెప్పుకోవచ్చు.
1: ఇకలనే 1946 July 29 భారత్లోని మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్థ టాటా ఎయిర్లైన్స్ తన పేరును ఎయిర్ ఇండియాగా మార్చుకుని జాతీయ విమానయాన సంస్థగా అవతరించింది. భారతీయులకు ఆకాశయానాన్ని చేరువ చేయడమే కాకుండా అంతర్జాతీయ విమానయాన వేదికపై దేశ పతాకాన్ని సగర్వంగా నిలిపిన ఘనత ఈ సంస్థకు దక్కుతుంది.
0: ఇక భారత పారిశ్రామిక రంగానికి పితామహుడిగా దేశంలో తొలి విమాన పైలట్ గా చరిత్ర సృష్టించిన JRD టాటా 1904 July 29 జన్మించారు. ఆయన టాటా గ్రూప్ అధినేతగా భారతదేశంలో ఉక్కు, రసాయన, సమాచార మరియు విమానయాన రంగాల అభివృద్ధికి అపారమైన పునాదులు వేసి టాటా ఎయిర్లైన్స్ ను స్థాపించారు. దేశ పారిశ్రామిక పురోగతికి, ఆర్థిక

0: వ్యవస్థ బలోపేతానికి ఆయన అందించిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ను అత్యున్నత భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
1: ఇకలని మన తెలుగు సాహిత్యలోకాన యుగకర్తగా విశ్వంభర మహాకావ్యంతో భారతీయ అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారాన్ని దక్కించుకున్న డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు 1931 జులై 29 జన్మించారు. ఆయన విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా,

0: చలనచిత్ర పరిశ్రమలో తనదైన అమాయకమైన సహజ సిద్ధమైన అభినయంతో ఆకట్టుకున్న నటుడు కృష్ణుడు 1975 జూలై 29 జన్మించారు. ఆయన వినాయకుడు, హాస్య నిలయం, గమ్యం వంటి చిత్రాలలో ప్రత్యేకమైన పాత్రలను పోషించి కథానాయకుడుగా, సహాయ నటుడిగా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కమర్షియల్ విలక్షణతకు భిన్నంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలలో ప్రశాంతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ఆయన.
1: ఇక అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో శ్రీలంక జాతీయ రంజీ, టెస్ట్ మరియు వన్డే జట్లకు వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ గా ప్రాతినిధ్యం వహించిన లంక డిసిల్వా గారు 1975 జూలై 29 జన్మించారు. ఆయన శ్రీలంక దేశీయ లీగ్ పోటీల్లో సుదీర్ఘకాలం పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో తన జట్టు విజయంలో భాగస్వామి అయ్యారు. క్రీడా జీవితం ముగిసిన అనంతరం అంతర్జాతీయ కోచ్ గా సేవలందిస్తూ క్రికెట్ రంగానికి తన వంతు తోడ్పాటును అందిస్తున్నారు.
0: అలాగే భారతీయ వైద్య రంగాన అత్యంత పిన్న వయసులోనే వైద్యుడిగా రికార్డు సృష్టించిన మేధావి డాక్టర్ అంబటి బాలమురళి గారు 1977 జూలై 29 జన్మించారు. ఆయన కేవలం 17 సంవత్సరాల వయసులోనే న్యూయార్క్ మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి MBBS పట్టాను పొంది ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన డాక్టర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.
1: ఇక అలాని ప్రపంచ చిత్రకళా చరిత్రలో తనదైన ప్రత్యేక శైలితో ఎక్స్ప్రెషనిజం ఉద్యమానికి ప్రాణం పోసిన డచ్ చిత్రకారుడు విన్సెంట్ వాన్ గోహ్ గారి విషయానికి వస్తే, ఆయన 1890 జూలై 29 భౌతికంగా దూరమయ్యారు. ఆయన తన జీవిత కాలంలో వర్ణ చిత్రాల ద్వారా భావోద్వేగాలను, ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ద స్టారీ నైట్, సన్ ఫ్లవర్స్ వంటి జగత్ప్రసిద్ధ చిత్రకావ్యాలను అందించారు. ఆయన మరణానంతరం ఆయన గీసిన చిత్రాలు ప్రపంచంలోని అత్యంత విలువైన కళాఖండాలుగా గుర్తింపు పొంది అంతర్జాతీయ చిత్ర కళారంగాన్ని ప్రభావితం చేశాయి.
0: ఇక భారతీయ సామాజిక సంస్కరణల చరిత్రలో ముఖ్యంగా బెంగాల్ పునరుజ్జీవనంలో స్త్రీ విద్య మరియు విధవా పునర్వివాహాల కోసం నిరంతరం శ్రమించిన ప్రసిద్ధ విద్యావేత్త, తత్వవేత్త, రచయిత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు 1891 జూలై 29 భౌతికంగా మనకి దూరం అయ్యారు. ఆయన బెంగాలీ వర్ణమాలను, గద్య శైలిని ఆధునీకరించి విద్యా వ్యాప్తికి పునాదులు వేయడమే కాకుండా సమాజంలో పెరుగుపోయిన దురాచారాలకు వ్యతిరేకంగా 15 వ్యాసాలు, అనువాదాలు అందిస్తూ గొప్ప సామాజిక సేవకుడిగా నిలిచారు. తన జీవితాంతం నిరుపేదల చదువు కోసం, స్త్రీ సాధికారత కోసం శ్రమించి విద్యాసాగరుడిగా కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత సంస్కర్త ఆయన.
1: ఇకలని కర్ణాటక సంగీత లోకాన తనదైన లయ విన్యాసంతో తాళ్ల బ్రహ్మ, గాన విశారద బిరుదాంకితుడైన ప్రముఖ సంగీత విద్వాంసులు బిడారం కృష్ణప్ప గారు 1931 జూలై 29 భౌతికంగా దూరమయ్యారు. ఆయన మైసూరు సంస్థాన ఆస్థాన విద్వాంసుడిగా సేవలందిస్తూ గాత్రంలో మరియు తాళజ్ఞానంలో అరుదైన నైపుణ్యాన్ని కనబరిచి సంగీత ప్రియులను మైమర్పించారు. ఎందరో ప్రసిద్ధ సంగీత విద్వాంసులకు గురువుగా వ్యవహరించి దైవ చింతనతో కూడిన సంగీత సేవ ద్వారా దక్షిణ భారత సంగీత వికాసానికి విశేష కృషి చేసిన మహనీయుడు ఆయన.
0: అలాగే భారతీయ ప్రసార సాధనాల చరిత్రలో ముఖ్యంగా మన జాతీయ దూరదర్శన్ ప్రస్థానంలో మొట్టమొదటి న్యూస్ రీడర్ గా చరిత్ర సృష్టించిన ప్రతిమా పూరి 2007 జూలై 29 భౌతికంగా దూరమయ్యారు. ఆమె 1959 దూరదర్శన్ ప్రయోగాత్మక ప్రసారాలు ప్రారంభమైన సమయంలో తొలిసారిగా వార్తలను చదివి బుల్లితెర వీక్షకులకు ప్రసార రంగాన్ని చేరువ చేసిన అగ్రగామి వ్యాఖ్యాత. తన స్పష్టమైన ఉచ్చారణతో, గంభీరమైన కంఠస్వరంతో భారతదేశపు వార్తా ప్రసార రంగానికి ప్రామాణికమైన పునాదిని వేసిన ప్రముఖ ప్రసార కళాకారిణి ఆవిడ.
1: ఇకలని కూచిపూడి ఆర్ట్ అకాడమీ ద్వారా వేలాది మంది శిష్యులను తీర్చిదిద్దిన నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం గారు 2012 జూలై 29 భౌతికంగా దూరమయ్యారు. ఆయన క్షీరసాగర మదనం, శ్రీనివాస కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం వంటి అద్భుతమైన నృత్య రూపకాలను రూపకల్పన చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలిచ్చి కూచిపూడి కళా సౌందర్యాన్ని దిగంతాలకు వ్యాపింపజేశారు. భారత ప్రభుత్వం అందించిన పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయిన ఆయన తన నృత్య రీతులతో కూచిపూడి నాట్య రంగానికి నూతన దిశా నిర్దేశనం చేసిన అఖండ కళా తపస్వి.
0: లిజనర్స్, జూలై 29 తేదీకి సంబంధించిన ఎంతో మంది ప్రముఖుల గురించి, అదేవిధంగా మన చరిత్రలో నిలిచిపోయిన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. మరి కార్యక్రమంలో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి పాట వినొద్దాం అమ్మా.
1: తప్పకుండా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం.

0: ఈ రోజు మనం మాట్లాడకపోయే అంశం ఏంటో తెలుసమ్మా?
1: ఏంటది?
0: సమాజంలో జరుగుతున్న ఒక అత్యంత విచారకరమైన క్రూరమైన నైజాన్ని మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అవునన్నయ్య,
0: మన దేశంలో ఏ చిన్న నిరసన జరిగినా, ఏ ఉద్యమం వచ్చినా, లేదంటే రెండు వర్గాల మధ్య ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే రోడ్ల మీద వెళ్లే ఆర్టీసీ బస్సుల మీద రాళ్లేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని రైళ్లని తగలబెట్టడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఏమంటావు? అలా ధ్వంసం చేస్తున్న ఆస్తులన్నీ ప్రజలమైన మన జేబుల్లోంచి వెళ్లిన కష్టార్జితమైన పన్నుల డబ్బుతో కొన్నవే అనే సామాజిక స్పృహ మన జనాల్లో ఎప్పుడొస్తుందంటో?
1: అవునన్నయ్య, మరి మన వాళ్ళు ప్రభుత్వ ఆస్తి అంటే అదెవరు ముక్కు ముఖం తెలియని వారిదో లేక మన శత్రువులతో అయినట్లు వ్యవహరిస్తూ ఉంటారు. మనం కొని ప్రతి వస్తువుపై పప్పు ఉప్పు నుంచి పెట్రోల్ దుస్తుల వరకు మనం కడుతున్న ప్రత్యక్ష పరోక్ష పన్నుల డబ్బుతోని ఆ బస్సులు, రైళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు సమకూరాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆస్తులన్నీ కూడా ప్రజలమైన మన సొంత ఆస్తి. మరి తన ఇంట్లోని బైక్ను, టీవీను ఎవడైనా కోపం వస్తే తగలబెట్టుకుంటాడా? మరి ప్రభుత్వ ఆస్తిపై అంతటి కసి, ధ్వంస రచన ఎందుకు చూపిస్తున్నారంటావు?
0: ఆర్టీసీ బస్సు మీద రాయి విసిరి అద్దాలు పగలగొట్టి సీట్లని తగలబెడితే ఏమవుతుంది? మరుసటి రోజు అదే రూట్లో ప్రయాణించే పేద మధ్యతరగతి ప్రజలకు బస్సులుండవు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, ఉద్యోగాలకు వెళ్లే సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడతారు. పోయిన బస్సు స్థానంలో కొత్త బస్సు కొనాలంటే ప్రభుత్వం మళ్లీ ప్రజలపైనే ఏదో ఒక రూపంలో పన్నుల భారం మోపుతుంది. అంటే మనం చేసిన వెర్రితనానికి, ధ్వంసానికి తిరిగి మన జేబుల నుంచే డబ్బులు చెల్లించుకుంటున్నాం అన్నమాట.
1: ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే సమాజంలో తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుంది. కానీ నిరసన పేరుతో ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం తీవ్రమైన నేరం. మరి కొన్ని దేశాల్లో ప్రభుత్వ ఆస్తికి హాని కలిగిస్తే కఠినమైన జైలు శిక్షలతో పాటు ఎంత నష్టం జరిగిందో ఆ ఆస్తి విలువను ధ్వంసం చేసిన వ్యక్తుల ఆస్తుల నుంచి రికవరీ చేస్తారు. మరి మన దేశంలో కూడా అలాంటి కఠినమైన చట్టాలు అమల్లోకి వస్తే తప్ప కొందరికి బుద్ధి రాదు.
0: కరెక్ట్ అమ్మా, చట్టాలు కఠినంగా ఉండడంతో పాటు ప్రజల్లో స్వయం నియంత్రణ, పౌర బాధ్యత పెరగాలి. ప్రభుత్వ ఆస్తి నా ఆస్తి, దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత అనే చైతన్యం ప్రతి పౌరుడిలో, ముఖ్యంగా యువతలో రావాలి. మన నిరసనలు, పోరాటాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ సామాన్యుల ప్రయాణ సాధనాలు ప్రజా ఆస్తులను బలి తీసుకునేలా ఉండకూడదు. మన పన్నుల డబ్బు వృధా కాకుండా ఉండాలన్నా, సామాన్యుడి ప్రయాణం సురక్షితంగా సాగాలన్నా ప్రజా ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం కావాలి.
1: ప్రభుత్వ ఆస్తి అంటే మన ఆస్తి అని ఎంత సులువుగా చెప్పేస్తున్నాం, కానీ ఒక్కసారి ఆలోచిస్తే లోపలెంతో భయమేస్తూ ఉంటుంది. మరి బస్సు మీద పడ్డ ఆ ఒక్క రాయి కేవలం ఒక గాజు అద్దాన్ని మాత్రమే పగలగొట్టడం లేదు, అది ఆ రోజు డ్యూటీలో ఉన్న ఒక అమాయక డ్రైవర్ తలను, పక్క సీట్లో కూర్చున్న ఏ చిన్నారును రక్తం ఓడేలా చేస్తోంది. అగ్నికి ఆహుతవుతున్న ఆ రైలు బోకీల్లో కాలేది కేవలం ఇనుము, ప్లాస్టిక్ మాత్రమే కాదు, రేపటి మన పిల్లల భవిష్యత్తు మన కష్టాజితం. కొందరు స్వార్థపరులు రెచ్చగొడితే మైకంలో చేసే ఆ అల్లర్లు చివరికి మన సొంత ఊరికే, మన సొంత జేబులకే కన్నం వేస్తున్నాయని గ్రహించలేకపోతున్నాం.
0: అవునమ్మా, మనం రోడ్డు మీద చూసే ఆ పచ్చని ఆర్టీసీ బస్సు, పట్టాలపై పరిగెత్తే ఆ రైలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు సొంతమో లేదంటే ప్రభుత్వానికో వచ్చినా ఫ్రీ గిఫ్ట్ కాదు. అది తెల్లవారుజామున నిద్రలేచి కష్టపడి పనిచేసే ఒక కూలీ, ఒక మధ్యతరగతి ఉద్యోగి, ఒక చిన్న వ్యాపారి చెల్లించే పన్నుల రూపంలో ఉన్న రక్తం. మన రూపాయి రూపాయితో కలిసి నిర్మించుకున్న ఈ ప్రజా ఆస్తులని మనమే తగలపెట్టుకోవడం అంటే మన ఇంట్లో ఉన్న బంగారాన్ని మనమే వీధిలో పడేసి నిప్పు పెట్టుకోవడం.
1: ఏ భావోద్వేగమైనా, ఏ ఆవేశమైనా సరే మన కంటి చూపును మసకబార్చకూడదు. నా నిరసన సమాజానికి మేలు చెయ్యాలి, కానీ మరో సామాన్యుడి కడుపు కొట్టకూడదు అనే కనీస స్పృహ ప్రతి యువకుడి మనసులో నాటుకుపోవాలి. ఇవాళ మనం ధ్వంసం చేసే బస్సు, రేపు మన తల్లి ఆసుపత్రి వెళ్లడానికి, మన చెల్లెలి కాలేజ్కి వెళ్లడానికి దొరకకుండా పోతుంది. వినాశనం ఎప్పటికీ పరిష్కారం కాదు, నిర్మాణాత్మకమైన ఆలోచనే సమాజానికి శ్రీరామ రక్ష.
0: కరెక్ట్ గా చెప్పామ్మా, ఆవేశం కాసేపు ఉంటుంది, కానీ దానివల్ల జరిగే నష్టం తరతరాలు వెంటాడుతూనే ఉంటుంది. మన పన్నులతో సమకూర్చిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడం అంటే మన కష్టాన్ని, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడమే. ప్రతి ఒక్కరూ ఈ చైతన్యాన్ని గుండెల్లో నింపుకుని విధ్వంసకర ఆలోచనలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి.
1: అసలు సమాజంలో ఈ స్థాయి ఉద్రేక స్వభావం, ఆవేశం ఎందుకు పెరిగిపోతున్నాయి అని లోతుగా ఆలోచిస్తే అసలు నిజాలు బయటపడతాయి. ఎక్కడో చిన్న సంఘటన జరిగినా, సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త చూసినా

0: జనాలు ఆలోచన రహితంగా రగిలిపోతున్నారు. మరి ఈ ఉద్రేకాలను ఆసరాగా చేసుకుని కొందరు స్వార్థపరులు నాయకులు వెనుక వండి ప్రశాంతంగా ఉన్న జనాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. మరి విచిత్రం ఏంటంటే, అలా రెచ్చగొట్టిన వాళ్లు నాటకం నడిపి వెనుక సీట్లో హాయిగా సురక్షితంగా ఉంటారు. కాని ఆవేశంలో ముందు వెనుక ఆలోచించకుండా బస్సులు తగలబెట్టి రాళ్లు విసిరి ఆ అల్లర్లలో పాల్గొన్న అమాయక యువత మాత్రం పోలీసుల కేసుల్లో చిక్కుకుని జీవితాంతం శిక్షలు అనుభవిస్తూ జైలు గోడల మధ్య వెనకపోతున్నారు.
1: అవునమ్మా, ఆ క్షణికావేశంలో రోడ్డు మీదకు వచ్చి అల్లర్లు చేసే యువత ఒక్కసారి ఆలోచించాలి. మనం జైలుకు వెళ్తే మన కుటుంబాన్ని పోషించడానికి ముందుకు రారు, మనపై పడిన ఆ కేసులు మాఫీ చేయలేరు కూడా. ఒకసారి పోలీస్ రికార్డుల్లో కేసు నమోదు అయ్యింది అంటే భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగం రాదు, పాస్పోర్టు రాదు, చివరికి ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వదు. రెచ్చగొట్టిన వాళ్లంతా లబ్ధి పొంది హాయిగా చలామణి అవుతూ ఉంటే ఆవేశపడ్డ యువత కన్న తల్లుల కళ్లల్లో కన్నీళ్లు మాత్రమే మిగులుతూ ఉన్నాయి.
0: సమాజంలో సహనం తగ్గడానికి ప్రధాన కారణం విచక్షణారాహిత్యం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అసత్య ప్రచారాన్ని, రెచ్చగొట్టే పోస్టులను గుట్టిగా నమ్మేసి రోడ్ల మీదకి రావడం అతిపెద్ద పొరపాటు. నన్నెవరు రెచ్చగొడుతున్నారు, దీనివల్ల ఎవరికి లాభం? నా జీవితానికి తన రక్తం చిందించి పెంచిన నా తల్లిదండ్రులకు జరిగే నష్టం ఏంటి అని ఒక్క క్షణం యువత ఆగి ఆలోచిస్తే ఈ ఉద్రేకాలు, ఈ విధ్వంసాలు క్షణంలో మాయమవుతాయి.
1: ఆలోచన ఉంటే ఆవేశం దరిచేరదమ్మా. స్వార్థపరుల చేతిలో ఆయుధాలుగా మారకుండా మన విచక్షణని, చదువుని సమాజ నిర్మాణానికి వాడుకోవాలి. ఇంకొకరి స్వార్థ రాజకీయాలకు లేదంటే దుర్మార్గానికి బలి పశువులు కాకుండా మన భవిష్యత్తుని మనమే కాపాడుకోవాలి. ఆవేశాన్ని వీడాలి, ఆలోచనకి పదును పెట్టాలి. మనల్ని రెచ్చగొట్టే శక్తులకి బుద్ధి చెప్పి విచక్షణతో కూడిన బాధ్యతాయుత పౌరులుగా నిలబడాలి.
0: మన యువత అంతలా ఆవేశపడి రెచ్చగొట్టే మాటలకు లొంగిపోవడానికి మరో ప్రధాన కారణం సామాజిక బాధ్యత మరియు మానసిక పరిపక్వత లోపించడమే. ఇవాళ చాలా మంది తమ హక్కుల గురించి పోరాటానికి, కేకలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పౌరులుగా తమకున్న బాధ్యతల గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. సమాజంలో బాధ్యత రాహిత్యం పెరిగినప్పుడు ఆవేశం అనేది వినాశనానికి దారితీసే ఒక ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుంది.
1: మన చిన్నప్పుడు పెద్దవాళ్లు కోపం వచ్చినా ఆవేశం వచ్చినా 1 నుంచి 10 మనసులోనే లెక్క పెట్టి శాంతించు అని చెప్పేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఆ ఓర్పు, సహనం అనేవి పూర్తిగా మాయం అయిపోయాయి. ఈవేళ క్షణికావేశంలో ఒక బస్సుకు నిప్పు పెట్టడమో, ఒక ప్రభుత్వ ఆస్తిని పగలగొట్టడమో గొప్ప వీరత్వంగా భావిస్తూ ఉన్నారు. కానీ నిజమైన వీరత్వం అంటే ఆవేశాన్ని జయించడం, చట్టాన్ని గౌరవించడం, సమాజానికి మేలు చేయడం, ఆస్తులని ధ్వంసం చేయడం కాదు, కొత్త సృష్టిని, వ్యవస్థల్ని నిర్మించడం.
0: మన చరిత్ర చూస్తే మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్ర్యం కోసం అహింస, శాంతి అనే ఆయుధాలతోని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. హింస, విధ్వంసం ఎప్పుడూ ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేవు. మన మనసులో ఉన్న నిరసనను గాని, అసంతృప్తిని గాని వ్యక్తం చేయడానికి ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన అనేక మార్గాలున్నాయి. శాంతియుత నిరసనలు, విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడం, మీడియా మరియు న్యాయస్థానాల ద్వారా పోరాడటం వంటి మార్గాలను వదిలేసి రోడ్లెక్కి విధ్వంసానికి దిగడం అంటే మన నాగరికతని ప్రశ్నించుకోవడమే.
1: కరెక్ట్ అమ్మా. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి పౌర స్పృహని నేర్పించాలి. ఈ దేశం నీది, ఈ రోడ్లు, బస్సులు, రైళ్లు నీ కష్టార్జితంతో ఏర్పడినవి, వీటిని కాపాడుకోవడం నీ బాధ్యత అనే భావాన్ని నరనరాన ఎక్కించాలి. యువత తమ విలువైన శక్తిని, సమయాన్ని అల్లర్లు, గొడవల్లో వృధా చేయకుండా సమాజ సేవకి, దేశాభివృద్ధికి, స్వయం సమృద్ధికి ఉపయోగించినప్పుడే మన సమాజం పచ్చగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆవేశం ఉన్న చోట ఆలోచన ఉండదు, ఆలోచన ఉన్న చోట వినాశనం ఉండదు. స్వార్థపరుల మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఆవేశాన్ని పక్కన పెట్టి జ్ఞానంతో, విచక్షణతో అడుగులు వేయండి. సో లిజనర్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్, ఎంతో ఆవేశంలో మనం చేసే పొరపాట్లు, అవేంటంటే మన ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేయడం. సో అది ఎంతవరకు సబబు అనే విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు కార్యక్రమంలో ఒక చిన్న పాట వినొచ్చుదామా?
0: తప్పకుండా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.
2: మరి ఒక నిరసన తెలియచేయడానికి బస్సులు, ప్రభుత్వ ఆస్తులే తగలబెట్టాలా, రవాణా వ్యవస్థని పాడు చేయాలా అని ఆలోచిస్తే అసలు నిజమైన నిరసన అంటే ఏంటో చాలా మంది మర్చిపోతున్నారనే కఠోర సత్యం బోధపడుతుంది. నిరసన అనేది మన ఆవేదనను, మన డిమాండ్లను ప్రభుత్వానికి లేదా సమాజానికి శాంతియుతంగా బలంగా వినిపించే ఒక ప్రజాస్వామ్య హక్కు. కానా పేరుతో ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం అనేది నిరసన కానే కాదు, అది కేవలం అరాచకం, విచక్షణ రహితమైన విధ్వంసం.
3: మన భారతదేశ చరిత్రనే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించడానికి మహాత్మా గాంధీ ఎంచుకున్న అహింసా మార్గం సత్యాగ్రహం. ఆయన ఎక్కడా ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టమని చెప్పలేదు, రైళ్లను నాశనం చేయమని లేదు, శాంతియుత ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనల ద్వారా ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్నారు. ప్రభుత్వానికి మన నిరసన తెలపాలంటే ప్రజాస్వామ్యంలో వందలాది శాంతియుత మార్గాలు ఉన్నాయి.
2: రవాణా వ్యవస్థను పాడు చేసి ఆర్టీసీ బస్సులను తగలు పెట్టడం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు బస్సు దొరక్క

0: రూటుపై నిలబడ్డాడా, లేదా ఏ అధికారైనా ప్రయాణం ఆగింది అని ఇబ్బంది పడ్డాడా? పడేది కేవలం సామాన్య ప్రజలు మాత్రమే. ఉదయాన్నే రోజువారీ కూలీ పనికి వెళ్లే పేదవాడు, ఆసుపత్రికి అత్యవసరంగా వెళ్లాల్సిన రోగి, పరీక్షలకు వెళ్లే విద్యార్థి, వీళ్లే రవాణా వ్యవస్థ ఆగిపోవడం వల్ల బలవుతున్నారు. మన హక్కుల కోసం పోరాడుతూ మరో సామాన్యుడి ప్రాథమిక ప్రయాణ హక్కును కాలరాయడం ఎంతవరకు న్యాయం?
1: బస్సు తగలబెడితే మన సమస్య తీరదు కదా, ఆ రాయి విసరడం వల్ల లేదంటే నిప్పు పెట్టడం వల్ల ప్రజా సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది. పైగా ప్రభుత్వ దృష్టి సమస్య నుంచి జారిపోయి తీవ్రమైన చట్టపరమైన చర్యల వైపు వెళుతుంది. నిరసన తెలిపే విధానం ప్రజాదరణ పొందేలా ఉండాలి, కానీ ప్రజల్లో అసహ్యానికి కోపానికి కారణం కాకూడదు. సోషల్ మీడియా యుగంలో డిజిటల్ క్యాంపెయిన్లు, సంతకాల సేకరణ, శాంతియుత మానవ హారాలు లేదా శాంతియుతంగా రోడ్డు పక్కన నిరసన తెలపడం ద్వారా ప్రభుత్వంపై ఎంతో ప్రభావవంతమైన ఒత్తిడి తీసుకురావచ్చు. హింస ద్వారా సాధించిన ఏ విజయం శాశ్వతం కాదు. అహింసాత్మకమైన ఆలోచనాత్మకమైన పోరాటమే నిజమైన మార్పుని తేగలదు. ప్రజా ఆస్తులు, రవాణా వ్యవస్థలు మన దైనందిన జీవితానికి నరాల్లాంటివి. వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే శాంతియుత మార్గంలో మన హక్కులను సాధించుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యం.
0: ఇక మన భారతదేశానికి, ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్య దేశాలకు నిరసనలు తెలిపే విధానంలో ఉన్న ప్రధాన వ్యత్యాసాలను చూస్తే నిజంగానే పెద్ద కొనవిప్పు కలుగుతుంది. మన దేశంలో ఏ చిన్న అసంతృప్తి వచ్చినా తక్షణమే రోడ్లు దిగ్బంధించడం, ఆర్టీసీ బస్సులు పగలగొట్టడం, ప్రభుత్వ ఆస్తులను తగలపెట్టడం ఒక సులువైన మార్గంగా భావిస్తున్నారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభిన్న దేశాల్లో ప్రజలు తమ ఆవేదనను తెలపడానికి ఎంతో వినూత్నమైన పద్ధతి గల నాగరిక విధానాలను ఎంచుకుంటున్నారు.
1: అవునమ్మా, జపాన్ దేశం నిరసన తెలిపే విధానం వింటేనే మనం అంతా ఆశ్చర్యపోవాల్సిందే. అక్కడ రవాణా రంగ కార్మికులు లేదంటే బస్సు డ్రైవర్లు నిరసన తెలిపినప్పుడు మనలాగా రోడ్లు మూసేయడం లేదంటే బస్సుల్ని తగలపెట్టడం అస్సలు చేయరు. వారు రోజులాగే తమ విధులకి హాజరవుతారు, బస్సుని ఎప్పట్లాగే నడుపుతారు, కానీ ప్రయాణికుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ తీసుకోరు. దీనివల్ల ప్రయాణించే సామాన్య ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగదు, పైగా ప్రజల మద్దతు దొరుకుతుంది. అదే సమయంలో బస్సు యాజమాన్యానికి, ప్రభుత్వానికి నేరుగా ఆర్థిక నష్టం జరిగి వారి డిమాండ్లు వెంటనే నెరవేరుతాయి. ఎంత వ్యూహాత్మకమైన సమర్థవంతమైన నిరసన కదా.
0: అవునయ్య, మరి నిజంగా ఎంత ఆదర్శవంతమైన పద్ధతి. ఇక జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాల్లో అయితే ప్రజలు నిరసన తెలపాలనుకున్నప్పుడు ముందస్తుగా అధికారుల అనుమతి తీసుకుని నిర్ణీత సమయం, వేదికను మాత్రమే ఎంచుకుంటారు. వారు రోడ్ల మధ్యలో పడి అల్లర్లు చేయకుండా ప్రశాంతంగా రోడ్డు ప్రక్కన నిలబడి ఫ్లెకార్డులు పట్టుకుని తమ నినాదాలను వినిపిస్తారు. నిరసన కార్యక్రమం పూర్తయ్యాక తాము తెచ్చిన కాగితాలు, చెత్తను తమ చేతులతో తామే శుభ్రం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడ ప్రభుత్వ ఆస్తులను లేదా రవాణా వ్యవస్థను నాశనం చేయడమనే ఆలోచన ఎవ్వరికీ రాదు.
1: ఇక అమెరికా దేశంలో కూడా నిరసనలు జరిగే తీరు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చూపిన బాటలోనే లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి శాంతియుతంగా మార్చిలు నిర్వహిస్తారు, కానీ ప్రజా ఆస్తులకి నష్టం కలిగించారు. శాసనకర్తలకు లక్షలాది ఇమెయిల్లు పంపడం, సంతకాల సేకరణలు చేయడం, పోరాటాల ద్వారా ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. ఒకవేళ ఎవరైనా ఆవేశంలో చట్టాన్ని అతిక్రమించి ఆస్తులని ధ్వంసం చేస్తే అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. జరిగిన ప్రతి పైసా నష్టాన్ని ధ్వంసం చేసిన వ్యక్తుల ఆస్తుల నుంచే ప్రభుత్వం వసూలు చేస్తుంది.
0: ఇక దక్షిణ కొరియా దేశమైతే ప్రపంచానికి ఒక అద్భుతమైన పాఠం నేర్పింది. మరి గతంలో అక్కడ ప్రభుత్వంపై తీవ్రమైన నిరసనలు వ్యక్తమైనప్పుడు లక్షలాది మంది ప్రజలు రాత్రి వేళల్లో చేతిలో కొవ్వొత్తులు పట్టుకుని వీధుల్లో ప్రశాంతంగా కూర్చున్నారు. దాన్ని క్యాండిల్ లైట్ విజిల్ అని పిలుస్తారు. అక్కడ ఎలాంటి హింస లేదు, ఒక్క బస్ అద్దం కూడా పగలలేదు. ఆ అపారమైన క్రమశిక్షణతో కూడిన జనసందోగాన్ని చూసి చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
1: ఈ దేశాలన్నింటినీ పోల్చి చూస్తే మనకు అర్థమయ్యే కనువిప్పు ఏంటి అంటే, నిరసన తెలపడం అంటే విధ్వంసం చేయడం కాదు, అది బాధ్యతాయుతమైన సమరం. మనం కూడా ఇతర దేశాల నుంచి సాంకేతికతని మాత్రమే కాకుండా ఇలాంటి పౌర పరిపక్వతను కూడా నేర్చుకోవాలి. మన పన్నులతో ఏర్పడిన బస్సులు, రైళ్లను తగలబెట్టే సంస్కృతికి స్వస్తి చెప్పి నాగరిక సమాజంగా శాంతియుత మార్గంలో మన హక్కులని సాధించుకోవాలి.
0: మరి ఇప్పటిదాకా మనం ఇతర దేశాల నిరసనల గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు ఇలాంటి అల్లర్లు, గొడవలు, నిరసనలు జరిగినప్పుడు సమాజంలో ఎక్కువగా యువతే ఎందుకు పాల్గొంటారు? స్వార్థపరులు యువతని టార్గెట్ చేసి ఎందుకు రెచ్చగొడతారు అనే ప్రశ్న వెనుక చాలా పెద్ద సైకాలజీ, సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. మరి ఇది మనందరి కళ్ళు తెరిపించే అత్యంత కీలకమైన అంశం.
1: అక్షరాల నిజమమ్మా, యువతలో ఉండే ఆవేశం, అపరిమితమైన శక్తి మరియు భావోద్వేగాలు దీనికి

0: ప్రధాన కారణం. ఆ వయసులో రక్తం ఉడుకుతూ ఉంటుంది. లోకంలో ఏదో ఒక అన్యాయం జరిగిపోతోందన్న వార్త వినగానే ఆలోచించే ఓపిక ఉండదు. ఈ ఆవేశాన్ని, భావోద్వేగాన్ని స్వార్థశక్తులు చాలా సులువుగా గమనిస్తాయి. వయసు మళ్లిన వాళ్ళు లేదంటే బాధ్యతలు ఉన్న కుటుంబీకులు ముందు వెనక ఆలోచిస్తూ ఉంటారు. కానీ యువతని నువ్వు హీరోవి, నీ కులానికో లేదంటే మతానికో లేదంటే ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, నువ్వు పోరాడాలి అని రెండు రసవత్తరమైన మాటలు చెప్పి రెచ్చగొడితే వెంటనే మైకంలో రోడ్డెక్కుతారు.
1: మరి దీనికి తోడు ఉపాధి లేకపోవడం, భవిష్యత్తుపై అభద్రతా భావం కూడా వారిని సులువుగా బలి పశువుల్ని చేస్తున్నాయి. ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న యువతను తమ నిరాశను, కోపాన్ని వ్యక్తపరిచేందుకు ఇలాంటి గొడవల్ని ఒక వేదికగా ఎంచుకుంటున్నారు. రెచ్చగొట్టే శక్తులకిది బాగా తెలుసు. పైగా ఈ సోషల్ మీడియా యుగంలో వచ్చిన ఫేక్ న్యూస్, ఒకవైపు వార్తలను చూసి అందరూ వెళ్తున్నారు కదా, నేను వెళ్ళకపోతే పిరికివాడిని అనుకుంటారు అనే గుంపు మానసిక తత్వం యువతను గుట్టిగా ముందుకు తోస్తోంది.
0: రెచ్చగొట్టే శక్తులకి కావాల్సింది పోరాడే బలం మాత్రమే కానీ ఆలోచించే మెదడు కాదు. వయసుతో వచ్చే పరిపక్వత, అనుభవం ఇంకా రాని ఈ లేత వయసును వాళ్లు తమ ఆయుధంగా వాడుకుంటూ ఉన్నారు. అల్లర్లలో పాల్గొంటే ఏమవుతుంది, ఫలితం ఏంటి అనే దూరదృష్టి యువతకి ఆ క్షణంలో ఉండదు. కానీ తీరా కేసులు పడి భవిష్యత్తు నాశనం అయ్యాక గాని తమను వాడేసి వదిలేశారన్న చేదు నిజం బోధపడదు.
1: అందుకే స్వామి వివేకానందుడు యువత సమాజానికి వెన్నెముక, దేశ పురోగతికి మూలస్తంభం అన్నారు. ఆ మహోన్నతమైన శక్తిని స్వార్థపరులు బస్సులు తగిలిపెట్టడానికి, రాళ్లు విసరడానికి వాడకూడదు. యువతకు ఆలోచన పరిపక్వత పెరగాలి. ఎవడో రెచ్చగొడితే రగిలిపోవడానికి నేను రొట్టె మీద రాయిని కాను, నా ఆలోచనతో దేశాన్ని వార్చే రత్నాన్ని అని ప్రతి యువకుడు గుండెలు తీసి నిలబడినప్పుడే ఈ విధ్వంసాలకు శాశ్వత చుక్కెదురవుతుంది. యువత మేల్కొంటే దేశం మారుతుంది. ఆవేశాన్ని విజ్ఞానంగా, చైతన్యంగా బలచుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడమే మన యువత సాధించాల్సిన నిజమైన విజయం.
0: అవునమ్మా, ఇప్పటి వరకు మన సమస్య లోతుపాతల్ని చూసాం. కానీ ఇలాంటి అల్లర్లు, విధ్వంసకర నిరసనలకి దూరంగా ఉండాలని ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఎలాంటి అవగాహన చైతన్యం తీసుకురావాలి, వారికి ఎలా కనువిప్పు కలిగించాలి అనే ఆలోచన ఇప్పుడు చాలా అవసరం. అంతకంటే ముందు మన కళ్లారా చూస్తున్న ఒక భయానకమైన గుండెను పిండేసే నిజాన్ని మాట్లాడుకోవాలి. రోడ్లను దిగ్బంధించి ధర్నాలు చేసే ఆ క్షణిక ఆవేశంలో వెనక్కాల మైళ్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో ఏ అంబులెన్స్ ఆగిపోతుందో, అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏ తండ్రో ఏ చిన్నారో శ్వాస అందక ప్రాణాలు కోల్పోతున్నారో ఎవరైనా ఆలోచిస్తున్నారా?
1: నిరసనల పేరుతో రోడ్లు మూసేయడం వల్ల కాలంతో పోరాడుతూ ఆసుపత్రికి వెళ్తున్న ఎన్నో అంబులెన్సులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి సకాలంలో వైద్యం అందక కళ్ల ముందే ప్రాణాలు వదిలిన దారుణమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన హక్కుల కోసం, మన డిమాండ్ల కోసం నిరసన తెలుపుతూ రోడ్లపై వెళ్లే మరొక అమాయకుడి ప్రాణం తీసే అధికారం మనకెవరిచ్చారు? ఇదా మనం సాధించే విజయం. బస్సును తగిలిపెడితే పైసల నష్టం మాత్రమే, కానీ అంబులెన్సులు పోయిన ఆ ప్రాణాన్ని ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా తిరిగి తేగలరా?
0: అందుకే మన సమాజంలో, యువతలో చాలా తీవ్రమైన చైతన్యం రావాలి. ఆ కనువిప్పు కలగాలంటే మనం కొన్ని స్పష్టమైన మార్గాల్లో ముందుకు వెళ్ళాలి. మొదటిదేంటంటే కేస్ స్టడీస్ ద్వారా నిజానిజాల్ని చూపించాలి. నిజంగా అల్లర్లలో పాల్గొని పోలీస్ కేసులు ఎదుర్కొంటున్న యువత అనుభవిస్తున్న నరకాన్ని, వారి కుటుంబాల దయనీయ స్థితిని, అలాగే ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన అమాయక కుటుంబాల ఆవేదన్ని డాక్యుమెంటరీలు, వీడియోల రూపంలో కళాశాలల్లో, సోషల్ మీడియాలో చూపించి కళ్ళు తెరిపించాలి.
1: ఇక బడి, కళాశాల స్థాయిలోని పౌర శిక్షణ, పాఠశాలల్లో కేవలం మార్కులు మాత్రమే కాకుండా ప్రజా ఆస్తుల విలువ, శాంతియుత నిరసన పద్ధతులు, అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను విద్యార్థుల మనసుల్లో నాటాలి. సోషల్ మీడియా, డిజిటల్ లిటరసీ, యువత ఏది ఫేక్ న్యూస్, ఏది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చేసిన దుష్ప్రచారం అని గుర్తుపెట్టే పరిజ్ఞానాన్ని పెంపొందించాలి. గుట్టిగా సోషల్ మీడియా పోస్టులను నమ్మి రోడ్ల మీదకు రావద్దని హెచ్చరించాలి. శాంతియుత ప్రత్యామ్నాయాల శిక్షణ, యువతకు తమ నిరసనను డిజిటల్ సంతకాల ద్వారా, శాంతియుత ప్రదర్శనల ద్వారా, రాయబారాల ద్వారా ప్రభుత్వానికి ఎలా తెలియచేయాలో అవగాహన కల్పించాలి. కఠినమైన చట్టపరమైన హెచ్చరికలు, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించిన అంబులెన్సుల దారి మళ్లించి ప్రాణ నష్టానికి కారణమైన కఠినమైన జైలు శిక్షలతో పాటు లక్షల్లో జరిమానా ఉంటుందని స్పష్టంగా ప్రచారం చేయాలి.
0: అవునమ్మా, రాయి విసిరే చేతులు కావు మనవి, బాధితుడికి చేయూతనందించే చేతులు కావాలి అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం మారితే సమాజం మారుతుంది. ప్రజా ఆస్తులని, తోటి పౌరుల ప్రాణాలని కాపాడుకోవడమే నిజమైన మానవత్వం, నిజమైన దేశభక్తి.

0: విధ్వంసానికి స్వస్తి చెబుదాం, విచక్షణతో కూడిన పౌర చైతన్యాన్ని రగిలిద్దాం.
1: ఒక క్షణికావేశంలో విసిరే రాయి, పగలగొట్టే బస్ సద్దం, రోడ్డుపై నిలిపివేసే ట్రాఫిక్, కేవలం ప్రభుత్వ ఆస్తికి మాత్రమే కాదు అంబులెన్స్లో ఉన్న ఒక అమాయకుడి ప్రాణానికి, ఆవేశపడ్డ ఒక యువకుడి జీవితానికి, మన దేశ పురోగతికి కోలుకోలేని తెప్పతీస్తోంది. స్వార్థపరులు రెచ్చగొట్టే మాటలకు బలి కాకుండా విచక్షణతో, మానవత్వంతో, పౌర బాధ్యతతో వసులుకుందాం. ప్రజా ఆస్తి మన ఆస్తి, తోటి పౌరుడి ప్రాణం మన బాధ్యత అనే సత్యాన్ని మన గుండెల్లో నింపుకుందాం. ఆవేశాన్ని పక్కన పెట్టి శాంతియుత ఆలోచనలతో మన సమాజాన్ని, మన దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిద్దాం. లిజనర్స్, మరి ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో, మరి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు సబబు అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందువరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల

0: నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్, భీమవరం.

0: ందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫరెవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD-DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు

0: basketball court,
1: gym, cricket net, jogging track, indoor games, children play area, guest rooms,
0: water treatment plant, sewage treatment plant, 100% power backup వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్య తేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: ఫ్లాష్ బ్యాక్ లో నన్ను ఇడియట్ ని తిట్టిన సోదరులారా, చూసుకోండి నా జూలియట్ ని కన్నులారా.
5: ఏట్రా మనకు అమ్మాయి పడుతున్నారు, ఇప్పుడు ఏమైంది?

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

తో చికిత్స చేయించున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరి ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ ఉచితం,
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం,
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: ఎక్కడ

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై

ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల్ ఎంటర్ప్రైజెస్.

0: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ಐನೋನ್ರ ಬರ್ಬಾದೆ ಐನೋನ್ರ ನನ್ನ ಬೇಕು ತವ ಸುಮ್ಮನಿಗೆ ಆ

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్

ల్యాప్టాప్స్, డెస్క్ టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్ టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల

చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MPH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీ

0: ఏసీల పై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MDDM గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
2: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో, సిటీ స్కానింగ్ లో, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
2: సెల్ 9983420009.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో మార్గదర్శి కథ వింటారు. బస్సు సకాలంలోనే బయలుదేరింది. కిటికీ దగ్గర సీటే దొరికింది. హాయిగా అనిపించింది శరీరానికి, మనసుకి. ఏం లాభం? కొన్ని నిమిషాలు మాత్రమే ఆ హాయి అనుభవించగలిగాను. ఎంతకీ ఒక కొలిక్కిరాని నా సమస్య మళ్లీ ఎదుట నిలిచింది. ఎప్పట్లాగే చూడటానికి ఎంతో చిన్న విషయంలా అనిపించేది కాస్త నా మనస్తత్వం వలనో ఏమో పెద్ద భూతంలా కనబడుతోంది. అలా కనబడటంలో కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా నోరు కట్టుకుని, మనసు కట్టుకుని, ఎంతో జాగ్రత్తగా ప్లాన్లు వేసుకుని కూడబెట్టిన డబ్బది. మరి దాన్ని అర్హత లేనివాళ్ల అధీనం చెయ్యటం, దుర్వినియోగమవుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సి రావడం ఎంత బాధాకరమైన విషయం. అందుకే ఈ అతి జాగ్రత్త. ఈ రోజుల్లో 10 లక్షలంటే పెద్ద మొత్తమేం కాదు. కానీ నా వరకు అది కొండంత ఆస్తి. దాన్ని ఏదో ఒక మంచి సంస్థకి అప్పగించాలన్నది నా కోరిక. ఎప్పుడు పోతానో తెలీదు.

0: అంటే నేను వృద్ధురాలని కాదు, ఈ సంవత్సరమే రిటైర్ కాబోతున్నాను. ఆరోగ్యవంతురాలు కూడా. కానీ ఈ రోజుల్లో చావుకి వయసుకి సంబంధం లేదు. యాక్సిడెంట్లు, అనుకోని ప్రమాదాలు ఎన్నో. ఇవి కాక వంటని దాన్నని, కాస్తూ కూస్తూ డబ్బు దశకం పోగేశానని తెలిసిన వారు అవి దోచుకోవడానికి నన్ను హత్య చేసినా ఆశ్చర్యపడనక్కలేదు. కనుక ముందు జాగ్రత్తగా రిటైర్ కాగాని వచ్చే సొమ్ము నా దగ్గరున్నదే కలిపి అనాథ శరణాలయానికో వృద్ధుల ఆశ్రమాలకో రాసివ్వాలని నా తొందర. అమ్మా నేను బతకడానికి నాకొచ్చే పెన్షన్ చాలు. పూర్వజన్మలో నేనేమీ పుణ్యం చేసుండను, ఎవరికీ రుణపడి కూడా లేనేమో. ఈ జన్మలో అవివాహితగా మిగిలిపోయాను. తల్లినయ్యే అదృష్టం లేకపోయినా ఎవరినైనా పెంచుకునే అవకాశం కూడా లేకుండా ఇంటి బాధ్యతలు నన్ను మూడులా మిగిల్చాయి. గ్రహపాటున ఆ ఇంట్లో పెద్ద బిడ్డగా పుట్టాను. పొరపాటున తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవడం కోసం ఉద్యోగంలో చేరాను. ఇందులో నా తప్పెంతో నాకు తెలీదు. నాన్నగారి అనారోగ్యంతో ఇంటి బాధ్యత మొత్తం నా మెడకు చుట్టుకుంది. ఇద్దరు చెల్లెళ్ల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, తమ్ముడి చదువు, పెళ్ళి, నాన్నగారి వైద్యం, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఊపిరి సెలపని బాధ్యతలు అన్నీ ఒక కొలిక్కి వచ్చేసరికి ఇదిగో నేను రిటైర్ అయ్యే వయసుకు చేరాను. వచ్చే జన్మలోనైనా సుఖపడాలని ఆశ. పిల్లా పాపలతో అందమైన జీవితం అనుభవించడానికి కావలసిన అర్హత కోసమే ఈ దానధర్మాల ఆలోచన. నిజానికి నా దగ్గరున్న 10 లక్షలు దానం చేయడానికి ఇంతగా ఆలోచించనక్కర్లేదు. కానీ ఈ ఆశ్రమాలు, సంస్థలు సక్రమంగా ఖర్చు పెడతాయా? అధికారులే సగం మిగిల్చుకుని మిగిలినది బాధితులకు విదిలిస్తారంటూ పత్రికల్లో చదివినవి, ఎవరూ చెప్పగా విన్నవి పదే పదే గుర్తుకొచ్చి తొందరపడి చేయి చేరడానికి నా మనసు ఒప్పడం లేదు. అలా మదన పడుతున్న తృణంలో విశ్వనాథం గారు గుర్తొచ్చారు. ఆయనకు తెలియని విషయం లేదు. మంచి సలహా ఇవ్వగల సమర్థులు. ఆయన్ని కలుసుకోవడానికి ఈ ప్రయాణం.
1: రామానగర్, రామానగర్, దిగండి దిగండి
0: అంటూ కండక్టర్ కేకలతో ఆలోచనలు ఆపి కిటికీలోంచి చూశాను. అడ్డరోడ్డు దగ్గరే ఉంది బస్సు. అదేంటండి ఊళ్ళోకి వెళ్ళదా బస్సు అన్నాను అయోమయంగా.
1: లేదమ్మా, ఇక్కడే దిగాలి
0: అన్నాడు కండక్టర్. ఊరికి కొత్త మనిషినని అనుకున్నాడేమో.
1: 3 రూపాయలిస్తే ఆటో వస్తుందమ్మా, ఎక్కువ దూరం ఉండదు
0: అని చెప్పాడు. అక్కడ దిగింది నేనొక్కదాన్ని. దూరంగా ఊరు కనబడుతూనే ఉంది. ఈమాత్రం దానికి 3 రూపాయలెందుకు దండగా అటూ ఇటూ చూసుకుంటూ నడిస్తే పోతుంది, చేతిలో బరువులు కూడా లేవు అనుకుని నడకసాగించాను. ఎన్ని రకాలుగా పొదుపు చేస్తే ఆమాత్రం డబ్బు పోగేంది. పిసినారి అన్న పేరు పడితే మాత్రమే. 10 అడుగులు వేసేసరికి నాకు కొంత దూరంలో వెళ్తున్నావిడా తెలిసిన మనిషిలా కనబడింది. నడకలు వేగం పెంచాను. మా ఊరి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గారి భార్య జానకమ్మగా గుర్తించాను. మాస్టర్ రిటైర్ అయ్యాక సొంత ఊరు వెళ్లారని తెలిసింది. 4 ఏళ్ల తర్వాత ఇదే చుట్టం. వాళ్ళకి 2 పిల్లలు, అబ్బాయి, అమ్మాయి. ఆస్తులేమీ లేవు, ఉద్యోగమే ఆధారం. పిల్లల్ని డిగ్రీల వరకు చదివించగలిగారు. వాళ్ళు టీచర్లే, పెద్ద కట్నాలు ఇవ్వలేరు కనుక సామాన్య సంబంధాలు చేశారు. అప్పులు లేకపోవడం వల్ల ఆడంబరాలు అలవాటు లేకపోవడానికి ఆ వచ్చే ఫెంక్షన్తో కాలం గడుపుతున్నారు. మాస్టర్ ఊరికే కూర్చోకుండా 4 పిల్లలకి ట్యూషన్లు చెప్పి కొంత సంపాదిస్తున్నారు. వేండేళ్ళకి చన్నీళ్ళలా. జానకి గారు పిలిచాను బిక్కరగా. ఒక్కదాన్నే ఈడ్చుకుంటూ వెళ్లేదానికన్నా మాట్లాడుకుంటూ నడిస్తే విసుగురాదు, దూరమో తెలియదు. నా పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది. గుర్తుపెట్టి నవ్వింది. దగ్గరికెళ్ళాక బాగున్నారా, చాలా కలవింది మిమ్మల్ని చూసి అన్నాను. ఆయన గారు రిటైర్ అయ్యాక మా ఊరు వెళ్ళాం, పల్లెటూరు కదా, ఖర్చులు కలిసి వస్తాయని అని నా గురించి కూడా వివరాలు అడిగింది. తెలిసిన వాళ్ళుంటే చూడటానికి వెళ్తున్నానని చెప్పాను. మా మేనకోడలిది ఈ ఊరే, ఒకసారి రా అత్తయ్యా, ఇల్లు రీమోడల్ చేయించాం చూద్దుగాని అని ఒకటే గోల. అక్కడికే బయలుదేరాను అంటూ అడగకుండానే తన వివరం చెప్పింది.

0: ఏడుస్తూ తల్లి నుండి తప్పించుకుపోవాలని చూస్తోంది. చుట్టప్రక్కలున్న ఇళ్ల ఆడంగులు ఇది మామూలే అన్నట్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. జానకమ్మ గబగబా అటువైపుకి అడుగులేస్తూ, అమ్మాయి ఆగు, ఏంటా కొట్టడం అంది కోపంగా. కొట్టాలా కొయ్యాలా దీన్ని అంటూ తల్లి మరో తిప్ప వెయ్యబోయింది.
1: అవును మరి, నువ్వు కాబట్టి కష్టపడి కన్నావాయే, కొట్టుకోకుండా కోసుకోకుండా ఎలా ఉంటావు?
0: మరింత మండిపడిందామి పిల్లని తన దగ్గరకు లాక్కుని. తల్లి పిల్లని కొట్టుకుంటుంది, ముద్దులాడుకుంటుంది. ఈమెకెందుకట మధ్యలో కల్పించుకోవడం? దారిపోయే తద్దినని నెత్తిదిట్టుకోవడం అంటే ఇదే. నాకు చిరాకొచ్చింది. అసలే ఎండ చిరచిరలాడిపోతుంది.
2: మరండి, ఆకలవుతుంది, అన్నం పెట్టు అని అడిగితే కొడుతుందండి అందా పిల్ల ఏడుస్తూ జానకమ్మని కరుచుకుపోయి.
0: జానకమ్మ చోద్యంగా బుగ్గలు నొక్కుంటూ, అయితే ఆకలైతే అన్నం పెట్టమని నిన్ను అడగకపోతే ఎవరిని అడగమంటావు అంది అదే కోపంతో. ఆ పక్కగా గుడ్డలు జాడించుకుంటున్నావిడా కల్పించుకుని,
2: చిత్రాంగి ఆకలంటేనండి అన్నం పెట్టలేదండి అని ఆ పిల్లని వెక్కిరించి,
3: పిల్ల మాటలకేం లేమ్మా, కుర్రాడు నెల్లాళ్ళ నుంచి పనిలోకి పోవట్లాదాయే, మందులు కానీ మాకులు కానీ తిండి తిప్పలకి సతమతమవుతా ఉంది, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు యాన్నించి వస్తాయేమో మాకు
0: అంది ఆవేదనగా. అప్పుడు చూశాం అటువైపు వాకిట్లో ఒక పక్కగా బల్ల రిక్షా ఉంది. పాక వసారాలో నులక మంచం మీద మగమనిషి కూర్చున్నాడు. రెండు ముంజేతులకి రెండు పాదాలకి చీము కురుపులు చితచితలాడుతున్నాయి. ముఖంలో దైన్యం, ఆకలి గూడు కట్టుకుని ఉన్నాయి. లోతుకుపోయిన కళ్లతో నిర్వికారంగా చూశాడు మావైపు.
1: ఏం మందులు వాడుతున్నారు అంది జానకమ్మ.
2: మరి అన్నీ ఏమికే కావాలిగా. ఇంగ్లీష్ మందులు వాడుతున్నామమ్మా, కడుపులోకి మాత్రలు ఇస్తున్నాడు, పైపోతకేదో ఆయింట్మెంట్ ఇచ్చాడు, ఏమీ గుణం కనబడటం లేదు. పాతయ్యి మానిపోతా ఉంటే కొత్తయ్యి మొలచుకొస్తున్నాయి, ఒకటే సలపరం, నిద్రపోడు అంది పిల్ల తల్లి దిగులుగా.
0: జానకమ్మ ఆ కుర్రాడి దగ్గరగా వెళ్ళింది. కురుపుల్ని నిశితంగా పరిశీలించింది.
1: అమ్మాయి ఇలారా, నే చెప్పినట్లు చేయి, 4 రోజుల్లో ఈ గజ్జి కురుపులు నామరూపాలు లేకుండా మాడిపోతాయి అంది.
2: చెప్పమ్మా చేస్తాను అంది పిల్ల తల్లి ఆశగా.
1: ఒక గిన్నెలో చెంబు నీళ్లు సలసలా కాగపెట్టు, అందులో 4 ఉప్పు కలుపు, పట్టగలిగినంత వేడికి చల్లారనిచ్చి, అంటే కాస్తంత వేడిగానే ఉండాలి, మరీ గోరువెచ్చగా కాదు. కురుపులు మునిగేలా 2 చేతులు నీళ్లల్లో పెట్టాలి. వేడి పట్టలేనప్పుడు పైకి తీయడం, 1 నిమిషం ఆగి మళ్లీ నీళ్లల్లో పెట్టడం, ఇలాగా 10 నిమిషాలు చేయి. పాదాలకు కూడా అంతే, పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఈ నీళ్లు 10 నిమిషాలు కురుపులన్నీ తడిసేలా చల్లుతూ ఉండాలి. తర్వాత ఆ నీళ్లు పారపోయి కొత్త సూది తీసుకుని కురుపులపైన మెల్లగా బెజ్జం పెట్టామంటే చీము రసి అన్నీ కూడా పైకొచ్చేస్తాయి. శుభ్రమైన మెత్తని బట్టతో దాన్ని తుడిచేసాయి. ఇప్పుడు చల్లటి మంచినీళ్లతో కురుపులన్నీ కడిగి పొడి బట్టతో తుడు. గోడలకు వేసుకునే సున్నం తెలుసుగా, నీరు సున్నం అంటాం, అది కెళ్ళికొట్లో కూడా దొరుకుతుంది. కుంకుడు గింజంత తీసుకుని దొరికితే కనుక ఆముదం, లేకపోతే కొబ్బరి నూనె కలిపి టెంకాయ చెప్పులో వేసి బాగా రంగరించి ఆరారుగా కురుపుల మీద రాస్తుండు. చెప్పాగా 2 రోజులకే మానిపడతాయి, మళ్ళీ కొత్తవి రావు. పూర్తిగా ఎండిపోయేదాకా పెసరపప్పు శనగపప్పులకు సంబంధించినవి తినకుండా ఉంటే చాలు.
2: కందిపప్పు మజ్జిగ వాడచ్చా అమ్మా?
0: శ్రద్ధగా వింటుందే పక్కావిడ అడిగింది.
1: శుభ్రంగా వాడచ్చు.
2: అయితే మందులు మానమంటారా అండి?
0: పిల్ల తల్లి అడిగింది. ఇప్పుడు నేను చెప్పినట్లు పొద్దున్న సాయంత్రం చేయి, 2 రోజుల్లో నీకే తెలుస్తుంది వాడాలో మానాలో. రేపు ఈ పాటికి ఎండు ముఖం పట్టో కురుపులన్నీ
2: అంది జానకమ్మ. ఇప్పుడే చేస్తానమ్మా మీరు చెప్పినట్లు అంది పిల్ల తల్లి ఉత్సాహంగా.
0: ఆమె ముఖంలో కాస్తంత ధైర్యం కనపడింది. పెద్దావిడ ఆమాత్రం అజ తీసుకున్నందుకో ఆత్మీయంగా మాట్లాడినందుకో మరి.
2: జానకమ్మ సంచిలోంచి పరస్ తీసింది. అందులోంచి 50 రూపాయల కాగితం తీసి,
1: అమ్మాయి ఇదిగో ఈ పూటది బియ్యం తెచ్చి అన్నం వండిపెట్టు
0: పిల్ల తల్లికి ఇవ్వబోయింది.
1: వద్దు వద్దు,
0: పిల్ల తల్లి చెయ్యి వెనక్కి లాక్కుంది.
1: తీసుకో అమ్మా, నేనే 100 వేలు ఇవ్వడం లేదుగా. పసిపిల్ల ఆకలికి తట్టుకోలేదు, మన కష్టాలు ఇబ్బందులు వాళ్ళకేం తెలుస్తాయి, నిన్నటిదాకా

0: బతిమాలి బతిమాలి, వద్దన్న కొద్దీ పెట్టిన అమ్మ ఇప్పుడు ఆకలి అంటూనే పట్టించుకోవదేంటి అని వాళ్ళకి చేతనైన పద్ధతిలో ఏడ్చి పని సాధించుకోవాలని చూస్తారు. ఈ పూటకి 1 కిలో గింజలు తెచ్చుండు, కురుపులు తగ్గాక బండి తొక్కడానికి అబ్బాయికి శక్తుండాలా అనునయంగా అంది జానగమ్మ. మేం కూడా సాయం చేస్తానే ఉన్నామమ్మా, పక్కావిడ తప్పు చేసిందల్లా సంజాషి ఇచ్చింది. అదేంటమ్మా ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోకుండా ఎలా ఉంటారు, అందరం అంతంత మాత్రం వాళ్ళమే కదా, మిమ్మల్నెవరూ తప్పు పట్టరు అంటూ ఆవిడని సమర్థించి పిల్లతల్లితో, తీసుకో అమ్మా, మీ అమ్మిస్తే తీసుకునేదానివి కాదా అంది బలవంతంగా చేతిలో పెడుతూ. పిల్లతల్లి తల తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది కొంగుతో. కంటతడి పెట్టకమ్మా, కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి, మేమంతా లేమా, మనుషుల మధ్య ఉన్నారు గాని అడవిలో కాదు కదా అంది ధైర్యం చెబుతూ మందలిస్తూ. పాపా ఇంట్లోకి వెళ్ళి సంచిపెట్రా అంది పిల్లతో. రివ్వునలోనికెళ్ళి ప్లాస్టిక్ సంచితో వచ్చింది పిల్ల. ఇదిగో అమ్మమ్మ. అమ్మమ్మట అప్పుడే వరుస కలిపింది, చిత్రాంగివేనా తల్లి, పక్కావిడ మురిపింగా అంది. జానకమ్మ పిల్లతో పాటు రోడ్డువారగా ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికెళ్ళింది. 1 పెద్ద బ్రెడ్ 4 టైగర్ బిస్కెట్ ప్యాకెట్లు 1 పాల ప్యాకెట్ తీసుకుని డబ్బులిచ్చింది. అబ్బాయ్ నేనెవరో నీకు తెలియదనుకో, అయినా నన్ను నమ్మి నాకు అప్పు పెట్టాలి అంది బడ్డీ కొట్టు కుర్రాడితో. ఏంటండి అన్నాడు అబ్బాయి నవ్వుతూ. రేపటి నుంచి 1 నెల అంటే 30 రోజులు, ఇదిగో వీళ్ళకి ప్రొద్దున్నే 1 బ్రెడ్ 1 పాల ప్యాకెట్ పంపించు, ఆ మొత్తం డబ్బు నేను కడతాను. ఈ ఊళ్ళో మా మేనకోడలుంది, నేను ఎగ్గొట్టే మనిషిని గాను, ఒకరోజు అటు ఇటుగా నీ డబ్బు నీకు ఇచ్చేస్తా, భయమయ్యక్కర్లేదు నీకు అంది. అదేం లేదండి, భలేవారండి, తప్పకుండా పంపిస్తా అన్నాడా కుర్రాడు. చూడునాయనా, మనం నిత్యాన్నదానాలు చేయలేం, గుళ్ళో గోపురాలు కట్టించలేం, ఏదో ఇలాగా తోటి మనిషికి చేతనైనంత సాయం నువ్వు చేసిన పుణ్యం నీ పిల్లలకి అక్కరికొస్తుంది అంది. తప్పకుండా పంపిస్తానమ్మా, మీరేమనుమానం పెట్టుకోకండి అన్నాడు అబ్బాయి భరోసా ఇస్తూ. సంచి తెచ్చి పిల్లతల్లికిచ్చింది. అమ్మాయి నువ్వు వండి పెట్టేసరికి ఏవేళవుతుందో, ముందు పాలు కాచి ఈ రొట్టె ముక్కలు తినండి, రేపటి నుండి 4 రోజులు కూడా మీకు పాలు బ్రెడ్ పంపమని చెప్పా, ఆ డబ్బు గురించి మీకే సంబంధం లేదు అంది. ఇంకా ఎందుకమ్మా, వద్దమ్మా అన్నారు భార్యాభర్తలిద్దరూ. అలా మాట్లాడొద్దన్ననా, మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు, సరైన తిండి లేకపోతే, కురుపులు తగ్గాక రిక్షా తొక్కడానికి ఓపిక ఎలా వస్తుంది అంది పెద్దరికంతో వాళ్ళని కోప్పడుతూ. మళ్ళీ పర్స్ తీసి 5 రూపాయలు బిళ్ళ తీసి, పాపా దీంతో కొంచెం పంచదార తెచ్చి మీ అమ్మకివ్వు. భార్యాభర్తల కళ్ళ నిండా కృతజ్ఞత. కుర్రాడు మంచుల్లో ఉండి చేతిని జోడించాడు. అసహనంగా మొదలైన ఆ సంఘటన రాను రాను ఆసక్తికరంగా సాగి చివరికి నాకు మార్గదర్శకంగా ముగిసింది. నా కర్తవ్యం ఏంటో నిర్దేశించింది. అతి సామాన్యురాలైన జానకమ్మలో ఎంత గొప్ప మనసు దాగి ఉంది, నాకెందుకులే అని తప్పించుకుపోలేదు అందరిలా. నిజానికి వాళ్ళెవరో తెలీదు, ఆర్థికంగా బలవంతురాలు కాదు, వేలేమీ ఖర్చు పెట్టలేదు, కానీ ఎంత అద్భుతంగా సహాయపడగలిగింది, ఎటువంటి వాగ్దానాలు చెయ్యకుండానే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం చెప్పగలిగింది, వాళ్లల్లో ఎంత ఆత్మవిశ్వాసం నింపగలిగింది. అవును, నా చుట్టూనే ఉన్నారు అనేక మంది దుఃఖితులు నిస్సహాయులు, వాళ్లను ఆదుకోగలిగితే చేతనైన సహాయం చేయగలిగితే చాలు, నా జన్మ ధన్యమైనట్లే, నా డబ్బు సద్వినియోగం అయినట్లే. ఇంకా ఎవరినో సలహా అడగవలసిన పనేముంది, మెయిన్ రోడ్ వైపుకి తిరిగిన నన్ను చూసి అదేంటి అటు కాదు ఇటు రండి అంది జానకమ్మ. నేనొచ్చిన పని అయిపోయిందండి, మీరు వెళ్ళండి అంటూ అడ్డరోడ్డు వైపుకు సాగాను. జానకమ్మ నన్ను చిత్రంగా చూస్తూ ఉండిపోయింది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో మార్గదర్శి కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడి విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు.

0: MD-DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-5873.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. రేడియోష్ను 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకుని మావుళ్ళమ్మ శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచి కూరగాయలను మాలలుగా మహిళా భక్తులు తయారు చేశారు. టన్నుల కొద్దీ కూరగాయలను రప్పించి వాటిని అమ్మవారికి అలంకరణ చేశారు. ఆలయ మండపంలో ఈ కూరగాయలు అలంకరించారు. తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఎం మల్లికార్జున శర్మ అమ్మవారికి సంప్రోక్షణ, ప్రత్యేక పూజలు చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. మావుళ్ళమ్మను శాకంబరిగా దర్శించి తరించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి గణేష్ తెలిపారు. భీమవరం మండలం చిన్నామీరంలోని దత్తసాయి మందిరంలో మంగళవారం సాయి సత్యవ్రతాలు వైభవంగా నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు అన్న సమారాధన చేసినట్లు అర్చకుడు తెలిపారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మంగళవారం భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి 108 వివిధ రకాల మొక్కలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి పంచామృతాలతో, పళ్లరసాలతో అభిషేకాలు, శ్రీచక్రార్చన, నవవర్ణార్చన, లలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించారు. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందిస్తూ ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. 2025 డిసెంబర్ 29 ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 2026 జూలై 27 నాటికి మొత్తం 27 విడతలు నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 1016 దరఖాస్తులు అందాయని, వాటిలో 401 దరఖాస్తులను పరిష్కరించామని, 355 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కార ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు. వాహన ఫిట్నెస్ తనిఖీకి ఇతర జిల్లాలకు వెళ్లే అవస్థలు తప్పనున్నాయి. రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి సామర్థ్య ధృవీకరణలు ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. దేశ వ్యాప్తంగా ATS కేంద్రాలు అమల్లోకి వచ్చాయి. అక్కడే వాహనాలను ఆటోమేషన్ ద్వారా తనిఖీ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటే సామర్థ్య ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వమే ATS కేంద్రాలు నిర్వహిస్తోంది. రవాణా శాఖ ఆ బాధ్యతలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో దీనిని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. ఇప్పటిదాకా కోనసీమ, కృష్ణా జిల్లాలకు వాహనాలను తీసుకుని వెళ్లేవారు, సామర్థ్య పరీక్షలు చేయించేవారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ATS కేంద్రం అందుబాటులోకి వస్తుంది. పాలకోడేరు మండలం కోరుమామిడి గ్రామంలో ATS కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దీన్ని ప్రారంభించనున్నారు. ఇకపై భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు రవాణా శాఖ ఉప కార్యాలయాల పరిధిలో ఉన్న రవాణా వాహనాలన్నీ కోరుమామిడి కేంద్రంలోనే పరీక్షించుకునే వెసులుబాటు లభించింది. కొల్లేరు పక్షుల కేంద్రం అభివృద్ధికి 8 కీలక నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఒకవైపు కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించడంతో పాటు పర్యావరణాన్ని, పక్షుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. చెరువు గట్లను పటిష్టం చేసేందుకు, పక్షులకు అవసరమైన ఆవాస కేంద్రాలు, మట్టిదిబ్బలు ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను కేటాయిస్తూ ఉన్నారు. జిల్లాలో దస్తావేజ్ లేఖర్ల సమ్మె పెద్ద ప్రభావమే చూపుతోంది. ఆదాయం దారుణంగా పడిపోయింది. సొంతంగా దస్తావేజులు తయారు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తామంటూ సబ్ రిజిస్ట్రార్లు ప్రకటించినా ఫలితం కానరాలేదు. క్రయ విక్రయదారుల నుంచి స్పందన కొరబడింది. జిల్లా వ్యాప్తంగా 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 40 రిజిస్ట్రేషన్లు కావడం గగనంగా మారింది. సొసైటీలు రుణాలు ఇవ్వాలంటే తనఖా రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనికోసం భూ యజమానులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్.

స్టేషన్లు చేస్తారు. గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణం కావాలంటే 300 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇటువంటి సొసైటీ బాండ్ల వల్ల రిజిస్ట్రేషన్ శాఖకు పెద్దగా ఆదాయం రాదు. జిల్లాలో రోజుకు 5 లక్షల ఆదాయం సమకూరడం కష్టతరమవుతుంది. గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మొత్తంలో నర్సాపురం పురపాలక సంఘానికి 15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపి ఆమోదం రాగానే టెండర్లు పిలవాలన్న యోచనలో అధికారులు ఉన్నారు. మరోవైపు యుఐడిఎఫ్ యూసీఎఫ్ కింద వచ్చే 57 కోట్ల రూపాయలపై పురపాలకం ఎన్నో ఆశలు పెట్టుకుంది. వర్షాకాలం వచ్చినా వర్షాలు లేక సాగునీటి కోసం రైతాంగం అల్లాడిపోయారు. సోమవారం రాత్రి కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావంతో ఉన్న రైతాంగానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొండంతా ఊరటనిచ్చింది. 2 రోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలో కాలువ శివారు భూములు వరినాట్లకు నోచుకున్నాయి. తీవ్ర వర్షాభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వరినాట్లకు తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో రైతులు వర్షం కోసం ఎదురు చూస్తూనే కాలువల నీటితో వరినాట్లు పూర్తి చేశారు. సోమ మంగళవారాల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున సోమవారం 17.6 మిల్లీమీటర్లు, మంగళవారం ఉదయం 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రీసర్వేను పారదర్శకంగా వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఈ అంశంపై జేసీ కల్పశ్రీతో కలిసి మంగళవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఖచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పట్టాదార్ పాసపుస్తకాల పంపిణీ, ఐవీఆర్ఎస్ అంశాలపై సమీక్ష జరిపారు. ఇన్ఛార్జ్ డిఆర్ఓ ప్రభాకర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుపై రైతులు మొగ్గు చూపడంతో డెల్టాలోనూ ఏటా వాటి విస్తీర్ణం పెరుగుతోంది. ఈ క్రమంలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. వికసిత్ భారత్ జీరామ్జీ పథకం ద్వారా సన్న చిన్నకారు రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలను అందించడంతో పాటు 3 ఏళ్లపాటు వాటి సంరక్షణకు ఆర్థిక సాయం అందించనుంది. 25 సెంట్ల నుంచి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. మద్యం డ్రగ్స్ రహిత సమాజం పేరిట ఆలిండియా స్టూడెంట్స్ బ్లాక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రాలను ఆయన తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. మత్తుకు బానిసలైతే జీవితం నాశనం అవుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దంటూ అవగాహన కార్యక్రమాలను ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. భారత యువజన సేవలు క్రీడల మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరానికి టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సెట్వెల్ సీఈఓ ప్రభాకర్ తెలిపారు. నేల, నీరు, వాయు విన్యాస సాహసాల్లో ఉత్తమ విజయం సాధించిన, సాహస క్రీడల్లో అంకిత భావంతో నైపుణ్యం ప్రదర్శించిన వారు జీవితకాల సాఫల్యం కింద పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికయ్యేవారికి టెన్సింగ్ నార్గే ప్రతిమ, ధృవపత్రం, బ్లేజర్, చీర, 15 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారని అన్నారు. ఔత్సాహికులు ఆగస్టు 20వ తేదీలోపు పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రకృతిని కాపాడుకుంటేనే జీవుల మనుగడ సాధ్యమని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సి రమ్య పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళవారం గొల్లలకోడేరులో సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జి సి రమ్య ముఖ్య అతిథిగా పాల్గొని పలు సూచనలు చేశారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిస్నర్స్, ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో తన కళ్ళ నుండి జాలువారిన అక్షర మాలలతో తెలుగు సినీ రంగాన్ని, ప్రతి తెలుగువారి గుండెను అమృత కావ్యంగా మలిచిన యుగకవి, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి స్వర్ణోత్సవ సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించుకుందాం. తెలుగు భాషకు సొగసులు అద్దడంలో పాటలు పాండిత్యాన్ని, పామరత్వాన్ని అత్యంత సహజంగా ఒలికించడంలో సి నారాయణ రెడ్డి గారి శైలి అద్వితీయం. ఎన్టీఆర్ గారి సంచలన చిత్రం గులేబకావళి కథ ద్వారా సి నారాయణ రెడ్డి గారు సినీ గేయ రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తొలి అడుగులోని ఆయన రాసిన నన్ను దోచు కుందువటే వెన్నెల దొరస అని అనే పాట తెలుగు సినీ సంగీత చరిత్రలోని ఒక మహత్తరమైన మైలురాయిగా నిలిచిపోయింది. తొలి పాటతోని ప్రతి సంగీతాభిమాని గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సి నారాయణ రెడ్డి గారు ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. 3 దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రయాణంలో ఏకంగా 300కి పైగా పాటల్ని రచించి తెలుగు

సినీ రంగాన్ని నభూతో నా భవిష్యత్ అనేలా అలరించారు. ప్రణయ గీతాలైనా భక్తి పాటలైనా తత్వబోధ చేసే గేయాలైనా విప్లవ భావాలైనా ఆయన కళ్ళ నుండి వెలువడితే అది ఒక కావ్యంగా మారిపోవలసిందే. తెలుగు భాష ఉన్నంత వరకు, వెన్నెల కురిసే ప్రతి రాత్రి ఉన్నంత వరకు శ్రీ నారాయణ రెడ్డి గారి అక్షర మాధుర్యం ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. పద్మభూషణ్, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కలం నుండి చాలువారిన అక్షరమాలలు తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాల పాటు ఎలా ఏలాయో మనందరికీ తెలిసిందే. 1962లో ఆయన ప్రారంభించిన సినీ గేయ ప్రస్థానంలో తరతరాలుగా ప్రతి తెలుగువారి గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న ఆణిముత్యాల్లాంటి పాటల వైభవాన్ని ఒక అద్భుతమైన స్వర కావ్యంలా ఆస్వదిద్దాం. 1962లో ఆత్మబంధువు చిత్రంలో అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, చదువురాని వాడవని దిగులు చెందకు అంటూ లాలనలు కురిపించిన శ్రీ నారాయణ రెడ్డి గారు అదే ఏడాది గులేబకావళి కథలు నన్ను దోచు కుందువటే వన్నెల దొరసాని అని, కులగోత్రాల్లో చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా, చిలిపి కనుల తీయని చెలికాడా అని, రక్త సంబంధంలో ఎవరూ నన్ను కవ్వించి పోయేదెవరు అని రాసి మెప్పించారు. ఇకలనే 1963లో బందిపోటులో వగలరాణివి నీవే, సొగసు కాడను నేనే, అలానే చదువుకున్న అమ్మాయిల్లో కిలకిల నవ్వులు చిలికిన, మరి కర్ణాలు గాలికి కులమేది నేలకు కులమేది అనే మహోన్నతమైన తత్వాన్ని అందించారు. ఇక లక్షాధికారులు దాచాలంటే దాగవులే, మబ్బులు ఏముంది నా మనసులో ఏముంది, పునర్జన్మలు నీకోసం నా గానం నా ప్రాణం, మరి తిరుపతమ్మ కథలు పూవై విరిసిన పున్నమి వేళ అనే పాటలతో అమృత రసధారలు కురిపించారు. ఇక 1964లో అమరశిల్పి జక్కన్నలు ఈ నల్లని రాళ్లలు ఏ కన్నులు తాగెను అంటూ రాళ్లకు సైతం ప్రాణం పోశారు. మరి అదే ఏడాది గుడిగంటల్లో నీలి కన్నుల నీడలలోన, మరి మంచి మనుషులు అంతగా నన్ను చూడకు మాట్లాడకు, మురళీకృష్ణలో కనులు కనులు కలిసెను ఊ అను ఉహూ అను, రాముడు భీముడులో తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే అనే పాటలతో అలరించారు. ఇక అలాని 1965లో మంగమ్మ శపథంలో కనులే వేళ చిలిపిక నవ్వెను, మరి 1966లో పరమానందయ్య శిష్యుల కథలు నాలోని రాగమీవే నడయాడు తీగనీవే, 1968లో బందిపోటు దొంగల్లో విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా, బంగారు గాజుల్లో అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, చెల్లాయి పెళ్లికూతు రాయని, వరకట్నంలో ఇదేనా మన సాంప్రదాయం ఇదేనా, 1969లో ఏకవీరాలు కృష్ణ నీ పేరు తలచినా చాలు అనే పాటలతో మైమర్పించారు. 1970వ దశకంలోనూ ఆయన కలం విశ్వరూపం చూపించింది. 1970లో ధర్మదాతలు ఓ నాన్న నీ మనసే విన్నా, ఇకలని కోడలిదిద్దిన కాపురంలో నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు, లక్ష్మీ కటాక్షంలో రా వెన్నెల దొర కన్నీయను చేయరా అందించారు. 1971లో చెల్లెలి కాపురంలో కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, మట్టిలో మాణిక్యంలో రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్, అలానే 1972లో బాలమిత్రుల కథలు గున్నమామిడి కొమ్మ మీద, మరి మానవుడు దానవుడులో అణువు అణువున వెలసిన దేవ, అలానే తాత మనవుడిలో అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం వంటి జీవిత సత్యాలు బోధించారు.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334022. అలానే 1973లో అందాల రాముడిలో మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, శారదలు శారద నను చేరగా ఏమిటమ్మా సిగ్గ. 1974లో అల్లూరి సీతారామరాజులో వస్తాడు నారాజు ఈరోజు. కృష్ణవేణిలో కృష్ణవేణి తెలుగింటి విరపోణి, నిప్పులాంటి మనిషిలో స్నేహమేరా నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఓ సీత కథలో మల్లెకన్నా తెల్లనా మా సీత మనసు అనే పాటలతో ప్రతి గుండెను తెలిపారు. 1975లో అందమైన అనుబంధంలో ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే. బలిపీఠంలో మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి, ముత్యాల ముగ్గులో గోగులు పూచే గోగులు కాచే. 1976లో తూర్పు పడమరలో శివరంజని నవరాకిణి, 78లో శివరంజనిలో అభినవ తారవు, జోరుమీదున్నావు తుమ్మెద. 1980లో ప్రేమ తరంగాల్లో కలయైనా నిజమయైనా. 1984లో మంగమ్మగారి మనవళ్ళు చందరుడు నిన్ను చూసి, శ్రీసూర్య నారాయణ వేలుకో అనే పాటలు రాశారు. 1985లో స్వాతిముత్యంలో లాలీ లాలీ లాలీ లాలీ వటపత్ర సాయికి వరహాల లాలి అంటూ జోల పాటతో

జగత్తునుపారు. 1986లో రేపటి పౌరుల్లో పౌరులం, రేపటి పౌరులం. 1989లో సూత్రధారుల్లో జోలా జోలమ్మ జోలా అనే పాట. 1990-20వ శతాబ్దంలో అమ్మను మించి దైవమున్నదా. 1997లో ఉసైరావులమ్మ. 2001లో ప్రేమించులో కంటేనే అమ్మ అని అంటే ఎలా. 2003లో సీతయ్యలో ఇదిగో రాయలసీమ గట్ట. 2009లో అరుంధతిలో జేజమ్మ. మరియు 2011లో ఇంకెన్నాళ్ళు చిత్రంలో ఏమి వెలుతురు వరకు 5 దశాబ్దాల పాటు నిరంతరాయంగా తెలుగు పాటమ్మకు స్వర్ణాభరణాలు తొడిగారు. భాష ఏదైనా, కాలం ఏదైనా, శ్రీ నారాయణ రెడ్డి గారి పాట వింటే తెలుగువారి హృదయం ఆనందంతో పులకించిపోవలసిందే. ఆయన అక్షరాలు మన సంస్కృతికి, భాషకు శాశ్వతమైన కిరీటాలు. 5 దశాబ్దాల సుదీర్ఘ కాలంలో శ్రీ నారాయణ రెడ్డి గారి కలం నుండి చాలువారిన జోల పాటల లాలన నుండి జీవిత సత్యాల బోధన వరకు రాతి శిల్పాలకు ప్రాణం పోసే సాహిత్యం నుండి రాయలసీమ పౌరుషం వరకు ప్రతి భావోద్వేగానికి అక్షర రూపాన్ని ఇచ్చి తరతరాలుగా ప్రతి తెలుగువారి ఇంట్లో, మనసులు నిరంతరం మ్రోగుతున్న అమరస్వర కావ్యాలు ఈ పాటలు. అసలు ఒక సినీ పాటను ఆయన ఎంత వేగంగా, ఎంతటి లీలాజాలంగా రాసేవారో, సంగీత దర్శకుల్ని, నిర్మాతలను ఆయన ఎలా ఆశ్చర్యపరిచేవారో తెలిస్తే ఎవరైనా జేజేలు కొట్టాల్సిందే. సాధారణంగా ఒక పాట రాయడానికి కవులు రోజులు, వారాలు సమయం తీసుకుంటారు. కానీ శ్రీ నారాయణ రెడ్డి గారికి సీన్ వివరించి బాణి ఇస్తే చాలు, స్టూడియో నుండి ఇంటికెళ్లేలోపు లేదా కారు ప్రయాణంలోనే పాట పూర్తయిపోయేది. ఆత్మబంధువు సినిమాలోని అనగనగా ఒకరాజు అనే పాటను ఆయన కారులో వెళ్తూ కేవలం 10-10 నిమిషాల్లో పూర్తి చేశారంటే ఆయన అక్షరవేగం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. శ్రీనారాయణ రెడ్డి గారు కేవలం సినీ గేయ రచయిత మాత్రమే కాదు, మహోన్నతమైన విశ్వకవి. ఆయన రాసిన విశ్వంభర అనే వచన కవిత కావ్యానికి గాను 1988లో జ్ఞాన్పీఠ్ పురస్కారం వరించింది. తెలుగు సాహిత్యంలో ఈ అత్యున్నత అవార్డును అందుకున్న 2వ కవి ఆయన కావడం మన తెలుగు జాతికి గర్వకారణం. ఒకవైపు విశ్వకావ్యాలు రాస్తూనే, మరొక వైపు పామరులకు సైతం అర్థమయ్యేలా లలితమైన సినీ గీతాలను అందించడం ఒక్క సి నారాయణ రెడ్డి గారికే చెల్లింది. గాన గంధర్వుడు ఘంటసాల గారు, సి నారాయణ రెడ్డి గారు కలిసి పనిచేస్తున్నప్పుడు స్టూడియోలో ఒక అద్భుతమైన వాతావరణం ఉండేది. సి నారాయణ రెడ్డి గారు రాసిన పదాన్ని ఘంటసాల గారు తన గొంతుతో పలికించగానే సి నారాయణ రెడ్డి గారు పరవశించిపోయేవారు. అమరశిల్పి జక్కనలోని ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు తాకెను. పాట రికార్డింగ్ పూర్తయ్యాక ఘంటసాల గారిని ఆప్యాయంగా కౌగలించుకుని, నా అక్షరానికి నువ్వు ప్రాణం పోసావయ్యా అని సి నారాయణ రెడ్డి గారు భావోద్వేగానికి లోనయ్యారట.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
4: కేవీ మహాదేవన్ ఎస్పి కోదండపాణి పెండ్యాల వంటి పాతతరం దిక్కుచాలతోనే కాక ఎంఎం కీరవాణి కోటి ఇళయరాజా వంటి తర్వాతి తరం సంగీత దర్శకులతో కూడా ఆయన సమకాలీన ట్రెండ్కి తగ్గట్లు పాటలు రాశారు. అరుంధతిలో జేజమ్మ సీతయ్యలో ఇదిగో రాయలసీమ గట్ట పాటలు వింటే ఏ తరానికైనా ఉర్రుతలుగించేలా రాయడం ఆయనకే సాధ్యం అని నిరూపితమవుతుంది. కవిత్వంలో జ్ఞానపీఠం పాటల తోటలు వసంతకాలం తెలుగు భాషా సౌందర్యాన్ని పదాడంబరాన్ని సినీ రంగానికి పరిచయం చేసి తరతరాలకు చెరగని సాహిత్య నిధిని అందించిన బహున్నత మూర్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సినీ పాటల వైభవాన్ని ఆయనలోని అద్భుతమైన అక్షర వేగాన్ని చూసి మైమరచిపోతాం. అయితే ఆయన సహజమైన కవిత్వంలో అత్యంత విశిష్టమైన మధురమైన ఇంకొక కోణం ఉంది. అదే తెలుగు గజల్. సాధారణంగా గజల్ అంటే ఉర్దూ పారసీక భాషల సొత్తు అని అందరూ భావించేవారు. కానీ ఉర్దూ సాహిత్యంపై ఉన్న అపారమైన పట్టుతో ఆ గజల్లోని లయను ఆర్ద్రతను తెలుగుదనంలోకి వెలికించి తెలుగులో కూడా గజల్ రాయొచ్చు పసిడి పదాల పరవళ్లు తొక్కించచ్చు అని నిరూపించిన ప్రథమ దిగ్గజం మన సి నారాయణ రెడ్డి గారు. అందుకే ఆయన్ని తెలుగు గజల్ పితామహుడు అని పిలుస్తారు. ఆయన రాసిన అనేక సినీ గీతాల్లో ఈ గజల్ శైలి మత్లా అంటే తొలిపాదం మక్త ముగింపుల సౌందర్యం స్పష్టంగా కనిపిస్తుంది. చెల్లెలి కాపురం చిత్రంలో కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారద గులేబ కవళి కథలు నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని

0: లాంటి పాటల్లో ప్రణయాన్ని, విరహాన్ని, ఆర్ద్రతను గజల్ శైలిలోని సున్నితత్వంతో మేళవించి తెలుగు ప్రేక్షకులకు అమృత రసధారగా అందించారు. సి నారాయణరెడ్డి గారి గజళ్లలో క్లిష్టమైన గ్రాంథిక పదాలుండవు. అత్యంత సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యే నిత్య జీవిత పదాలతోనే లోతైన జీవిత సత్యాలను, శృంగారాన్ని, తత్వాన్ని ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. మబ్బులు కురిసే వేళలో, మనసులు తడిచే వేళలో అంటూ సాగే ఆయన గజల్స్ ప్రతి సంగీతాభిమాని గుండెల్లో నిలిచిపోయాయి. ఆయన కేవలం గజల్ రాయడమే కాదు, అనేక వేదికలపై స్వయంగా తన గాత్రంతో తనకే ప్రత్యేకమైన శైలిలు గజళ్లను పాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు. ఆయన గజల్స్ పాడుతుంటే ఆ ప్రాంగణమంతా ఒక కావ్య లోకల్లా మారిపోయేది. ఉర్దూ గజల్కుండే సున్నితత్వాన్ని, తెలుగు భాషకుండే తీపిదనాన్ని ఒకచోట కలిపి తెలుగు గేయ సాహిత్యానికి ఒక సరికొత్త అందాన్ని తెచ్చిన అక్షర శిల్పి డాక్టర్ సి నారాయణరెడ్డి గారు. అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి అని మన చిన్నప్పుడు అమ్మములు కథ చెప్పినట్లు ప్రారంభించి వస్తాడు నారాజు ఈరోజు అని విప్లవ వీరుడికి స్వాగతం పలికి ఆఖరికి వటపత్ర సాయికి వరహాల లాలి అంటూ జగత్తుకే జోలపాట పాడేంత వరకు సి నారాయణరెడ్డి గారు రాసిన పాటలన్నీ వింటుంటే ఏమనిపిస్తుందో తెలుసా? అసలు డాక్టర్ సి నారాయణరెడ్డి గారి చేతికి దొరికిన తర్వాతే తెలుగు మాటలకి అందం పెరిగిందేమో అనిపిస్తుంది. ఒకవేళ కనుక సి నారాయణరెడ్డి గారు ఈరోజు మన మధ్యన ఉండి ఈ రేడియో షో వింటుంటే ఉసిమిసి నవ్వుతూ, ఏవమ్మా ఆర్జే విజయమ్మ, నా 3000 పాటల్ని ఇంత త్వరగా చెప్పేస్తే ఎలా, ఇంకో 3000 భావాలు నా మనసులో దాగున్నాయి అని ఖచ్చితంగా మనతో కవితాత్మకమైన పంచలు వేసేవారేమో. మహాకవి, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని మన పాటకు స్వర్ణాభరణాలు తొడిగిన ఆ అక్షర సేనాపతికి, ఆ విశ్వంబర కవికి మన సిల్వర్ స్క్రీన్ తరపున మరియు శ్రోతలందరి తరపున నివాళులు. బిజినెస్, రేపటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరో సినీ ప్రముఖ చలన చిత్ర ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.
1: ఇదిగో రాయలసీమ గడ్డా.

అంతటి చిరంతన నిరంతర వికస్వర వైభవంతో విరాజిల్లిన రాయలసీమ, మన రైతన్నల సీమ, ఈనాడు దుష్కర ముష్కర చక్రవ దురంతాలతో అతలాకతలమవుతుంటే చూస్తూ ఉంటారా? చూస్తూనే ఉంటారా? అయితే

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

టెక్నాలజీ లేని కాలంలో పాటల రికార్డింగ్ కోసం చాలా శ్రమ పడేవారు. ఇంచుమించు ఒక పాట మొత్తం బయటకు వచ్చేసరికి చాలా రోజులు పట్టేది. పాట సాహిత్యపరంగా ఎంత బాగా రాసేవారు ఆ పాట పాడేవారు. సంగీత దర్శకులు కూడా అంతా శ్రమించేవారు. మరి మనిషి జీవనానికి దగ్గరగా ఎంతో విలువలతో ఉండిన పాటలు వచ్చేవి. అందుకే ఈనాటికి మనం వినగలుగుతున్నాం. అలాంటి పాటలు ఎప్పటికీ అజరామరమయని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మన రేడియో విష్ణు మీకు అందిస్తోంది అటువంటి పాటల సమాహారం ఆణిముత్యాలు. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఒక చిత్రం నుంచి వరుసగా 2 పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎస్డి లాల్ దర్శకత్వంలో 1976లో విడుదలైన చిత్రం నా పేరే భగవాన్. ఈ చిత్రంలో పి సుశీల గానం చేసిన మన్నించుమా ప్రియా పాట వింటారు. గీతరచన సి నారాయణరెడ్డి, సంగీతం చక్రవర్తి.

పి సుశీల గానం చేసిన పాట విన్నారు కదా. రామకృష్ణ మంజుల జంటగా నటించిన నా పేరే భగవాన్ చిత్రం నుంచి మరొక పాట పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మెడలో చేరిన చిలకమ్మ పాట వింటారు. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, శాంసంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల

ఏసీల పై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. నాగో చిత్రం నుంచి మీరు వినబోయే తర్వాత పాట ఓ చెల్లి ఎప్పుడమ్మా పాట వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

నాగు చిత్ర నుంచి పాటలు విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు ఏసీ త్రిలోక్ చందర్ దర్శక నిర్వహణలో 1965లో విడుదలైన చిత్రం నాది ఆడజన్మే. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పడిన చిన్నారి పొన్నారి పాట వింటారు. రచన దాశరథి, సంగీతం ఆర్ సుదర్శనం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు.

0: లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఎన్టీ రామారావు, సావిత్రి జంటగా నటించిన నాది ఆడజన్మ చిత్రంలో చివరిగా పి సుశీల గానం చేసిన కన్నయ్య నల్లని కన్నయ్య పాట వింటారు. రచన దాశరథి, సంగీతం ఆర్ సుదర్శనం.

0: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో వరుసగా ఒకే చిత్రంలోని రెండు పాటలు విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: FM 90.4. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహా. వెల్కమ్ టు మహిళ. లూనా లోప్స్ లారా, ఇప్పుడు ఈ పేరు వ్యాపార ప్రపంచంలో మార్మోగుతోంది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన లారా ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగిన అతి కొద్ది మంది బిలియనీర్ల సరసన చేరారు. 29 ఏళ్ల ఈ బ్రెజిల్ యువ పారిశ్రామికవేత్త ప్రపంచంలోనే అతి పిన్న మహిళా బిలియనీర్గా చరిత్ర సృష్టించారు. గతంలో ఈ స్థానంలో ఉన్న స్కేల్ ఏఐ సహ వ్యవస్థాపకురాలు లూసీ గువాను లారా వెనక్కి నెట్టేశారు. లారా సృష్టించిన ప్రొడక్షన్ మార్కెట్ స్టార్టప్ కల్షి మార్కెట్ విలువ $11 బిలియన్లకు చేరుకోవడంతో లారా వ్యక్తిగత వాటా విలువ $1.3 బిలియన్లకు చేరుకుంది. తద్వారా ఆమె ఈ ఘనతను అందుకున్నారు. మరి లూనా లోప్స్ లారా గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చిన్న బ్రేక్.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP,

0: angioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజని టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజని టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజని టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజని టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజని టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజని టైల్స్ సొంతం.
5: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బ్రెజిల్లో పుట్టిన లారా ప్రతిష్టాత్మక స్కూల్లో ప్రొఫెషనల్ బాలనేరేగా శిక్షణ తీసుకున్నారు. చదువులోనూ మెరకలా ఉండేవారు. బ్రెజిలియన్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్లో బంగారు పతకం, శాంటా క్యాటరీనా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో కాంస్య పతకం గెలుచుకున్నారు. హై స్కూల్ విద్య తరువాత ఆస్ట్రేలియాలో కొంతకాలం పాటు నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది మన్నులను అందుకున్నారు. ప్రతిరోజు న్యూస్ వినడాన్ని ఇష్టపడే లారాకు చిన్నప్పటి నుంచే వ్యాపార మెలకువలు అబ్బాయి. అవే ఆమెను ఆ తర్వాతి కాలంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాయి. అమెరికాలోని మాస్టాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న లారా 2019లో తన సహ విద్యార్థి అయిన తారక్ మాన్యూర్తో కలిసి రియల్ వరల్డ్ సంఘటనలైన ఎన్నికలు, ద్రవ్యోల్బణం, క్రీడల నుంచి పాపప్ సంస్కృతి వంటి భవిష్యత్ ఈవెంట్లపై ప్రజలు నేరుగా ట్రెండింగ్ చేయడానికి వీలు కల్పించే వేదిక కల్షీని స్థాపించారు. ఈ వ్యవస్థను ఒక నియమిత కాంట్రాక్ట్ మార్కెట్గా ఆపరేట్ చేయడానికి ప్రభుత్వ ఆమోదం కోసం ఈ ఇద్దరు కలిసి అనేక న్యాయ పోరాటాలు చేసి చివరికి విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఫలితాన్ని సరిగ్గా అంచనా వేయడం ద్వారా 4,000 కోట్ల విలువైన వ్యాపారం చేశారు. ఈ ఏడాది జూన్లో $2 బిలియన్గా ఉన్న కల్షీ మార్కెట్ విలువ డిసెంబర్ నాటికి $12 బిలియన్లకు చేరుకుంది. దీంతో లారా, తారక్ ఇద్దరు బిలియనీర్లుగా మారగా, లారా ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్గా రికార్డుకెక్కారు. లారాకు ప్రస్తుతం ఈ కంపెనీలో 12% వాటా ఉంది. దీని విలువ దాదాపు $1.3 బిలియన్. బ్రెజిలియన్లకు కూడా మనలాగే నమ్మకాలు ఎక్కువ. భారతీయుల్లానే వారు కూడా కుడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. నేను ఉదయం లేవగానే తొలుత కుడికాలనే నేలపై పెడతాను. దేవుడిపైన, పునర్జన్మలపైన నమ్మకం ఉంది. చిన్నప్పుడు పరీక్షలంటే విపరీతంగా భయపడేదాన్ని. అందుకే స్కూల్కి వెళ్ళడానికి అరగంట ముందు దేవుణ్ణి ప్రార్థించేదానిని. కంప్యూటర్ సైంటిస్ట్ రచయిత పాల్ గ్రహంను ఎక్స్లో ఫాలో అవుతూ ఉంటాను. రోజుకు దాదాపు 3 గంటల పాటు మొబైల్ చూడడం అలవాటు. అలాగే వారానికి ఒక డాక్యుమెంటరీ తప్పనిసరిగా చూడాల్సిందే. స్వాన్ లేక్ నృత్యం అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పే లారా సాంకేతిక ప్రపంచంలోనే కాకుండా ఆర్థిక మార్కెట్లోనూ ఒక యువ శక్తిగా, స్ఫూర్తిదాయకమైన మహిళగా నిలిచారు. ఓకే లిజనర్స్, మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD/DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ట్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్వెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్.

0: మొదలగు ప్రొసీజర్ చేయబడను.
1: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
0: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
1: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడను. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో, ఇన్ఫెర్టిలిటీ, పైల్ ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చలికి పెదవులు పగులుతూ రక్తం చిందుతూ ఉంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి, వేధించడంతో పాటు ఆహారం తీసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చిన్న చిట్కాలు పాటించి పెదవులు పగులను తగ్గించుకోవచ్చు. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని 2 సార్లు నీళ్ళలో ముంచి ఆ పైన పెదవులకు పట్టించాలి. అరగంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తూ ఉంటే కలబందలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పెదవుల పగుళ్లను నివారిస్తాయి. చిన్న గిన్నెలో 2 చెంచాల ఆలివ్ ఆయిల్, 1 చెంచా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చూపుడు వేలతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ పెదవులకు రాయాలి. ఇలా రోజుకు 4-5 సార్లు చేస్తూ ఉంటే పెదవులకు తగినంత తేమ అంది మృదువుగా మారతాయి. నొప్పి కూడా తగ్గిపోతుంది. అలాగే 2 చెంచాల తేనెలో 1 చెంచా ఆలివ్ ఆయిల్ కలిపి పెదవులకి రాసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు కీర రసాన్ని లేదా చల్లని గ్రీన్ టీ పెదవులకు పట్టించాలి. ఉదయానికల్లా నొప్పి తగ్గుతుంది. ఇలా రోజూ చేస్తూ ఉంటే పెదవులు తేమతో నిండి క్రమంగా పగులు తగ్గుతూ ఉంటాయి. తరచూ పెదవులకు పేరిన నెయ్యి రాసుకుంటూ ఉంటే పగుళ్ళు రావు. పెదవుల మీద పేరుకున్న మృతకణాలు తొలగిపోయి రక్త ప్రసరణ మెరుగవుతుంది. తగినంత తేమ అంది పెదవులు మృదువుగా మారతాయి. గిన్నెలో 1 చెంచా కివీ పండు గుజ్జు తీసుకుని అందులో 1/2 చెంచా పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించి 1/2 గంట తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. గుప్పటి గులాబీ రేకులను రోట్లో వేసి పాల చుక్కలు చులకరిస్తూ మెత్తగా నూరాలి. ఈ పేస్టును రాత్రి పడుకునే ముందు పెదవులకు పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే పగుళ్ళు తగ్గడమే కాకుండా పెదవులు ఎర్రగా మృదువుగా మారతాయి. కొంతమంది విడిచిన దుస్తులను మళ్లీ మళ్లీ ధరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చర్మ వ్యాధులతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలోనే కాదు, ఏ కాలంలో అయినా శరీరాన్ని కొద్దిపాటి చెమట పడుతూ ఉంటుంది. శరీరం మీద ధరించిన దుస్తులు ఈ చెమటను పీల్చుకుంటాయి. ఇలాంటి దుస్తులను మాటిమాటికి ధరిస్తూ ఉంటే వాటి మీద ఫంగస్, బ్యాక్టీరియాలు వృద్ధి పొందుతాయి. ఈ హానికర క్రిములు చర్మం మీద దుద్దర్లు, దురద, అలర్జీలను కలిగిస్తాయి. కాబట్టి స్నానం చేసిన తరువాత శుభ్రంగా ఉతికి ఆరబెట్టిన దుస్తులను మాత్రమే ధరించాలి. కుటుంబ సభ్యులు కూడా ఒకరి దుస్తులను మరొకరు వేసుకోకపోవడమే మంచిది. దుస్తుల వల్ల అంటువ్యాధులు, చర్మ సమస్యలు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి. పట్టుబట్టలు, జీన్స్, మందపాటి ప్యాంట్లు తదితరాలను కొద్దిసేపు మాత్రమే ధరించి విడిచినట్లయితే వాటిని గాలి తగిలేలా ఆరబెట్టి మరోసారి ధరించవచ్చు. వదులుగా ఉండే దుస్తులను కూడా మరోసారి ప్రయత్నించవచ్చు. అలాగని 2 లేదా 3 సార్లకు మించి వేసుకోకూడదు. బిగుతుగా ఉండే దుస్తులు, ఇన్నర్ వేర్లను మరోసారి ధరించకూడదు. రోజంతా ధరించి ఉన్న వాటిని గంటసేపు మాత్రమే ధరించినప్పటికీ ఎక్కువగా చెమట పట్టిన దుస్తులను మరోసారి వేసుకోకూడదు. రోజువారీ ధరించే టీషర్ట్లు, టాప్స్, సల్వార్ తదితరాలు శరీరాన్ని అంటుపెట్టుకుని ఉంటాయి. వీటిని ఒకసారి ధరించిన తర్వాత ఉతకకుండా మరొకసారి వేసుకోకూడదు. జిమ్కి వెళ్లేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ధరించిన దుస్తుల మీద అధికంగా చెమట, శరీరం నుంచి వెలువడే టాక్సిన్లు చేరి ఉంటాయి. ఈ దుస్తులను కూడా ఉతకకుండా మరోసారి ధరించకూడదు. ఓకే లిజనర్స్, మరికొన్ని వంటకాల గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: വരവരപ്പ് മഹേഷ്, MBBS, DNB, MS ന്യൂറോ സർജറി, ബ്രെയിൻ ആൻഡ് സ്പൈൻ സർജൻ ഡോക്ടർ എൻ മാധുരി, MBBS, MS, MCH സർജിക്കൽ ഓങ്കോളജി, FI, MAS ക്യാൻസർ സർജൻ,
1: വിനായക മൾട്ടി സ്പെഷ്യാലിറ്റി ഹോസ്പിറ്റൽ, JP റോഡ്, ഭീമവരം.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామాన్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యం ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం ముంబై మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే పచ్చి బఠానీలు, బంగాళదుంప, క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్, టొమాటో గుజ్జు, ఉల్లి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, మంచినీళ్ళు, కసూరి మేతి, కొత్తిమీర, వెన్న, షాజీరా, జీలకర్ర, మిరియాల పొడి, పావుబాజీ మసాలా, జీలకర్ర పొడి, గరం మసాలా. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కూరగాయ ముక్కల కోసం తీసుకున్నవన్నీ కలిపి వాటికి పట్టించి ఉంచాలి. నాన్ స్టిక్ ప్యాన్లో నూనె లేదా వెన్న వేసి కాగాక జీలకర్ర, షాజీరా, నల్ల యాలకాయ, లవంగాలు ఇలా దినుసులను అన్నీ వేసి వేగాక ఉల్లి ముద్ద వేయించాలి. అల్లం వెల్లుల్లి వేసి వేగాక టమాటో ముద్ద వేగనివ్వాలి. మసాలా పొడులన్నీ వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. పెరుగు మిశ్రమం పట్టించిన కూరగాయ ముక్కలు తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. మూత తీశాక కొత్తిమీర తురుము, కసూరి మేతి వేసి 1 నిమిషం ఉడికించి దించాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ముంబై మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకే లిజనర్స్, ఇప్పుడు మనం చెన్నై కలగూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఉల్లి ముద్ద కోసం ఉల్లి ముక్కలు, జీలకర్ర, సోంపు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి తురుము, గసగసాలు, పచ్చిమిర్చి, టొమాటోలు. కూర కోసం టమాటోలు 1.5 కప్పు, కూరగాయ ముక్కలు 2 కప్లు, ధనియాల పొడి 1 టీ స్పూను, పసుపు చిటికెడు, కొత్తిమీర 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడ. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఉల్లి ముద్ద కోసం తీసుకున్నవన్నీ కొద్దిగా నీళ్లు చిలకరించి ముద్దలా రుబ్బాలి. కూరగాయ ముక్కలన్నీ కోసి పక్కన ఉంచాలి. టొమాటోలు గుజ్జులా చేయాలి. నాన్ స్టిక్ ప్యాన్ లో నూనె వేసి కాగాక ఉల్లి ముద్ద వేయించాలి. టొమాటో గుజ్జు వేసి వేగాక కొబ్బరి ముద్ద, ఉప్పు, పసుపు వేసి 2 నిమిషాలు ఉడికించాలి. కూరగాయ ముక్కలు వేసి ఉడికాక ధనియాల పొడి, కొత్తిమీర తురుము వేసి 1 నిమిషం ఉడికించి దించాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చెన్నై కలగూర రెడీ అయిపోతుంది. ఓకే లిజనర్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే మహిళా ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆచే నేహ.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ శ్వాసతోనే లభిస్తుంది. అయితే మనం పీల్చుకున్న గాలి ముందు శ్వాసనాళం మరియు గాలి గొట్టాల్లోకి, అక్కడ నుంచి సూక్ష్మమైన గాలి గదుల్లోకి వెళ్తుంది. అప్పుడు గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి చేరుతుంది. అదే సమయంలో గాలి గదులు రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి మనం విడిచిపెట్టే గాలి ద్వారా బయటకు పంపుతాయి. అయితే ఇంతటి కీలకమైన పనిని నిర్వహించే ఊపిరితిత్తులు దెబ్బతింటే ఇంకేమైనా ఉందా? మరి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి ప్రక్రియే అస్తవ్యస్తమవుతుంది. COPDలో కూడా జరిగేది ఇదే. దీనికి మూలం గాలి గొట్టాలు, గాలి గదులు దెబ్బతినటమే. అయితే మన ఊపిరితిత్తుల్లో కోట్లాది గాలి గదులుంటాయి. నిజానికి మనకు వీటిల్లో మూడో వంతే సరిపోతాయి. ఇది ఒక రకంగా వరం, మరో రకంగా శాపం. అయితే ఊపిరితిత్తులు బాగా దెబ్బతినేంత వరకు ఇబ్బందులేమీ ఉండవు. కానీ అప్పటి వరకు COPD నిశ్శబ్దంగా లోపల దాడి చేస్తూనే వస్తుంది. మనం గుర్తించేసరికే గాలి గదులు, గాలి గొట్టాలు కోలుకోలేనంతగా చెడిపోతాయి. COPD జబ్బు బాగా ముదిరేంత వరకు మనం తెలుసుకోలేకపోవటానికి కారణమిదే. అయితే పరిస్థితి విషమిస్తే మరణించే ప్రమాదం కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ మరణాలకు దారితీస్తున్న జబ్బుల్లో COPD 4వ స్థానంలో ఉండడమే దీనికి నిదర్శనం. నివారించుకునే అవకాశం ఉన్నా, అదుపులో ఉంచే మందులున్నా సరే దీనికి బలవటం అనేది నిజంగా విచారకరం. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీన్ని బారిన పడుతుండటం ఆందోళనకరం. మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే, దాదాపు 7 మందిలో జబ్బు గుర్తించకుండా ఉండిపోవటం, వయసుతో పాటు దగ్గు మామూలేనని అనుకోవటం, చిట్కాలేవో పాటించడం, ఇతర జబ్బుల్లా పొరపడటం వంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి. కాబట్టి దీనిపై అంత అవగాహన కలిగించడం తప్పనిసరి. తరచూ ఆయాసం వస్తుందా? ముఖ్యంగా శ్రమతో కూడిన పనులు చేసేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్, అదేనండి COPD కావచ్చు. దీన్ని ఆదిలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స ఆరంభించవచ్చు, మందులతో నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే దీని లక్షణాలు ఆలస్యంగా మొదలవ్వటం, వీటిని గుర్తించేసరికి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని ఉండటం దురదృష్టకరం. అందుకే సమస్యను తొలి దశలోనే గుర్తించడం ముఖ్యమని ప్రపంచ COPD దినం నొక్కి చెబుతోంది. ఆయాసమా? అయితే COPD కావచ్చు అని నినదిస్తోంది. మరి దీనికి కారణాలేంటి? పొగ తాగటం. అతిపెద్ద కారణం పొగ తాగటమే. COPD బాధితుల్లో 95% మంది పొగ తాగేవారే. అయితే ఒకప్పుడు సమస్య 55 నుంచి 60 ఏళ్ల వారిలో కనిపిస్తుండేదట. మరి ఇప్పుడైతే 35 నుంచి 40 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. దీనికి కారణం చిన్నతనంలోనే పొగ తాగటానికి అలవాటు పడటమాట. మరి ఎంత ఎక్కువ కాలంగా పొగ తాగితే అంత ఎక్కువ ముప్పు పొంచి ఉంటుంది. పొగాకులోని రసాయనాలు గాలి గొట్టాల్లో, గాలి గదుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపించి అవి దెబ్బతినేలా చేస్తాయట. సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చేవారికే కాదు, వారి పక్కన ఉండి ఆ పొగలను పీల్చేవారికి కూడా ముప్పేనట. మరి వెలుగుతున్న సిగరెట్ నుంచి వెలుగుపడే పొగ మరింత ప్రమాదకరమట. బీడీల్లో నాసిరకం పొగాకు వాడటం వల్ల హానికారకాలు ఎక్కువగా ఉంటాయట. బీడీ ఆకు నుంచే వెలుగుపడే పొగ కూడా ప్రమాదమే. మరి ఇంటి కాలుష్యం కూడా దీనికి కారణమే అట. కట్టెలు, బొగ్గులు, పిడకల పొయ్యల నుంచి వెలువడే పొగ కూడా హానికరమే. ముఖ్యంగా ఇరుకిరుకు గదుల్లో ఇలాంటి పొయ్యల మీద దీర్ఘకాలం వంట చేసే మహిళలకు ముప్పు చాలా ఎక్కువట. మరి బయట కాలుష్యం, వాయు కాలుష్యం, రసాయన పొగలు, దుమ్ము, పంట వ్యర్థాలను కాల్చడం కూడా COPDకి దారితీస్తాయట. మరి ఆస్తమా, చిన్నప్పుడు తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డవారికి ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందని వారికి ఇది రావచ్చట. ఇన్ఫెక్షన్లు పెద్ద వయసు కూడా కారణం కావచ్చు. COPDలో క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫెసిమా అనే రెండు రకాలున్నాయట. చాలా మందికి ఇవి రెండు ఉంటాయి. అయితే కొందరికి మాత్రం ఏదో ఒకటే ఉండొచ్చు. మరి క్రానిక్ బ్రాంకైటిస్, ఇది గాలి గొట్టాల్లో వాపు ప్రక్రియ తలెత్తిస్తుంది. పెద్ద ఎత్తున లోపలికి చొచ్చుకొచ్చే సిగరెట్ల పొగ వంటి వాటిని గాలి గొట్టాలు అంతగా ఎదుర్కోలేవట. మరి దీంతో సున్నితమైన లోపలి పొర దెబ్బతింటుంది. మరోవైపు రోగ నిరోధక వ్యవస్థ పొగను శత్రువుగా భావించి ఎదురుదాడి చేస్తుంది. దీంతో వాపు ప్రక్రియ తలెత్తుతుంది, గాలి గొట్టాలు ఉబ్బి లోపలి మార్గం సన్నబడుతుంది, కళ్ళ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో శ్వాస

తీసుకోవడం చాలా కష్టమవుతుంది. ఎంఫెసిమా, ఇందులో గాలి గొట్టాలతో పాటు గాలి గదులు కూడా దెబ్బతింటాయి. కొన్ని గదులు చిట్లిపోవచ్చు, మరికొన్నైతే రెండు మూడు గదులుగా కలిసిపోవచ్చు. దీంతో లోపలికి వెళ్లిన గాలి బయటకు రాలేక చిక్కుకుపోతుంది. అప్పుడు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మార్పిడి ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. సరేనండి, ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేను

0: కున్న తప్పకుండా ఫోటోషాప్ చేశాడని, లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. దగ్గే ప్రధాన లక్ష్యమట. సీఓపీడి లక్షణాల్లో ప్రధానమైనది ఎడతెరపలేని దగ్గు, ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువగా ఉంటుందట. మరి దగ్గుతో పాటు కళ్ళ కూడా పడుతుంది. 3 నెలలు దాటిన దగ్గు తగ్గకపోతే సీఓపీడిని అనుమానించాల్సిందే. రాను ఆయాసం మొదలవుతుంది. మొదట్లో కాస్త కష్టమైన పనులు చేసినప్పుడు ఆయాసం కలుగుతుంది. ఆ తర్వాత మెట్లు ఎక్కటం వంటివి చేసినప్పుడు శ్వాస కష్టంగా అనిపిస్తుంది. అనంతరం రోజువారీ పనులు చేస్తున్న ఆయాసం వేధిస్తుంది. చివరికి కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా ఆయాసం రావచ్చు. మరి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాయామం ఆపద్దు. రోజుకి కనీసం 40 నిమిషాలు సేపైనా నడవాలి. ఆయాసం వచ్చినప్పుడు కాసేపు కూర్చొని తిరిగి నడవాలి. దగ్గు ఆయాసం మూలంగా సరిగా తినకపోవటం వల్ల కూడా పోషణ లోపం తలెత్తొచ్చు. కాబట్టి ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. సాధారణంగా అయితే 60 కిలోల బరువున్న వారికి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. కానీ సీఓపీడి గల వారికైతే 90 నుండి 120 గ్రాములు కావాలి. న్యూమోనియా ఫ్లూ టీకాలు విధిగా తీసుకోవాలి. మరి దీన్ని ఎలా నిర్ధారణ చేయొచ్చు? సీఓపీడిని ఖచ్చితంగా నిర్ధారించడం చాలా ముఖ్యం. అయితే అప్పుడే సరైన చికిత్స సాధ్యమవుతుంది. సమస్యని గుర్తించకుండా దగ్గు ఆయాసం తగ్గటానికి ఏవేవో మందులు తీసుకుంటూ సీఓపీడి లోపలే ముదురుతూ వస్తుందని గుర్తించాలి. లక్షణాలు తీరుతెన్నులను బట్టి దీన్ని అనుమానిస్తారు. కొన్ని ప్రశ్నల సాయంతో తీవ్రతను అంచనా వేస్తారు. స్పైరోమెట్రీ ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో శ్వాసని గట్టిగా తీసుకొని ఒక గొట్టం లాంటి పరికరంలోకి గాలిని బలంగా ఊదిస్తారు. సాధారణంగా గాలిని ఊదినప్పుడు మొదటి క్షణంలోనే 80 నుంచి 90% బయటకు వస్తుంది. అదే సీఓపీడిలో అయితే 70% కన్నా ఎక్కువగా బయటకు వస్తుంది. సీఓపీడీనా ఆస్తమానా అన్నది తెలుసుకోవటానికి స్పైరోమెట్రీ ఉపయోగపడుతుంది. మరి ఆస్తమాలో తొలి క్షణంలో గాలి బయటకు బాగా వస్తుంది, కానీ సీఓపీడీలో అంతగా రాదు. క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్లోనూ దగ్గు, కళ్ళె పడటం వంటివి ఉంటాయి. అయితే అందువల్ల ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమో అని తెలుసుకోవటానికి ఎక్స్రే, రక్త, కళ్ళె పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. చికిత్స. ఇప్పుడు సీఓపీడీకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటికన్నా కూడా ముందు కౌన్సిలింగ్ చాలా అవసరం. పొగ అలవాటు పూర్తిగా మానేయటం అన్నిటికన్నా ముఖ్యం. ఇందుకు కౌన్సిలింగ్ ఉపయోగపడుతుంది. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారు, ఆర్థిక స్థితులేంటి అనే దాన్ని బట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. సీఓపీడీలో ఒకసారి గాలి గొట్టాలు, గాలి గదులు దెబ్బతింటే తిరిగి మామూలు స్థితికి రావు. అయినా కూడా మందులతో లక్షణాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. గాలి గొట్టాలు విప్పారేలా చేసే బ్రాంకోడైలేటర్లు, కళ్ళె ఉత్పత్తిని తగ్గించే మస్కరినిన్ యాంటోగోనిట్స్ వాపును తగ్గించే మందులు మేలు చేస్తాయి. వీటిని ఇన్హేలర్ల రూపంలో రోజుకు ఒకసారి తీసుకుంటే చాలు, 24 గంటలు పనిచేస్తాయి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రో స్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5,000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. అది 2011 సుమారు 5 కిలోల బరువున్న 6 నెలల పసికందును ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే తీవ్ర గుండె వైఫల్యం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నాయి. పరీక్షల అనంతరం గుండె గోడలో పలుచోట్ల రంధ్రాలున్నట్టు తేలింది. మంచి చికిత్స చేసిన ఇన్ఫెక్షన్ ఆయాసంతో పరిస్థితి బాగా విషమించింది. అయితే కృత్రిమ శ్వాస అవసరమైంది. శస్త్రచికిత్స చేయలేని పరిస్థితి. మామూలుగానైతే ట్రాన్స్కార్టర్ పద్ధతిలో ఆర్టరీ యోవీనస్ లూప్ ఏర్పాటు చేసి గుండె రంధ్రాలు మూసేయాల్సి ఉంటుంది. అయితే అది సంక్లిష్టమైన ప్రక్రియ, సమయము ఎక్కువ పడుతుంది. అయితే ముఖ్యంగా శిశువులకు ఇది ముప్పు కలిగించవచ్చు. బిడ్డ పరిస్థితి నాజూకుగా ఉండటం వల్ల తేలికైన సురక్షితమైన విధానంతో రంధ్రం మూసేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన మెదిలింది. ఇదే మొత్తం చికిత్స గతిని మార్చేసింది. ఆ శిశువుకు రెట్రోగ్రేడ్ వైర్ ఓన్లీ విధానంతో గుండె రంధ్రాలను మూసేయాలని నిర్ణయించాం. ముందుగా 5 చిన్న ఫ్రెంచ్ ఆర్టేరియల్ షీట్స్ హైడ్రోఫోలిక్ గైడ్ తీగ సాయంతో గుండె రంధ్రాలు ఆవలికి చేరుకున్నాం. అనంతరం ఆంప్లాట్జర్ డక్ట్ ఆక్లూడర్ 2 పరికరంతో

కుడి దమని ద్వారా పెద్ద రంధ్రాలను మూసేశాం. మిగిలిన చిన్న రంధ్రాలన్నీ వాటంతట అవే పూడుకున్నాయి. అయితే బిడ్డ ఎదుగుదల సక్రమంగా సాగింది. ఈ అనుభవమే కొత్త పరికరం ఆవిష్కరణకి దారితీసింది. అదే కోనార్ ఎంఫస్. ఓ చిన్నారి అవసరం, బిడ్డను కాపాడాలనే తాపత్రయమే దీనికి మూలం. చిట్టకుండల చికిత్సలో ఇది విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన మా తొలి అనుభవాలు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పత్రికలో ప్రచురితమయ్యాయి. సంప్రదాయ పద్ధతులకు ప్రయత్నంగాను ఇప్పుడు దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. గుండె రంధ్రాలను పూడ్చటానికి రూపొందించిన ఈ రెట్రోగ్రేడ్ విధానానికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ 2012లో ఉత్తమ ఆవిష్కరణ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దీనికి భారత్, అమెరికా, దక్షిణ కొరియా, వియట్నాం, ఫిలిప్పీన్స్, యూరోపియన్ ప్రాంతాల్లో పాటు ఎన్నో అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి. గుండె రంధ్రాలను పూడ్చటానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎంతో మంది దీన్ని అనుసరిస్తున్నారు. దీనికి అనుగుణంగానే పరికరాన్ని రూపొందిస్తూ మెరుగుపరుస్తూ వచ్చాం. దీన్ని మొదట్లో మల్టీఫంక్షనల్ ఆక్లూడర్ అనే పిలిచేవాళ్ళం. యూరోపియన్ కాన్ఫార్మిటీ ప్రామాణిక చిహ్నాన్ని కేటాయించేటప్పుడు నా పేరు స్ఫురించేలా కోనార్ ఎంఫస్ అని నామకరణం చేసింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దీనంతటికీ మూలం ఒక శిశువు విషమ పరిస్థేనని తోస్తుంది. బిడ్డను బతికించాలనే తాపత్రయమే ప్రపంచ స్థాయి ఆవిష్కరణకు దారితీసింది. లక్షలాది పిల్లల ప్రాణాలను రక్షించటానికిది తోడ్పడుతుంది. డాక్టర్ ఆలోచనే కాదు, వైద్య విజ్ఞానరంగం తీరునే ఒకే ఒక్క రోగి మార్చగలడని ఈ అనుభవం గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ఈ

0: ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: ఒక మిశ్రమ హరిత ఎరువుతో భూములని సంపన్నం చేయడం. దశాబ్దాల తరబడి రసాయనిక ఎరువులని వాడిన రైతులు తమ భూముల నాణ్యత క్షీణించడాన్ని గమనించారు. ఎరువుల ధరలు పెరుగుతుండటంతో అనేక మంది రైతులు తమ భూములని సహజమైన పద్ధతిలో ఆరోగ్యంగా ఉత్పాదకంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారు. పొలపు ఎరువు మంచిదే కానీ తరచుగా దొరకదు.
2: ఒకప్పటి రోజుల్లో పొలం పనుల్లో సహాయపడతాయని చాలా పశువులను పెంచేవాడిని కాబట్టి పెద్ద మొత్తంలో ఎరువు లభించేది. కానీ పొలం కోసం ట్రాక్టర్ని కొన్న తర్వాత పశువులని పెంచడం తగ్గించాను. రసాయనిక ఎరువుల మీద పూర్తిగా ఆధారపడ్డాను. ఎరువుల మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది కాబట్టి లాభం దక్కేది కాదు. ఒకప్పుడు పొలంలో నడుస్తుంటే మట్టి మెత్తగా అనిపించేది, ఇప్పుడు అదే మట్టి గట్టిపడిపోయింది. ఏం చెయ్యాలని 50 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్న మా నాన్నగారిని సంప్రదించాను. రసాయనిక ఎరువులను వాడాను కాబట్టి మట్టిలోని సూక్ష్మ జీవులు చనిపోయి మట్టి గట్టిపడిపోయిందన్నారాయన. రసాయనిక ఎరువులను వాడటం ఇంకా కొనసాగిస్తే నా దిగుబడి నశించడమే కాక భూసారం మరింత తగ్గిపోయి అసలు వ్యవసాయాన్నే కొనసాగించలేకపోతానని కూడా అన్నారు.
1: దక్షిణ భారతదేశపు రైతుల నుంచి మనం నేర్చుకోబోతున్నట్లు మీ పొలం చుట్టూ చెట్లు పొదలని నాటవచ్చు.
2: విత్తనాలు నాటి అవి పెరిగిన తర్వాత చేర్చితే అది భూసారాన్ని పెంచడమే కాక మట్టిలోని మంచి సూక్ష్మ జీవాలను పెంచుతుంది కూడా. ఇలా నేను గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నా మట్టి మళ్లీ మెత్తగా మారింది. నాకు మంచి దిగుబడి దక్కుతూ లాభాలు వస్తున్నాయి. ఇలాంటి సేద్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను.
1: సూక్ష్మజీవులు పనిచేయడం వలన మట్టి గట్టితనం తగ్గి మట్టి రేణువుల మధ్య ఎడం పెరుగుతుంది కాబట్టి అందులో నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. ఇంకా మరెన్నో లాభాలున్నాయి. మినుములు, నువ్వులు, అలసందలు, వేరుశెనగ, సోయాబీన్స్ వంటి కొన్ని హరిత ఎరువు మొక్కల వేళ్లల్లో జీవించే కొన్ని మేలు చేసే సూక్ష్మక్రిములు గాలిలోని నత్రజనిని గ్రహిస్తాయి. అవి ఈ నత్రజనిని మొక్కలు పీల్చుకోగలిగే రూపంలోకి మార్చుతాయి. హరిత ఎరువు పంటలు కలుపు మొక్కలని కూడా అణిచివేస్తాయి.
2: నేను కొబ్బరి, జామ తోటల్ని సేద్యం చేస్తున్నాను. కప్పుడు పంట లేకపోతే చెట్ల మధ్య కలుపు మొక్కలు బాగా పెరిగి నేను చెట్లకు ఉద్దేశించిన ఎరువుని, నీళ్లను తీసేసుకుంటాయి. నేనెప్పుడు హరిత ఎరువు పంటల్ని నాటి మట్టిలో చేర్చుతాను. అది కలుపు మొక్కల ఎదుగుదలను తగ్గించి పంటకు పోషణనిస్తుంది.
1: హరిత ఎరువు పంటలు నేలని కప్పేస్తాయి కాబట్టి భారీ వర్షాల నుంచి, మండే ఎండల నుంచి దాన్ని కాపాడి కోతని అరికడతాయి. వాటి వేళ్లు మట్టి కణాలని పట్టి ఉంచి కదలనివ్వవు. మట్టికి జైవిక పదార్థాలు

0: ఎరువులను చేర్చి హరిత ఎరువు మట్టి పొందికను పెంపొందిస్తుంది. హరిత ఎరువు పంటలు తెగుళ్లు వ్యాధుల జీవక్రమాన్ని ఛిద్రం చేస్తాయి.
1: నేను కూరగాయల సేద్యం చేస్తాను. నా వంగ తోటకి వ్యాధి సోకితే పంటని మొత్తం కోసిన తర్వాత కూడా మట్టిలో వ్యాధి మిగిలి తర్వాతి పంట మీద దాడి చేస్తుంది. వేసిన పంటనే వేస్తే మొక్కలకు వ్యాధి సోకి దిగుబడి రాదు. దీన్ని అరికట్టి మట్టిని సంపన్నం చేయడానికి ప్రధాన పంట వేయడానికి ముందు హరిత ఎరువు పంటల్ని పెంచుతాను. కూరగాయల పంటనిచ్చే రోగకారకాలకు ఇవి నచ్చవు, కాబట్టి ఆహారం లేక అవి చచ్చిపోతాయి. దాంతో నా ఎరువులు తెగుళ్ల మందుల ఖర్చులు ఆదా అవుతాయి.
0: ఇప్పుడు హరిత ఎరువు పంటలని ఎలా నాటాలో చూద్దాం. ముందు మీ పొలాన్ని పైపైన దున్ని గడ్డలను చిదిమి మట్టిని మెత్తబరచడానికి నొల్ల చేయాలి. అర హెక్టార్ కి వేర్వేరు రకాల పంటల విత్తనాలు 10 కిలోలు కావాలి. మీ వద్ద ఉన్న దాన్ని బట్టి హరిత ఎరువు పంట రకాన్ని విత్తనాల మొత్తాన్ని సరిచేయవచ్చు. అర హెక్టారులో నాటడానికి భారతదేశంలోని రైతులు 2 కిలోల మిల్లెట్ లేదా జొన్న గాని, 2 కిలోల పప్పులు వంటివి, పెసలు లేక మినుములు గాని తీసుకుంటారు. ఇంకా 2 కిలోల నువ్వులు లేక సోయాబీన్స్ వంటి నూనె ధాన్యాలను తీసుకుంటారు. వీటికి 2 కిలోల జీలుగు లేక జనపనార వంటి హరిత ఎరువు పంటల విత్తనాలని కలుపుతారు. కొత్తిమీర, జీలకర్ర వంటి మసాలా దినుసుల విత్తనాలు 2 కిలోలు చేర్చుతారు. మట్టిలోకి చేర్చినప్పుడు ఈ 5 రకాల పంటలు నత్రజని, భాస్వరం, పొటాషియం ఇంకా అనేక సూక్ష్మ పోషకాలను సమకూర్చుతాయి. ఈ విత్తనాలన్నీ కలపాలి.
1: పప్పు ధాన్యాల హరిత ఎరువులకు సిరిధాన్యాల కన్నా ఎక్కువ నీళ్లు కావాలి. అందుకని ఒకే రకపు విత్తనం కన్నా నేను అనేక రకాల విత్తనాలు నాటుతాం. పైగా సిరిధాన్యాల్లో కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పప్పు ధాన్యాల్లో జింక్, నూనె పుప్పుల్లో మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇతర పంటల కన్నా హరిత ఎరువు పంటల్లో నత్రజని ఎక్కువ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి మీరు చవకైన విత్తనాలను వాడవచ్చు. అందుబాటులో ఉన్న విత్తనాలని ఎక్కువగాను, తక్కువ దొరికే విత్తనాలని తక్కువగాను వాడవచ్చు.
0: నాటే ముందు 1 లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి ఆ ద్రావణంలో విత్తనాలు అరగంట సేపు నానబెట్టాలి. విత్తనాల ద్వారా వ్యాపించే వ్యాధులని అదుపు చేసే శిలీంద్రనాశక లక్షణాలు గోమూత్రానికి ఉన్నాయి. శుద్ధి చేసిన విత్తనాలని ఇప్పుడు పొలంలో నాటాలి. కరువు ఏర్పడితే పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. మొక్కలు 5 నుంచి 6 వారాలవి అయ్యాక వాటిని మట్టిలో పైపైన చేర్చి వారం రోజుల పాటు పుల్లనివ్వాలి. సూక్ష్మజీవుల సాయంతో ఈ మొక్కలు మీ ప్రధాన పంట కోసం పోషకాలని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇప్పుడు మీ పొలం సేద్యానికి సిద్ధంగా ఉంది. కొందరు రైతులు ఇతర ఆకులతో కూడా తమ పొలాలని సంపన్నం చేస్తున్నారు. మీ పొలాన్ని జైవిక పదార్థాలు పోషకాలతో సంపన్నం చేయడానికి పచ్చని ఆకులని, చెట్ల కింద రాలిపడిన ఆకులని చేర్చవచ్చు.
2: పొలం చుట్టూ చాలా చెట్లని పెంచాను. ప్రధాన పంట నాట్లు వేసే ముందు ఆ చెట్ల ఆకులని సేకరించి పొలంలో పరిచి దున్నుతాను. వారం రోజుల పాటు వాటిని కొళ్ళనిచ్చి అవి ఎరువుగా మారాక అప్పుడు ప్రధాన పంట నాట్లను వేస్తాను. దీనివల్ల పంట ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దీంతో నాకు సమయం ఆదా అవుతుంది.
0: మీ పొలంలోనూ చుట్టూ తాను పూల మొక్కలను, పొదలను చేర్చితే అవి అదనపు లాభాలని అందిస్తాయి.
2: పొలం చుట్టూతా పూల మొక్కలని పెంచుతాను. మట్టి సంపన్నమై దిగుబడి పెరుగుతుంది. పూలలోని తేనె నుంచి ఆహారాన్ని, పుప్పొడిని సేకరించడానికి తేనెటీగలు వస్తాయి. మొక్కలని పుష్ప పరాగ సంపర్కం జరుగుతాయి కాబట్టి నాకు మెరుగైన దిగుబడి లభిస్తుంది.
0: బంజరు భూములని మీరు సేద్య భూములుగా మార్చాలనుకుంటే హరిత ఎరువు విత్తనాలని 2-3 సార్లు నాటడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత 6 వారాల వయసున్న హరిత ఎరువు పంటల్ని మట్టిలోకి చేర్చాలి. ఇలా చేస్తే మట్టి గట్టిదనం తగ్గి సారవంతమై సేద్యానికి అనుకూలమవుతుంది. ఉప్పుదనంతో బాగా దెబ్బతిన్న భూములని పునరుజ్జీవింప చేయడానికి కూడా ఈ పద్ధతి ఉపకరిస్తుంది.
1: పొలాన్ని దున్నిన తర్వాత వరి మొక్క, పెసలు, జిలుగు, ఆముదపు విత్తనాలని కలిపి నాటాను. నెల తర్వాత హరిత ఎరువును చేర్చాను. అప్పుడు పొలం చుట్టుపక్కల నుంచి పచ్చని ఆకులను సేకరించి పొలంలో పరిచి దున్నాను. వారం తర్వాత బాగా కుళ్లిన ఆవు పేడను వేసి మళ్లీ మట్టిని దున్నాను. ఇలా 2 సార్లు చేశాక కూరగాయ పంటలు పండించి మితమైన దిగుబడి పొందాను. అయితే హరిత ఎరువుని 1 కన్నా ఎక్కువ సార్లు నాటాకే తర్వాత వేసిన కూరగాయల పంటలు చక్కగా ఎదిగి మంచి దిగుబడి వచ్చింది. ఆవు పేడ దొరకకపోతే హరిత ఎరువు పంటల్ని మరో 2 సార్లు నాటి అప్పుడు పంటలు వేయడం మొదలు పెట్టవచ్చు.
0: మనం ఏం నేర్చుకున్నాం?

0: హరిత ఎరువు పంటలని వాడి మీ భూమిని స్వస్థపరిచి దాని ఉత్పాదకతను పెంచవచ్చు. మట్టిలోకి చేర్చినప్పుడు వేర్వేరు పంటలు, చెట్ల ఆకులు వేర్వేరు స్థాయిల్లో సూక్ష్మ స్థూల పోషకాలని అందజేస్తాయి. ఇది జైవిక పదార్థాలని చేర్చి మేలు చేసే మట్టి సూక్ష్మజీవులని పెంచి భూసారాన్ని పెంచుతుంది. అర హెక్టారుకి సిరిధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, హరిత ఎరువు పంటలు, మసాలా దినుసులు విత్తనాలని 10 కిలోలు కలిపి వాడాలి. లీటర్ గోమూత్రాన్ని 5 లీటర్ల నీళ్లలో కలిపి 30 నిమిషాలు నానబెట్టాలి. శుద్ధి చేసిన విత్తనాలని నాటి 5 నుంచి 6 వారాల పాటు పెరగనివ్వాలి. పొలానికి 1-2 సార్లు సాగునీరు పెట్టాలి. తక్కువ వయసు హరిత ఎరువు మొక్కలని మట్టిలోకి చేర్చాలి. మీ పొలంలోనూ చుట్టూ తాను పెరిగిన పొదలు, చెట్ల ఆకులను కూడా చేర్చవచ్చు. ప్రధాన పంట సేద్యానికి ముందు 1 వారం రోజుల పాటు ఆకులను పుల్లనివ్వాలి. మీ పొలం ఆరోగ్యాన్ని, సారాన్ని పుంజుకున్న తర్వాత మీ కుటుంబాన్ని పోషించడానికి ఆరోగ్యవంతమైన పంటలను పండించవచ్చు.
1: ఆహారోత్పత్తిని పెంచడానికి మన భూములు, గాలి, నీళ్లను కలుషితం చేసే రసాయనిక ఎరువులను వాడటం ఆపేయాలి. బదులుగా హరిత ఎరువులను వాడాలి. ఇలా చేస్తే మన పర్యావరణానికి హాని జరగకుండా భూసారాన్ని పెంచవచ్చు. మనం ప్రకృతి వైపు తిరిగి మళ్ళవలసిన సమయం వచ్చింది.
2: ఆరోగ్యమాగా ఇరుకలాం.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యగారు .gov.in.

0: FM 90.4.
1: Hi everybody, good afternoon. Are you waiting for Vijnana Darshini? Okay listeners, marinaadi mana Vijnana Darshini karyakramamlo manandarki sambandhinchina vaidyanika paramainatuvanti amsalni meeku andistundi Mandadi Vishnu 90.4.
2: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology gari advaryamlo anni rakamula jeernakosa, liver, gallbladder, biliary tract, pancreas samasyalaku atyuttama vaidya sevalu అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
3: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
4: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
3: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీవుల మనుగడకు మూలాధారం మెటబాలిజం అనే జీవ ప్రక్రియ. ఇందులో ఒకటి నిర్మాణ క్రియ. నూతన జీవ కణాలనేవి పుడుతుంటాయి. రెండు విచ్ఛిన్న క్రియ. ఇందులో జీవ కణాలు క్షీణించి నాశనమవుతుంటాయి. ఇక పరస్పర విరుద్ధములైన ఈ ప్రక్రియల మధ్య ప్రాణిలో నిరంతర ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ప్రక్రియ ఆధిక్యతలో ఉంటుంది. ఇక పెరిగే దశలో పుట్టే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యంలో నశించే కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విరుద్ధ ప్రక్రియల మధ్య ఘర్షణ ఉన్నంతకాలం జీవం ఉంటూనే ఉంటుంది, లేనినాడు అంతమవుతుంది. అందువల్ల విరుద్ధ శక్తులు చెట్టా పట్టాలేసుకుని జీయట్లు పాడుకో. వాటి మధ్య ఐక్యత అనేది తాత్కాలికం, ఘర్షణ శాశ్వతం. ఇక ఒక శక్తి మరొక శక్తిపై ఆధిక్యత సంపాదించడానికి ప్రయత్నించడం వల్లే ఈ ఘర్షణ అనేది సంభవిస్తుంటుంది. అయితే ఈ ఘర్షణ వల్లే పదార్థం అనేది చలనంలో ఉంటుంది, పరిణామం చెందుతోంది. ఇక వైరుధ్యాలనేవి విశ్వవ్యాపితమే అయినా విశ్వమంతటా ఒకే వైరుధ్యం లేదు, అనేక ఉంటాయి. ఇక ఒకే వస్తువులో వివిధ వైరుధ్యాలు అన్నీ కలిసి ఉంటాయి. కాబట్టి ఒకే పరిమాణానికి వైరుధ్యాలనేవి అనేకం కారణమవుతుంటాయి.

అన్నమాట. ఉదాహరణకి మనం ఉండే పల్లె ప్రాంతాన్ని తీసుకుందాం. భూస్వాములకు రైతు కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుందా ఉండదా? ఇక భూస్వాములకు భూస్వాములకు మధ్య వైరుధ్యం కూడా ఉంటుంది. రైతులకు కూలీలకు మధ్య వైరుధ్యం ఉంటుంది. మళ్ళీ వారిలో వారికి వారికి అంతర్గత వైరుధ్యం ఉంటుంది. అలాగే ప్రకృతిలో, సమాజంలో ప్రతి దానిలో అనేక వైరుధ్యాలనేవి దాగి ఉంటాయి. ఈ వైరుధ్యాల్లో ఏది ప్రధానం, ఏది ద్వితీయం? అంటే ప్రధాన వైరుధ్యం ఏదో ఒక్కటే ఉంటుంది. అది చలనంలో, అభివృద్ధిలో నిర్ణయాత్మకమైనదిగా ఉంటూ నాయకత్వ పాత్రను వహిస్తూ ఉంటుంది. ఇక పరిష్కారానికై అన్నింటినీ తోసుకుని ముందుకు వస్తుంది. మరి దీని ప్రభావం మిగతా వైరుధ్యాలపై కూడా ఉంటుంది. ఇక ఇది పరిష్కరింపబడితేనే మిగిలినవి కూడా పరిష్కారమవుతాయి. అవునా?

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఈనాటి మన కార్యక్రమంలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు జీవ పరిమాణాన్ని తెలుసుకుందాం. ప్రకృతి, పరిసరాలకు, ప్రాణులకు మధ్య వైరుధ్యం ఉంది, అవునా? ఒకే జాతి జీవుల మధ్య వైరుధ్యం ఉంది. ఒక జీవజాతికి మరో జీవజాతికి మధ్య వైరుధ్యం ఉంది. ఇక తరతరాలుగా వచ్చే అనువంశిక లక్షణాలకు, జీన్స్ లోని మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యం ఉంది. ఇందులో ఏది ప్రధాన వైరుధ్యం? జీవ పరిణామానికి ప్రధాన కారణం ఏది? ఇక పరిణామవాదానికి ఉదాహరణగా తీసుకున్న జిరాఫీనే ఇప్పుడు ఒక్కసారి దాని గురించి తెలుసుకుందాం. మ్యూటేషన్స్ వల్ల పొడవు మెడగల నూతన జాత అనేది అవతరించింది. ప్రకృతితో, పరిసరాలతో వైరుధ్యాన్ని పరిష్కరించుకోగలిగింది. ఇక తన జాతి జీవులలోకెల్లా బలమైందిగా తయారైంది. ఎక్కువ సంతానోత్పత్తిని పొందగలిగింది. కనుక ఒక జీవులోని అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యమే జీవ పరిణామానికి ప్రధాన కారణం, అవునా? ఇక వైరుధ్యాల్లో గమనించాల్సిన మరో ముఖ్యాంశం అనేది ఉంది. ఒక వస్తువులో మార్పు లేదా అభివృద్ధికి దానిలో అంతర్గతంగా ఉండే విరుద్ధ శక్తుల ఘర్షణ అనేది ఒక కారణం. ఇక ఆ వస్తువుకు వెలుపల ఉన్న వాటితో ఘర్షణ అనేది మరొక కారణం. మొదటిది ఆంతరంగిక కారణం, రెండవది బాహ్య కారణం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి, కోడిగుడ్డు పిల్లగా మారుతుంది, అందుకు కొంత వెచ్చదనం కావాలి, అవునా? అప్పుడు గుడ్డులోని జీవ కణాలలో మార్పులు జరిగి 3 వారాల పిమ్మట కోడిపిల్ల పుడుతుంది. ఇక అదే వెచ్చదనాన్ని ఒక గుండెరాయికి ఇస్తే కోడిపిల్ల పుడుతుందా? లేదు. కనుక వేడిమ అనేది బాహ్య కారణం. గుడ్డులోని జీవ కణాల మార్పులనేవి ఆంతరింగిక కారణం అవుతుంది. ఈ ఆంతరింగిక కారణాలే ప్రధానమైనవి, మౌలికమైనవి కూడా. ఈ బాహ్య కారణాలు ఆంతరంగిక కారణాల ద్వారా పనిచేస్తాయి. అవి పరిమాణానికి దోహదం చేస్తుంటాయి. ఇక జీవులలో ఉండేటువంటి

అనువంశిక లక్షణాలకు, మ్యూటేషన్స్ వల్ల వచ్చే నూతన లక్షణాలకు మధ్య వైరుధ్యం ఆంతరంగిక కారణం. ఈ ప్రకృతి పరిసరాల్లోని మార్పులు ఇతర జీవజాతుల్లో ఘర్షణ తదితరాలు బాహ్య కారణాలవుతాయి. అలాగే విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణలు, పరమాణువులో ప్రోటాను ఎలక్ట్రాన్, రసాయనిక పరమాణంలో సంయోగ వియోగాలు, జీవులలో నూతనంగా పుట్టే జీవకణాలు, నశించే పాత జీవకణాలు తదితర విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ అనేది బయట నుండి పరమాత్ముడి ప్రభావం వల్ల వచ్చినవేమీ కావు, అయితే వాటిలోనే సహజంగా ఉన్నాయి. అందువల్ల వైరుధ్యాలను గుడ్డిగా, యాంత్రికంగా, దేనికది విడిగా వేరు చేసి చూడకూడదు. వాటి మధ్య పరస్పర సంబంధాన్ని పరిశీలించాలి. ప్రధాన వైరుధ్యాన్ని పట్టుకోవాలి. ఆంతరంగిక కారణాల్ని, బాహ్య కారణాల్ని కనుగొనాలి. అప్పుడే పరిణామవాదాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: మా శ్రోతలు వింటున్నారు విజ్ఞాన దర్శని కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వైరుధ్యాల విశ్వజనీయతనే కాదు, వాటి ప్రత్యేకతలను కూడా గమనించాలి. ఇక తేడాలను గుర్తించాలి, వాటిని కలగా పులగం చేయకూడదు. ఈ విశ్వాంతరాళంలో ఆకర్షణ వికర్షణ మధ్య వైరుధ్యం వేరు, ప్రకృతికి ప్రాణులకు మధ్య వైరుధ్యం వేరు, ఇక ప్రకృతికి మానవుడికి మధ్య వైరుధ్యం వేరు. మానవ సమాజంలో ఈ వర్గాల మధ్య వైరుధ్యం అనేది వేరు, అవునా? ఇక వీటి ప్రత్యేకతలను గుర్తించినప్పుడే వాటిని సరిగ్గా అవగాహన చేసుకోగలం. ప్రకృతి ప్రాణుల మధ్య వైరుధ్యం శారీరకంగా వచ్చే నూతన మార్పుల వల్ల పరిష్కరింపబడింది. కానీ ప్రకృతికి మానవుడికి మధ్య వైరుధ్యం అనేది శ్రమ ద్వారా పరిష్కరింపబడింది. సమాజంలో శత్రువర్గాల మధ్య వైరుధ్యం వర్గ పోరాటం ద్వారా పరిష్కరింపబడింది. ఇక ఇలాంటి ప్రత్యేకతలను గుర్తించడంలో డార్విన్ విఫలమయ్యాడు. కాబట్టి నరావతారంలో శ్రమ పాత్రను అర్థం చేసుకోలేకపోయాడు. అందువల్ల ఏ వస్తువును గాని పరిమాణాన్ని గాని పరిశీలించే ముందు దానిలోని వైరుధ్యాన్ని ప్రధానాంశాన్ని కనుగొనాలి. అప్పుడే అసలు విషయాన్ని పట్టుకోగలుగుతాం. ఇక పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి, అవునా? మన చుట్టూ ప్రపంచంలో అనేక వస్తువులున్నాయి. అవన్నీ ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. అంత పదార్థమైన అంతులేని వైవిధ్యం కలిగి ఉంది. ఇక ప్రతి వస్తువులను గుర్తించగలుగుతున్నావు. ఇది నీరు అని, అది ఆవిరి అని, ఇలా ప్రతి దానిని పేరు పేరున పిలుస్తున్నావు. ఇదెలా సాధ్యమవుతోంది? ఇక ప్రతి వస్తువు కొన్ని ప్రత్యేక ధర్మాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకి నీరు తీసుకోండి, అది ద్రవ పదార్థం. రుచి, రంగు, వాసన లేవు. ఇక దాని సాంద్రత 1 గ్రాము. 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ పరమాణువులతో కూడి ఉంటుంది. మరి ఇలాంటి ధర్మాలన్నీ కలిపితే దాని గుణమే బయటపడుతుంది, అవునా? మరి గుణాన్ని బట్టి ఫలానా వస్తువు అని అంటూ ఉంటాం. కనుక గుణం మొత్తం వస్తువును గూర్చిన సాధారణ స్వభావాన్ని, దాని అంతఃసారాన్ని తెలుపుతుంది. ఆ వస్తువును వాస్తవంగా మిగతా వాటి నుంచి ప్రత్యేకించి చూపుతుంది. సమస్త వస్తువులు గుణాన్ని కలిగి ఉంటాయి, అవునా? మరి గుణాన్ని కనుగొనడం ద్వారానే వస్తువును గుర్తించగలుగుతున్నాం. అలాగే గుణంతో పాటు ప్రతి వస్తువు పరిమాణం కూడా కలిగి ఉంటుంది. సంఖ్య, కొలత, సైజు, బరువు ఇలా మొదలైన వాటిని బట్టి పరిమాణాన్ని గుర్తించగలం. ఇక పరిమాణం, గుణం ఈ రెండు వేర్వేరు కాదు, ఒకే వస్తువులోని 2 అంశాలన్నమాట. పరిణామం గుణంగా, గుణం పరిణామంగా నిరంతరం మార్పు చెందుతూనే ఉంటుంది. ఈ విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే పదార్థ పరిణామానికి మూలమని తెలుసుకున్నాం కదా. మరైతే ఈ పరిమాణం ఎలా, ఏ విధంగా సాగుతోంది? అంటే పరిణామ క్రమాన్ని

ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగే సాధారణ పెరుగుదలగా గతి తర్కం అనేది భావించదు. ఉదాహరణకి నీటిని వేడి చేయండి, మొదట్లో ఎలాంటి మార్పు కనిపించదు, నీరు నీరుగానే ఉంటుంది. కానీ అలా వేడి చేసుకుంటూ పోతే అది 100 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే అది ఆవిరిగా మారిపోతుంది, అవునా? ఇక నీటిని చల్లార్చండి, 0 సెంటీగ్రేడ్ డిగ్రీలకు చేరగానే మంచు గడ్డగా తయారవుతుంది. అదేవిధంగా వడ్ల గింజలు అనేవి చల్లుతూ ఉంటాం, 3-4 రోజులయ్యేసరికి అవి వరి మొక్కలుగా మొలకెత్తుతాయి, అవునా? ఇక ప్రాణవాయువులో 2 పరమాణువులు ఉంటాయి, మరొక పరమాణువుని చేర్చి చూడండి, అప్పుడు ఓజోన్ అనే కొత్త రసాయనిక పదార్థం అనేది ఏర్పడుతుంది. లిసనర్స్, ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మనం పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పుకు పరివర్తన చెందడమే అభివృద్ధి అని తెలుసుకున్నాం కదా. ఈ అభివృద్ధి కూడా ఇక 2 దశలుగా జరుగుతూ ఉంటుంది. ఈ 2 దశల గురించి తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలు.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు అది సంగతి. ఈ రోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసానండి. మరి ఆ టాపిక్ ఏంటో తెలుసుకుందామా? పూల మొక్కలు తోట ఇంటికి పగటిపూట అందాన్నిస్తాయి, కానీ రాత్రిపూట సుందరంగా కనిపించాలంటే మాత్రం ఇలాంటి లైట్లు ఉండాల్సిందే. అస్సలే కరెంటు బిల్లు మోతెక్కిపోతుంటే చెట్లకెవర్రా లైట్లు పెట్టేది అంటారా? అబ్బా అదేం లేదండి, ఎందుకంటే ఈ లైట్లకైతే మరీ ఉచిత కరెంటే. అదేనండి, సూర్యుడిచ్చేస్తాడుగా. గృహాలంకరణలో భాగంగా తోటాలంకరణ ఇప్పుడు ప్రాధాన్యమైన అంశంగా మారిపోతుంది. తోట మధ్యలో కొన్ని రకాల రాళ్ళు, బొమ్మలు, ఫౌంటైన్లు, లైట్లను అమరుస్తూ ఆ ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అందుకే తోటాలంకరణకు సంబంధించి బోలెడు కొత్త రకాల వస్తువులు బజార్లకు వచ్చేస్తున్నాయి. వాటిలోని ఓ అందమైన రకమే ఈ గార్డెన్ డెకరేటింగ్ సోలార్ లైట్లు, లేదా సోలార్ స్టేక్స్ అని అంటారు. ఇవన్నీ అచ్చంగా సూర్యరశ్మితోనే పనిచేస్తాయండి. వీటిలో తోట మధ్యలో అక్కడక్కడ వెలుగునీలేలా అమర్చుకునేవి కొన్నైతే, చెట్లకు చూడ చక్కగా వేలాడదీసేవి కొన్ని. దేని అందం దానిదే, ఎంపిక మాత్రం మన ఇష్టం. మరికొంత తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెలుగు జీలుగు. ఈ గార్డెన్ డెకరేటింగ్ సోలార్ లైట్లలో విభిన్న రకాలు లైట్లు అందుబాటులో ఉన్నాయి. అన్నిటినీ కలిపి ఉంచే ఒకే గుణం మాత్రం సూర్యకాంతి ద్వారా పనిచేయడం. ఇంటికి కరెంటు సరఫరా చేసే సోలార్ ఫలహాల తరహాలో ఈ లైట్లకు చిన్న చిన్న సోలార్ ప్యానెల్ను అమర్చి ఉంటాయి. వాటి నుంచి వచ్చే విద్యుత్తుతోనే ఈ లైట్లన్నీ వెలుగుతాయన్నమాట. వీటిలో మనం ఇంట్లో అమర్చుకునే ఎల్ఈడి బల్బుల వరుసల్లాగా ఒకదానికి ఒకటి అనుసంధానమైన ఉండే వాటిని సోలార్ లైట్ స్ట్రింగ్స్ అని అంటారు. వీటిని చెట్లకు అందంగా వేలాడదీసుకోవచ్చు. అదే ఒక కడ్డీ లాంటి దానికి అమర్చి ఉండి తోటలో అక్కడక్కడ నేలకు గుచ్చి అలంకరించుకునేందుకు ఉపయోగిస్తారు. ఈ రెండో కాకుండా వనంలోని ఏ రాయి మీదో మరో చోటో పెట్టుకునేలా డెకరేటివ్ సోలార్ లైట్లు కూడా ఉంటున్నాయి. మరికొంత తెలుసుకునే ముందు మీకోసం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జులై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్ MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.

0: 5000 రూపాయలు విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం.
1: ఓపి కన్సల్టేషన్ ఉచితం.
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. ఎన్ని రకాలు సూర్యరశ్మితో పనిచేసే ఈ లైట్లలో బోలెడు రకాల మనకు బజార్లో దొరుకుతున్నాయి. వీటిలో పక్షుల్లా ఉండే వాటిని తోటలో అమర్చుకుంటే రంగురంగుల వెలుగులు పక్షులు చెట్ల మీద వాలి సందడి చేస్తున్నట్టుగా మనోహరంగా కనిపిస్తాయి. సీతాకోక చిలుకలు, తూనీగలు, తేనెటీగలు ఇలాంటివన్నీ కూడా గుంపులు గుంపులుగా ఓ చోట చేరినట్టు కనిపించేలా చేసే లైట్లు వీటిల్లో ఉన్నాయి. ఇవే కాదండోయ్, తాబేలు, కుక్క, పిల్లి, కోడి, ఎలుగు ఇలా రకరకాల జంతువులు తోట మధ్యలో తిరుగాడుతున్నట్టుగా కనిపించేలా చేసే లైట్లు బజార్లో ఎన్నో దొరుకుతున్నాయి. తోటంతా రంగులు బూరలు ఎగురుతున్నట్టు కనిపించేలా చేసే బలూన్ బల్బులు కూడా ఉన్నాయి. ఇవే కాదండోయ్, ఏకంగా వెలుగు పూలే తోటలో విరబూసినట్టు కనిపించేలా చేసే చూడ చక్కని దీపాలు వీటిలో తయారవుతున్నాయి. ప్లాస్టిక్, రెజిన్ లాంటి పదార్థాలతో చేసే వీటిని పగటిపూట చూస్తే ఏవో బొమ్మలు అలంకరించినట్టు కనిపిస్తాయి. అదే కానీ ఇవన్నీ కూడా అండి వాటర్ ప్రూఫ్. అందుకే నీళ్ళు పడ్డ వాన వచ్చినా ఏమీ అవ్వదు. ఎండావానలకు తట్టుకునేలా వీటిని రంగులు వేస్తారు. వీటిలో చాలా రకాలకు చీకటి పడగానే వెలిగేలా సెన్సార్లు కూడా ఉంటాయి. కాబట్టి ఓసారి వీటి పెరట్లో అలంకరించామంటే ఆ అందాన్ని చూసేందుకు మళ్ళీ మళ్ళీ వెళ్లాల్సి రావడం తప్పితే ఇంకే ఇబ్బంది ఉండదు అన్నమాట. ఓకే అండి, మరి ఈ రోజైతే ఒక మంచి విషయం అయితే తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మాస్ టైం పాస్. మరి ఈరోజు మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి, బోలెడు కబుర్లు చెప్పేయడానికి నేను మీ అజ్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థో, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
5: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
6: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు

0: నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఆఫ్టర్ ది షార్ట్ బ్రేక్ వెల్కమ్ టు మస్త్ టైం పాస్ లిజనర్స్. మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో అండి, చెప్పండి.
2: నమస్తే.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచివారి నుంచి మాట్లాడుతున్నాను సౌమ్య.
1: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
2: చాలా చాలా ఉత్సాహం ఉన్నానమ్మా. సౌమ్యతో మాట్లాడేటువంటి మామూలు విషయం కాదు, నెల సుమారు అయిపోయిందమ్మా నీతో మాట్లాడి.
1: అవునండి,
2: చాలా ఆనందంగా ఉందమ్మా.
1: మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: అలాగేనమ్మా, నీ అభిమానాన్ని ఎప్పుడు నువ్వు అలా గుర్తు చేసుకుంటూ ఉంటావు, చాలా అభిమానం చూపిస్తావు. నీ వల్ల కూడా మాకు అదే అభిమానం కొనసాగుద్దమ్మా సౌమ్య.
1: చాలా థ్యాంక్స్ అండి.
2: అలాగేనమ్మా, ఈవేళ గురు పూర్ణం సందర్భంగా మరి గురువులందరికీ అలాగే మన శ్రోతలు కార్యక్రమం విడిన వారందరికీ, విష్ణు ఎఫ్ఎం సంబంధించిన వారందరికీ, ఆర్జలకి సంగీత నిపుణులకి, యాజమాన్యానికి కూడా గురు పూర్ణం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానమ్మా.
1: ఓకేనండి. మరి ఈ రోజు అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను.
2: అడగమ్మా సౌమ్య.
1: మీరు లైఫ్ లో ఇక్కడ ఈ ప్లేస్ కి వెళ్ళాలి అని, ఖచ్చితంగా ఈ ప్లేస్ కి వెళ్ళాలని అనుకున్న ప్లేస్ ఏమన్నా ఉందా మీ డ్రీమ్ ప్లేస్ లాగా?
2: నిజంగా నా డ్రీమ్ ప్లేస్ ఏంటంటే అమ్మా సౌమ్య, వేళది అడిగో నేను నిజంగా చెప్తున్నాను. నాకు కొద్దిగా ఊహ వచ్చిన వెంటనే, ఇప్పుడు చెన్నై అంటున్నారు, అప్పుడు మద్రాస్ అనేవారు, మద్రాస్ చూడాలని ఉండేది అమ్మా నాకు.
1: అవునా?
2: చాలా ఇష్టం, ఇప్పటికీ కూడా కోరిక తీరలేదు. ప్రత్యేకించి మద్రాస్ అంటూ వెళ్ళి ముఖ్యమైన ప్రదేశాలు చూడటం జరగలేదు.
1: అవునా?
2: అయితే అవునమ్మా, తమిళనాడులో శ్రీపురం అని, శ్రీపురం బంగారపు గుడి అంటారమ్మా, నీకు తెలుసా
1: సౌమ్య?
2: ఆ శ్రీపురం గుడి మా గుడికి బంగారపు గుడి అంటారు. రెండు సార్లు వెళ్ళాను అంటే తమిళనాడు స్టార్ట్కి వెళ్ళాను, శ్రీపురం వస్తున్నాను అన్నమాట. ఇంకా అరుణాచలం అని, ఇంకా మద్రాస్ అంటే ఎంత ఇష్టంగానే ఉండేదమ్మా నాకు. ఇప్పటికీ ఆ కోరిక ఇంకా తీరలేదు. అదొకటి నాకు ఎక్కువగా చూడాలని ఉండేది. ఏంటి అడుగుతున్నావు అడుగమ్మా సౌమ్య?
1: ఏంటండి?
2: ఏదో అడుగుతున్నావు, అడుగు, మర్చిపోతామని మళ్ళీ గుర్తు చేశాను నీకు. ఏంటి,
1: మీరు త్వరలోనే ఆ ప్లేస్, మీరు అనుకున్న డ్రీమ్ ప్లేస్ కి వెళ్ళాలని కోరుకుంటున్నానండి.
2: మా సౌమ్య కోరిక, నా కోరిక ఒకటే కాబట్టి ఫలించాలని మన ఇద్దరు కూడా కోరుకుందాం. నిజంగా
1: నేను కోరుకుంటున్నానండి, తొందరగానే జరుగుతుందిలేండి.
2: చాలా సంతోషం సౌమ్య, నీ నోటమంతా ఆశీర్వదించి అభినందించి నాకు మరి విజయం సాధిస్తున్నారని చెప్పినందుకు నిజంగా విజయం ఫలిస్తుంది. చాలా సంతోషం సౌమ్య, ధన్యవాదములు.
1: మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: సాంగ్ ఇంకా ఆలోచించలేదు, ఇంకా నీతో మాట్లాడి ఒక నిమిషం చేపు ఆలోచించి చెప్పేస్తాను. మన కార్యక్రమాన్ని నేను 10వ తరగతి 74-75 సంవత్సరంలో 56-56 కేలకతను చదువుకున్నాను. మాకు దగ్గరలోని చెల్లూరే.
1: అవునా అండి?
2: రాయవరం మండలం మాచవరానికి 2 కిలోమీటర్ దూరాలు ఉంటది. నాకు చాలా చదువుకున్న ప్రదేశం అంటే చాలా ఆనందంగా ఉంటది కదా.
1: అవునండి.
2: 8వ తరగతి 9, 10 కూడా చెల్లూరులో చదువుకున్నానమ్మా. ఇంచుమించు ఒక 40 మంది మిత్రులు మేమందరూ ఒక 2 ఏళ్ల క్రితం పోయిన 2024 ఆగస్టు 4 ఆగస్టు 4 మొదటినే స్నేహితుల దినోత్సవం అంట కదా, మొదట ఆదివారం అలా కూడా ఆ రకంగా జరుపుకున్నాం అమ్మా. 2024 ఆగస్టు 4 40 మంది దాకా వచ్చాం. మా సోదరి మండలి మేము అందరూ కలిసి చాలా గ్రాండ్ గా పొద్దున్న టిఫిన్తో సహా సాయంత్రం స్నాక్స్ వరకు హాయిగా గడిపాం.
1: అవునా అండి?
2: అవునమ్మా. మరెందుకు చెప్తున్నానంటే మళ్ళీ త్వరలో కూడా మళ్ళీ జరుపుకుందాం అనేసి మళ్ళీ ఆనంద ఉత్సాహాలతో మేము ప్రతి ఆదివారం ఒక గంట సేపు ఫోన్ లో వాట్సాప్ గ్రూప్ లో మాట్లాడుకుంటుంటాం సరదాగా. కామన్ అన్నమాట మాకు.
1: అన్ని ఏళ్ళైనా మీరు చదువుకుని ఇంకా ఒకరికొకరు టచ్ లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం అండి.
2: చాలా టచ్ లో ఉన్నాం మరి. మీతో మాట్లాడి మాటలు ఎప్పుడైనా మేము రికార్డింగ్ చేసుకుని మా గ్రూప్ లో అట్లా

0: ప్రభు అందులో యాడ్ చేసుకుంటే వాళ్ళు వినేసి ఎంత బాగా మాట్లాడుతున్నా వెంకటరెడ్డి, నిజంగా మా అందరి పేర్లు చెప్తున్నావు వరుసగా చెప్పు, చెప్పిన పేర్లు చెప్తున్నావు మరి అంటే నేను చెప్తాలే మన లిస్ట్ ప్రకారంగా త్వరలో అంటున్నాను కానీ కుదరట్లేదు. అయితే ఇప్పుడు కూడా కుదరకపోయినా ఒక 10 మంది పేర్లు చెప్తాను అమ్మా ఎనమండగడు.
1: ఓకేనండి.
0: సీన్ సూర్యారావు, అలాగే ప్రసాదు ఏడుకొండలో,

0: తిరుమల దేవని, మాణిక్య అంబ గారు, అలాగే కాంతకుమారి గారు, రామకృష్ణ గారు, అనంతలక్ష్మి ఎంతో గొప్పగా చదువుకునే వాళ్ళు మేము నిజంగా. సుజాత గారు ఎవరి పేరని మర్చిపోనాం, మరి ఏమనుకోవద్దు, నేను వేరే చోట ఉన్నాను ఇంటి దగ్గర ఉంటే లిస్ట్ ప్రకారం చూసి చదివిను. మా సౌమ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈవేళ పాటమ్మా
1: చెప్పండి.
0: ఏదో సరదాగా నాకు సరదాగా గుర్తొచ్చింది, ఈ మధ్యనే విన్నాను. ప్రేమంటే ఏమిటంటే నేను ఎంతమంది నిన్ను చూశాక తెలిసాను ఏదో పాట వెంకటేష్ గారా?
1: ఓకేనండి.
0: వెంకటేష్ సౌందర్య అమ్మ ఈ పాటను నేను ఇందాక చెప్పిన మిత్రులతో పాటు మనకి బండర్ తిమ్మత్తుల వీళ్ళందరూ ఉన్నారు కదమ్మా, జగన్నాథరావు మాస్టారు, మాణిక్యాలు గారు, బ్రహ్మయ్య గారు, జాతగిరి గారు, చాలా మంది ఎవరో పేరు చెప్పమని అనుకోవద్దు, బాషా గారు, ఆ శంకరయ్య గారు, అందరికీ నమ్మా ధన్యవాదాలు తెలుపుతాను సౌమ్య నీకు.
1: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్, మేడం మార్కాపురం.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాను మేడం.
0: ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడిగానండి, విన్నారా?
1: మేడం వినలేదు మేడం, మళ్ళీ ఒకసారి చెప్తారా?
0: మీరు మీ లైఫ్ లో తప్పకుండా వెళ్ళాలి అనుకున్న ప్లేస్ ఏమైనా ఉందా?
1: ఓకే ఓకే మేడం, విన్నాను విన్నాను విన్నాను. మేడం తప్పకుండా అంటే మేడం బొంబాయి వెళ్ళాలనుకుంటున్నాను మేడం ఒకసారి. అంటే అది మన ఇండియాలోనే బిగ్గెస్ట్ సిటీ కదా.
0: అవునండి.
1: అంటే మార్కెట్ పరంగా బొంబాయి అనే చెప్తారు చాలా మంది.
0: అయితే మీరు బొంబాయిని చూడాలనుకుంటున్నారు?
1: అవును మేడం. అంటే హైదరాబాద్ చూసాము, ఇంకా చెన్నై చూసాము.
0: ఏదైనా అంటే అది పెద్ద సిటీ అనే కాకుండా ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అండి అది బాంబే చూడాలనుకుంటున్నారు మీరు?
1: అంటే అంటే బిజినెస్ పరంగా కానీ మార్కెటింగ్ పరంగా చాలా అంటే ప్రతిదీ అక్కడే స్టార్ట్ అవుతుందని విన్నాను మేడం.
0: అవునా?
1: అంటే ఇంకా మన మూవీస్ కానీ ఇంకా ఏదైనా అక్కడ మార్కెటింగ్ అనేది అక్కడే బాగుంటుంది అని చెప్తారు అన్నమాట.
0: అవునా?
1: అది మేడం. ఇంకా లొకేషన్ వస్తే మేడం అరకు అని మన సైడ్ ఉంది కదా, విశాఖపట్నం సైడ్ ఉంది కదా అరకు అని. లొకేషన్ పరంగా వస్తే అక్కడ అక్కడికి వెళ్ళాలని మేడం.
0: వెళ్ళారా అండి మీరు అరకు?
1: లేదు మేడం, వెళ్ళలేదు మేడం. వెళ్తాం మేడం.
0: ఓకే అండి. త్వరలోనే మీరు రెండు ప్లేసులు, మీరు అనుకున్న రెండు ప్లేసులకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.
1: ఓకే మేడం గారు, థ్యాంక్ యూ మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? అదే ప్రేమించుకుందాం రా మూవీలో సూర్య కెరటమే నీవు అనే సాంగ్ ఒకటి ఉంది మేడం.
0: ప్రేమించుకుందాం రా మూవీ నుంచి సూర్య కెరటం. ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికీ మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం పాలయ్య గారు, మీరెలా ఉన్నారండి?
1: నేను కూడా సూపర్ ఉన్నాను మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగానండి, విన్నారా?
1: చెప్పండి మేడం.
0: మీరు మీ లైఫ్లో ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్న ప్లేస్ ఏమన్నా ఉందా, డ్రీమ్ ప్లేస్ లాగా?
1: డ్రీమ్ ప్లేస్ లాగా ఉంది మేడం. ఇప్పుడు దాకా నేను చాలా లక్క తిరిగాను, కానీ ఒక కోరిక నిలబడిపోయింది, అరకు లోయలు పోయి అక్కడ బొంగు చికెన్ తినాలనుంది.
0: అవునా, మంచి డ్రీమ్ ప్లేస్.
1: అక్కడ ఈ గృహాలు ఉంటాయి కదా మేడం, ఆ గృహాలు చూసుకొని ఆ ట్రైన్ వెళ్తుంటే ఆ ప్రకృతి స్వయంగాలు అందాలని చూడాలని చాలా ఆత్రుతగా ఉంది. కానీ అటు సైడ్ ఇంకా వెళ్ళలేదు మేము. మామూలుగా కాశీ, రామేశ్వరం, మద్రాసు ఇవన్నీ చూసాము, షిరిడి, దాదాపు అన్ని ప్రయాగ, ఆదిలాబాద్ అన్ని చూసాం మేడం.
0: అవునా,
1: ఈ సైడ్ వెళ్ళలేదు, వైజాగ్ సైడ్ వెళ్ళలేదు ఇంతవరకు. అక్కడ వెళ్ళి మా మెరీనా బీచ్, ఈ అరకు లోయలు, ఈ ఇప్పుడు జరిగే మన సింహాచలం స్వామివారి దర్శనం ఇవన్నీ చూసుకోవాలని చాలా ఎగ్జైట్ గా ఉంది మేడం.
0: మీ కోరిక అయితే చాలా చాలా బాగుందండి. మీరు అనుకున్న ప్లేస్ కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం.
1: అవును మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: ముందుగా మేడం, ఈరోజు మన శ్రోతలందరికీ, విష్ణు చెప్పి ఉంటున్న శ్రోతలందరికీ, ఆర్జీలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన అందాల రాశి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మన స్వర్గీయ గీత రచయిత జ్ఞానపీఠ అవార్డు

0: డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి ఉంది మేడం, ఆయనకు కూడా ఘనంగా నివాళి శ్రద్ధాంజలి. అలాగే అంతర్జాతీయ పులుల దినోత్సవం ఉంది. మనం పులులను కాపాడుకుంటే అడవులను ఈ చెట్లు నరికి దొంగలను దొంగిలించే స్మగ్లర్ల వల్ల గురించి ఈ పులులుంటే భయపడకుండా, భయం వల్ల వాళ్ళు వెళ్లకుండా మనకు చెట్లను కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పులుల దినోత్సవం కూడా జరుపుకోవాలి.
1: ఓకేనండి, మరి మీరు అడుగుతున్న సాంగ్ ఏంటో చెప్తారా?
0: సాంగ్ వచ్చేసి మేడం, రాశి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేసరావి మూవీ నుంచి నీ కోసం మా ప్రాణం చీలక నీవేనా పసితునక అనే పాట మేడం.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ, ఆచార్యులందరికీ, ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి, అలాగే మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ హాయ్ చెప్తూ అందరికీ బాయ్ మేడం.
1: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కొరకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందనపేట మండలం చిత్రాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడిగానండి, విన్నారా?
1: చెప్పండి మేడం.
0: మీరు మీ లైఫ్లో ఏదైనా ఒక ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నారా, మీ డ్రీమ్ ప్లేస్ లాగా?
1: పోవాలనుకుంటున్నాం మేము మేడం గోవాకు.
0: గోవా వెళ్దాం అనుకుంటున్నారా? ఏదైనా రీజన్ ఉందా వెళ్ళాలనుకోవడానికి?
1: వెళ్ళాలంటే ఎంజాయ్ కోసం పోవాలనిపిస్తుంది మేడం.
0: అవునా? హలో
1: మేడం.
0: హలో, వినపడుతుందా అండి?
1: వినపడుతుంది మేడం.
0: అయితే మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నామండి, మీరు త్వరలో గోవా వెళ్ళాలని.
1: సరే, మంచిది మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: బావా మర్దలో నీలి మేఘాలలో గాలి కేరటాలలో అని పాట.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అందరికి పెద్ద హాయ్ మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నాం. పుల్లన్న గారు మీరు ఎలా ఉన్నారండి?
1: ఆరోగ్యంగా, దేవుని దయల్ల ఆరోగ్యంగా బాగున్నాం మేడం గారు, సంతోషంగా.
0: ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడిగానండి, విన్నారా?
1: విన్నాను మేడం గారు.
0: మీ డ్రీమ్ ప్లేస్ ఏంటైతే?
1: అది ఒక అంటే ఆ ప్లేసుల కంటే ఒక టైంలో నాకు ఎన్టీఆర్ చూడాలని చాలా అభిలాష ఉండేది మేడం గారు చిన్నతనంలో.
0: అవునా?
1: ఒకసారి బెంగళూరు కంటిన్యూ స్టూడియోకి స్టేడియంకి ఆయన వచ్చారు.
0: ఓహో.
1: ఆయన నేను ఆ స్టేడియంకు పోవాలంటే ఎంత బరువు అనేది ఆ చిన్న వయసులో చాలా ఆశ్చర్యమైన విషయము. నేను చూసి ఆనందించిన.
0: వెళ్ళారా అండి మీరు స్టేడియంకి?
1: లక్షణంగా దగ్గరికి, అది దూరం కాదు మేడం గారు, పూర్తి దగ్గరికి పోయినా ఆ పిచ్చి పట్టి నాకు.
0: అవునా? అయితే మీ డ్రీమ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు మీరు.
1: రాజకుమార్ అలాగే చూసినాను, అక్కడ ఆయన అట్లే చూసిన, తమిళనాడు ఎంజీఆర్ కూడా అట్లే చూసిన. ఎందుకంటే వీళ్ళు పెద్ద యాక్టర్లు కదా.
0: అవునండి.
1: ఆ కోరిక అనేది నాలో ఆనందపరుస్తుంది. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద విద్వాంసులు, కళాకారులు కానీ వాళ్ళ ఆట వాళ్ళని చూడాలని చాలా కోరిక మేడం గారు నాకు.
0: అవునా? అంటే మీకు డ్రీమ్ ప్లేస్ కాదు, మీకు డ్రీమ్ మనుషులు.
1: అదే మరి.
0: ఓకే.
1: తర్వాత ఈ రోజు సి నారాయణ రెడ్డి వర్ధంతి కదా మేడం గారు, నమ్ముదోసుకున్నట్టు మొట్టమొదటి పాట గుళేబ కవళి కథలో.
0: ఆ మూవీ నుండి
1: నన్ను దోసుకుందోటే అనే పాట ఆయన కలం పెట్టి రాసింది ఫస్ట్ పాట ఆ సినిమానే మేడం గారు.
0: అవునా?
1: అవును.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
1: మన పోలేరాయ్ అన్నగారికి, పబ్లిస్ట్ మస్తాన్ గారికి మేడం గారు.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం కర్నూలు జిల్లా ఆసుపూర్ మండలం తగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నాం హరినాథ్ రెడ్డి గారు, మీరెలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. వర్షం కొద్ది కొద్దిగా వస్తుంది మేడం ఈ రోజు.
0: అవునా, మాకైతే రాత్రి ఫుల్ గా పడుతుంది వర్షం.
1: మాకు పంపించండి మేడం, ముగ్గురు పంపిస్తామంటారు.
0: పంపించేస్తామండి. ఎలా పంపించమంటారు?
1: అవును మేడం, కొద్ది పంపించండి మేడం, చాలా ఎదురు చూస్తున్నాము.
0: త్వరలోనే మీకు కూడా వచ్చేస్తుందిలేండి.
1: మంచి మాట చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. మీకు కూడా
0: పొద్దున్నంతా మబ్బు మబ్బుగా ఉంటుంది, రాత్రి పడిపోతుందండి వర్షం.
1: మేడం మీకు అంత స్టాఫ్ అందరికి కూడా మేడం ఈరోజు పౌర్ణమి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేడం.
0: అవునా?
1: అవును మేడం.
0: ఓకే, ఈరోజు సాయిబాబా గురు పౌర్ణమి మేడం, ఈరోజు శుభాకాంక్షలండి.
1: అవును మేడం, గుడికి కూడా పోయేసినా మేడం.
0: అవునా?
1: మా పల్లెటూరు మేడం, టౌన్ లో ఉంది, టౌన్ లోకి పోయేసిన మేడం. ఈరోజు అంత అన్నదాన కార్యక్రమం అంతా బాగానే చేస్తున్నారు మేడం.
0: అవునా?
1: అవును మేడం. కుంతిపుత్రుడు మేడం సినిమా పేరు.
0: ఆ మూవీ నుంచి
1: లేలే బాబా నిద్ర లేవయ్య అన్న పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి. మరి ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: నేను తర్వాత ఆన్సర్ ఇంటాను మేడం.
0: ఓకేనండి
1: మేడం. మా కుటుంబ సభ్యులు మారుతి రెడ్డి, మనోరమ, శ్రీలత, నవీన్ కుమార్ రెడ్డి, అజిత్ కుమార్ రెడ్డి, నందిని, రుక్కు, సౌదీ, రూపేష్ కుమార్ రెడ్డి అందరి కోసం మేడం ఈ పాట. మీ ఇంటున్న మీకోసం, ఇంటున్న అందరి కోసం మేడం.
0: ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ మీరే చెప్పాలండి.
1: చెప్పండి మేడం, చూద్దాం.
0: మీకు మీ లైఫ్ లో ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నారా, మీ డ్రీమ్ ప్లేస్ లాగా?
1: డ్రీమ్ ప్లేస్ అంటే మేడం, నేను ఇంత ముందు ఏంటో అంత హీరోలంతా క్రికెట్ ఆడేటప్పుడు అప్పుడు వరద బాధితులని మేడం అప్పుడు క్రికెట్ అన్నారు మేడం. అంతా హీరో హీరోయిన్లు అందరం మొత్తం మేడం స్టేడియం లో హైదరాబాద్ లో.
0: అవునా?
1: అప్పుడు చూసినాను మేడం, అందరం చూసిన బాగా దగ్గర నుంచే చూసిన మేడం.
0: మీకు కూడా అయితే ముందు కాలర్ లాగా డ్రీమ్ మనుషులు అనమాట, డ్రీమ్ ప్లేస్ అయింటూ ఏమీ లేదు.
1: లేదు మేడం, ఏమంటే ఏదో ఒకటి దేవుని చూడాలని కోరిక మేడం. ఏదో దేవుళ్ళు కూడా పోతే కూడా బాగుంటది.
0: అవునా?
1: చాలా మందిని చూసినాను మేడం నేను కూడా దగ్గర నుంచి.
0: ఓకేనండి
1: మేడం. ఈ పాట ప్రత్యేకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలతో ఈ పాట సాయిబాబా భక్తులందరికీ, మీకోసం, ఇంటి అందరి కోసం మేడం.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం.
1: హలో.
0: హలో అండి.
1: నమస్తే కాదర్ భాష మేడం, బాగున్నారా?
0: నమస్తే కాదర్ భాష గారు, బాగున్నామండి. మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: ఈ రోజు ఒక క్వశ్చన్ అడిగానండి, విన్నారా?
1: లేదు మేడం, ఇప్పుడే పెట్టాను నేను, టైం బయట పోయి.
0: అవునా? అయితే నేను క్వశ్చన్ అడుగుతున్నాను.
1: చెప్పండి.
0: మీ లైఫ్ లో మీరు ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకున్నారా, మీ డ్రీమ్ ప్లేస్ లాగా? మీరు వయసులో ఉన్నప్పుడు ఏదైనా వెళ్ళాలనుకున్న ప్లేస్ ఏమైనా ఉందా?
1: వెళ్ళాలంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళేది,

0: టూరిజం లాగా వెళ్ళేది.
1: అలా ఏమైనా ఒక ప్లేస్ చెప్పండి. అప్పుడు మీరు యంగ్ గా ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకున్న ప్లేస్ ఏమైనా?
0: వెళ్ళాలనుకుంది మేము కొన్ని ప్రదేశాలకు వెళ్ళేది మేడం. మన పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది.
1: అవునా?
0: పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: ఈరోజు దేవుడమ్మ.
1: ఆ మూవీ నుంచి
0: ఎక్కడో దూరాన కూర్చొని.
1: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: సర్దార్ భాయ్ గారు, ఆళ్ళగడ్డ పోలయ్య గారు, మొహమ్మద్ గారు.
1: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లిజనర్స్. మరి ఈరోజైతే మంచి మంచి సాంగ్స్ వినేసాం, ఇంకా బోలెడు కబుర్లు చెప్పేసుకున్నాం కదండి. మరి రేపు వచ్చే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆజ్జే సౌమ్య.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్

0: బీజేపీ యూపీఎస్ లు మావద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినాస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4
1: சுவாமியே சரணமையப்பா.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: జూలై 29, 2026 అనగా బుధవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ నందు పనిచేసిన అనుభవం కలిగిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాయిల అనీష్, ఎండిడిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
1: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
0: 5000 రూపాయల విలువ గల ఫైబ్రో స్కాన్ ఉచితం,
1: ఓపీ కన్సల్టేషన్ ఉచితం,
0: రక్త పరీక్షలలో సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ 50% రాయితీ ఇవ్వబడును. మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9983420009.
2: ఎక్కడ దగ్గర దగ్గర దగ్గర దగ్గర దగ్గర

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట్.

చిగుళ్ళ శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

అహూజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867424558.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. శ్రీశ్రీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు హీరో దుల్కర్ సల్మాన్. ఆయన పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ మూవీని రవి నెలకుదిటి తెరకెక్కిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్. ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ మూవీ తొలి గీతాన్ని విడుదల చేశారు చిత్ర బృందం. బొమ్మ బొమ్మ నిన్ను మళ్ళీ గీసింది ఎవరమ్మా, బంగారంలో మరి ముంచి

చేసిందెప్పుడమ్మా అంటూ సాగిన ఈ రొమాంటిక్ సాంగ్ ని జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. కపిల్ కపిలన్ ఆలపించారు. రామ్ మాస్టర్ నృత్య రీతిలో అందించారు. ఈ పాటలో దుల్కర్ పూజాల మధ్య ఉన్న కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి సీన్స్ ప్రజెన్స్ ఆకర్షణగా నిలిచాయి. ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ మూవీ. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ మూవీ విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. విక్రమ్ సహదేవ్ హీరోగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మించిన సినిమా అనికపల్లి. కాగేష్ తమ్మినేని తెరకెక్కించారు. సంధ్యా వశిష్ట హీరోయిన్. తారక్ పొన్నప్ప, త్రినాథరావు, ఇంద్రజ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్ట్ 7 విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల వైజాగ్ లో జరిగిన అలైట్ క్రికెట్ లీగ్ సీజన్2లో ఈ ట్రైలర్ ను టాలీవుడ్ థండర్స్ థీమ్ విడుదల చేసింది. ఇది అనకాపల్లి నేపథ్యంలో సాగే రా రస్టిక్ యాక్షన్ ప్రేమ కథతో రూపొందిన సినిమా. మనకి ఏమైనా కావాలనిపిస్తే భయపెట్టైనా దక్కించుకోవాలి అంటూ ట్రైలర్ లో విక్రమ్ సహదేవ్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి ఆకర్షణగా నిలిచింది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. కమిటీ కుర్రోళ్ళు మూవీ ఫేమ్ త్రినాద్ వర్మ, యశ్వంత్ పిండ్యాల హీరోలుగా, సిద్ధార్థ్ రాయ్ ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం అదే నీవు అదే నేను. కొండల్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ పై గోవిందు కాండ్రేగులర్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను హీరో సునీల్ రిలీజ్ చేసి మాట్లాడుతూ అదే నీవు అదే నేను ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది, షాకింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీని థియేటర్స్ లో చూసి కొత్త ప్రతిభను ప్రోత్సహించాలి అని తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం ఇది అని కొండలు పేర్కొన్నారు. తెలుగులో విజయవంతమైన ఫ్రాంచైజీలో పొలిమేరా 1. ఇప్పటికే 2 సినిమాలు రాగా మరో చిత్రం పొలిమేరా 3 సోమవారం మొదలైంది. ఈసారి సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. బ్లాస్ట్ జోన్ సినిమాతో ఇటీవలే ఘన విజయాన్ని అందుకున్న ఆయన ఇందులో ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తొలి 2 చిత్రాలని తెరకెక్కించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలోని పొలిమేరా 3 రూపొందుతోంది. వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ల రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్ ఊహించని మలుపులు ఆసక్తికరమైన సన్నివేశాలతో రూపుదిద్దుకుంటున్న మహేంద్రగిరి వారాహి ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా అవుతుందన్నారు సుమత్ ఆయన హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు కలిపి మధు లక్ష్మణ్ నిర్మాతలు మహేంద్రగిరి నేపథ్యంలో వారాహి అమ్మవారి చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 11 ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ విషయాన్ని ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూవీ టీం పాల్గొంది ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ అందరూ సంతృప్తి చెందేలా అద్భుతంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమంలో ఇంకా మీనాక్షి గోస్వామి మంజు భార్గవి తదితరులు పాల్గొన్నారు ఆ ఇంటి పెదరాయుడు చెట్టిబాబు ప్రేమ ఆప్యాయత బాధ్యతతో కుటుంబం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపిస్తాడు అలానే ఆయన ఇంట్లో ఇంకేం పనులు చెక్కబెడతాడో తెలియాలంటే ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 చూడాల్సిందే వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది శ్రీనిధి శెట్టి హీరోయిన్ ఎస్ రాధాకృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం అక్టోబర్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది సోమవారం ప్రచార కార్యక్రమాలని ప్రారంభించారు మూవీ టీం హీరో వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రని పరిచయం చేస్తూ ఓ ప్రత్యేకమైన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు నాకు ఎవరేం పని చేసినా నచ్చదు అన్ని నేనే చూసుకుంటాను అర్థమైందా అంటూ వెంకటేష్ సందడి చేయడం అందులో కనిపిస్తుంది శ్రీనిధి శెట్టి నారా రోహిత్ రఘుబాబు కూడా ఇందులో మెరిశారు కుటుంబ కథా చిత్రాలతో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరో

ఒకసారి అన్ని వయసుల ప్రేక్షకుల్ని అలరించే పాత్రలో సందడి చేస్తారు అని చిత్రవర్గాలు తెలిపాయి. విన్నారు కదా లిసినర్స్, మరి ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అర్జే సౌమ్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్,

0: 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఏదో విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆర్జే గాయత్రి. వెల్కమ్ టు తిన్ మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ తిన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సఫైత్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఏ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
4: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
5: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
4: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
4: ఫోన్ 7738351695.
1: వెల్కమ్ బ్యాక్ టు తిన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే జియా లాగేనా ఫ్రమ్ ద మూవీ తలాష. ద ఆన్సర్ లైస్ వితిన్. అమీర్ ఖాన్ అండ్ కరీనా కపూర్, రాణి ముఖర్జీ లీటర్స్ కి నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే రామ్ సంపత్ అందించగా, సోనా అండ్ రవీంద్ర గారు కలిపి ఆల్పించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే జావేద్ అఖ్తర్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే అల్లసారి వారి పద్యమ ఫ్రమ్ ద మూవీ తొలి ప్రేమ. వరుణ్ తేజ్ అండ్ రాశిక లిటిల్స్ కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే తమ్మన్ అందించగా, శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ సూపర్ హిట్ మూవీకి లిరిక్స్ అయితే శ్రీమన్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే బిల్లో రాణి ఫ్రమ్ ద మూవీ దందనాథన్ గోల్. జాన్ అబ్రహం లీడ్ రోల్ గా నటించిన ఈ

0: సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా ఆనంద్ అండ్ రిచా శర్మ కలిపి ఆర్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే జావేద్ అక్తర్ గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: जगाती है कयामत कोई

ఓకే లిజనర్స్, ఒక సూపర్ హిట్ హిందీ సాంగ్ అయితే వినేశారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే ఆశా పాశం ఫ్రమ్ ద మూవీ కేర్ ఆఫ్ కంచర్పాలెం. సుబ్బారావు అండ్ రాధా బెస్సి లీడర్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే స్వీకర్ అగస్తి అందించగా, అనురాగ్ కుల్కర్ని ఆలపించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే విశ్వాకర్ అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజనర్స్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే జత కలిసే ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు. మహేష్ బాబు అండ్ శృతి హాసన్ లీడ్ రోల్ గా నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి

మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా సాగర్ అండ్ సుచిత్ర గారు కలిపి ఆల్పించిన ఈ సోపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే రామ్ జోగేష్ శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సోపెత్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజనెట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే తూ చాహియే ఫ్రమ్ ద మూవీ బజరంగీ భాయ్జాన్. సల్మాన్ ఖాన్ అండ్ కరీనా కపూర్ లీడ్ రోల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించక అతీఫ్ అస్లాం గారు ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే అంత బట్ట చర్య అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఇట్స్ ఇంటర్ ఎంజాయ్.

0: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: కాంత కన్నడకి, ఉనికి నా మినిస్ట్రీలో ఇడం పాకరే. ద బ్యాక్ లో పుష్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ENT కేర్, భీమవరం.
0: ప్రముఖ ENT సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ENT కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే కోమాదు ఫ్రమ్ ద మూవీ జులై. అల్లు అర్జున్ అండ్ ఇలియానా లిటిల్స్ కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించగా, అదనన్ సమీ గారు ఆల్పించిన ఈ సొపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సొపెత్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
4: నీ పేరు చెప్పలేదు.

0: లిజనర్స్ విన్నారు కదండి, మీ అందరికి ఈరోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మేము ఉందంట. అంటే లాన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4 ఇదో విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆచే గాయత్రి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు.

0: MSOBG, Gynec and Laparoscopic Surgeon.
1: Dr. PDM Swaroop, MD, General Medicine.
0: Dr. Lakshmi Chandana, Urologist, Urogynecologist. Dr. G. Fanindra Girinath, MD, Pediatrics.
1: Dr. S. Purnachand, MD, Interventional Pulmonologist, Emergency Critical Care Team.
2: Dr. P. Praveen, MS, Orthopedics. Dr. Machavarupu Mahesh, MBBS, DNB, MS, Neurosurgery, Brain and Spine Surgeon. Dr. N. Madhuri, MBBS, MS, MCH Surgical Oncology, FI, MAS, Cancer Surgeon.
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
3: Mana Bhimavaram lo nutananga praraminchabadina Chandamama Pillala Vaidyashala, Veerama Park Edruga, Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu, Mana Bhimavaram Vastavyulu, Dr. B. Moses, MBBS, MD, Pediatrics. Jwaram, Jalubu, Daggu, Ayasam, Dengue, Malaria, Typhoid, Fits, Charma Samasyalu, Virochanalu, Edugudala Lopalu Lanti వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.